ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 2వ తేదీ, ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:25. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం జయము జయము భరతావని. రచన కరుణశ్రీ, సంగీతం మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు. బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:16 మరికి దిక్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి రంజని. తొలి అంశం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి మేలుకొలుపు, సూర్యదండకం.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత రెవరెండ్ జె. రక్షణానందం గారు.
1: క్రీస్తు యేసు శుభనామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనకు కాపరగా ఉంటే జరిగే ఆశీర్వాదాలు మేలులు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రేడియో యంత్రాంగం ద్వారా పచ్చిక గల చోట్ల పరుండు చేస్తాడు అంటే మనం యేసు ప్రభువుని కలిగి ఉంటే పచ్చిక గల చోట్ల ఆయన మనలను పరుండు పెట్టి చక్కని సంతృప్తిని ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. యెహెజ్కేల్ గ్రంథం 34:15లో మనము చదువుతున్నాము, సంతృప్తిని దేవుడు కలుగు చేసి ఆశీర్వాదకరంగా ఉంచేవాడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగే రెండవదిగా శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. మనము దేవుని కలిగి ఆయన కాపరగా చేసుకుంటే శాంతికరమైన జలముల యొద్ద ప్రభు మనల్ని నడిపించే దేవుడని, ఆయన రొమ్మును ఆనుకొని మనలను పోషించి ఆత్మీయముగా నడిపించే దేవుడని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథము 40:11 నీకు ఆహారము ఆరోగ్యము భద్రత క్షేమము దొరుకుతుందని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అలాగే మూడవదిగా ప్రాణమునకు ఆయన సేద తీర్చేవాడు. దేవుడు నీకు కాపరగా ఉంటే నీ ప్రాణమునను ఆయన సేద తీర్చి అపాయము రాకుండా ఏ విధమైన కష్టము కలగకుండా నీకు కాపరగా ఉండి నేను సేద తీర్చి ప్రతి అలసట నుండి విడిపించే దేవుడని, విశ్రాంతి ఇచ్చే దేవుడని ఆ వచనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 23వ కీర్తనలో మనము చదువుతున్న ఈ పాఠ్య భాగములో 4వదిగా 23వ కీర్తన 3వ చరణములో నీతి మార్గములను నడిపిస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన ఎల్లప్పుడూ నీతి న్యాయాన్ని తన ప్రజలకు కలిగించి విశ్వాసమందు బలపరిచి ఆయన కాపరిగా ఉండి సత్య మార్గమందు నడిపించి యథార్థతలో నిన్ను నడిపించేవాడని ఆ పరిశుద్ధ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే 4వదిగా ఆయన మనలను ఆ విధంగా కాపాడి భద్రపరిచి నీతి మార్గములు చేసే దేవుడని మనను వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ, 5వదిగా గాఢంధకారపు లోయలో సంచరించిన అపాయము రాకుండా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయనే మనకు సర్వశక్తి గల సృష్టికల దేవుడు, కాపరగా ఉండి బలమైన కొండగా ఉండి ఆపత్కాలములో సహాయకుడిగా ఉండి గాఢంధకారములో వెలుగునిచ్చి నడిపించే దేవుడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కీర్తన 46:1 ఆపత్కాలమందు నమ్ముకునదగిన సహాయకుడని వాక్యము సెలవిస్తుంది. అలాగే ఆపత్కాలమందు

0: ఆదుకునేదగిన సహాయకుడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆరవదిగా, దుడ్డికరతో మనల్ని నడిపించే దేవుడు, సరిచేసే దేవుడు అని వాక్యము సెలవిస్తుంది. మనలను శత్రువుల యొక్క చేతుల్లో నుండి విడిపించి ఆయన దండము చేత మనలను ఆదరించి బలపరిచే దేవుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏడవదిగా చివరి మాట, దండముతో దండించి ఆదరించి పోషించి బలపరిచి సంరక్షించి మనలను బలమైన వ్యక్తులుగా చేసి ఆయన ఆశ్రయించు పిల్లలకు గొప్ప మేలు చేసి ఆయన నామాను బట్టి మనలను కాపాడే దేవుడని దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎనిమిదవదిగా, శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరిచేవాడు. మనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని మిత్రులుగా చేసి వారు ఎదుట మనలను ఘనమైన రీతిగా దేవుడు హెచ్చించి బలపరిచి ప్రతి విషయంలో కూడా ఆదరించేవాడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. తొమ్మిదవదిగా, నూనెతో తలంటువాడు అని 23 కీర్తన 5 వచనంలో, నూనె అనగా స్వస్థత, ఆశీర్వాదము, అభిషేకము. అటువంటి కాపరి అయిన ప్రభువు మనకు ఉంటే ఈ 9 లక్షణాలలో ప్రభువు మనల్ని నడిపించి బలపరిచి క్షేమకరమునిచ్చేవాడు అలాగును మనముంటే చిరకాలము దేవుని మందిరములు ఉంటామని దేవుని ఆశీర్వాదాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప ప్రభువు మనకే అనుగ్రహించునుగాక. ఆమేన్.
1: రెవరెండ్ జే రక్షణానందం గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తరువాతి అంశం వినడానికి ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ప్రసారంలో 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న భోగాపురంలో ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమంపై రేడియో నివేదిక సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, శ్రీ కొండపల్లి విశ్వేశ్వరరావు. ఈ కార్యక్రమం ఇదే ప్రసారంలో 9:35 వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పొణులు.

మనకి ఈసారి ఎల్నినో అనేటువంటి స్థితి వలన ఒక్కొక్కసారి వానలు సరిగా పడకపోవచ్చు. మరి వానలు ఎప్పుడైతే సరిగా పడవో దానివల్ల నేలలో తేమ శాతం తగ్గేటువంటి అవకాశం ఉంది. మరి నేలలో తేమ శాతం తగ్గితే సాధారణంగా ఉన్నటువంటి పచ్చిక బయళ్ళలో కూడా మన పశువులకి పచ్చి గడ్డి దొరకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మన పశు పోషణ కాస్త ఇబ్బంది అవుతుంది. సరే వానలు లేకపోవటం వలన మరి వరి గడ్డి దొరకదు భవిష్యత్తులో, అలాగే జొన్న గడ్డి కూడా, జొన్న చొప్ప కూడా కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితుల్ని తట్టుకొని మనం పశు పోషణను కొనసాగించాలి. దానికి కొంత జాగ్రత్తగా ఉండటం, అలాగే కొన్ని మనము మార్పులు చేసుకొని పశు పోషణ చేయటం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మనకి ఎక్కడైనా వానలుండి లేకపోతే నీటి వస్తు ఉండి అక్కడ మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ సాగు చేసుకోగలిగితే వాటిని పాతరగడ్డిగా, సైలేజ్ అంటాం, అలా పాతరగడ్డిగా మార్చుకునేటువంటి అవకాశాలు మటుకు మనము వదులుకోకూడదు. దానికి ఏం చేయాలి? మనం కొన్ని చోట్ల గొయ్యి తవ్వి ఆ గోతులో గాలి చొరబడకుండా మనము పశుగ్రాసపు మొక్కల్ని నిల్వ చేసుకుంటాం. మళ్ళీ మనము పశుగ్రాసం ఎప్పుడైతే దొరకదో ఆ సమయాల్లో దాన్ని కాస్త కాస్త తీసి వాడుకుంటాం. దానికన్నా సులువుగా ఈ మధ్యకాలంలో గాలి చొరబడకుండా మనము సైలేజ్ చేసుకునేటువంటి ప్లాస్టిక్ సంచులు వచ్చాయి. వాటిని ఉపయోగించుకొని మనము ఈ పశుగ్రాసాన్ని పాతరగడ్డిగా

తెచ్చుకోవచ్చు. కరువు సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇదొకటి. అలాగే మనకి ఈ మొక్కజొన్న కానీ ఈ జొన్న కానీ వాటి పంట అవశేషాలని మనం ఎండబెట్టుకొని యూరియాతో సుపోషకం చేసుకొని మనం వాడుకున్నట్లయితే కనుక పశువులకి మంచి గడ్డిలాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మామూలుగా ఎండుగడ్డి తింటే రానటువంటి పోషక విలువలు ఎప్పుడైతే మనం సుపోషకం చేశామో, యూరియా ద్రావణంతో సుపోషకం చేశామో, అప్పుడు వాటిలో పోషక విలువలు పెరిగి త్వరగా జీర్ణమయ్యేటువంటి శక్తి కూడా పెరుగుతుంది. దానివల్ల మనకు చక్కటి ఉపయోగం ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి ఏదన్నా కాస్త కోస్తా ఇంటి దగ్గర కాస్త నీటి వస్తున్న పొలం ఎకరాకు పారించేయటం కాకుండా ఇంటి దగ్గర కాస్త స్థలం ఉన్నా కూడా అక్కడ మనము చిన్న చిన్న తొట్టులాగా ఒక అడుగు లోతు కానీ అరడుగు లోతులో కానీ తొట్టులాగా అంటే చుట్టుపక్కల కూడా మనం ఒక ఇటుక పేర్చుకొని ఆ ఇటుకలో ప్లాస్టిక్ పట్ట పెట్టుకొని ఆ ప్లాస్టిక్ పట్టలో మనము నీళ్లు పోసుకొని ఆ నీళ్లలో కాస్త కోస్తో మరి పేడ మట్టి ఖనిజ లవణ మిశ్రమాలు ఇవన్నీ కలిపి మనం దాంట్లో కనుక అజుల్లా అనేటువంటి నాచు మొక్కను కనుక మనం కాస్త జల్లినట్లయితే అవి చక్కగా వారం 10 రోజుల్లో ఆ నీరంతా కూడా పెరిగిపోయి మనకి పశువు పోషణకి చక్కగా ఉపయోగపడుతుంది. అంటే దాన్ని మనం శుభ్రంగా తీసి కడిగేసి పశువులకు మేపితే మంచి మాంసకృతులు ఉన్నటువంటి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ అజుల్లా అనేది తక్కువ నీటితో నీడలో తక్కువ ఖర్చులో మనం పశువులకి మంచి మాంసకృతులు ఉన్నటువంటి ఆహారంగా మనం అందించవచ్చు. ఇది సులువైన పని. మనకి కాస్త నీటితోటి చక్కగా రోజువారీ పాడి పశువులకు ముఖ్యంగా పాలు బాగా ఇచ్చేటువంటి పశువులు పాలు తగ్గకుండా మనం ఈ పని కనుక చేసుకోగలిగినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో కొండవాళ్ళల్లో మనకి పశుగ్రాసము పంటల్ని అంతర పంటలుగా వేసుకొని అంటే సజ్జ కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ వీటిని అంతర పంటలుగా వేసుకొని కాస్త కోస్త పంట వచ్చేలాగా చూసుకొని ఆ గడ్డిని నిల్వ చేసుకున్నట్లయితే కనుక భవిష్యత్తులో వచ్చేటువంటి ఈ బెట్ట పరిస్థితుల్లో పశు పోషణకు బాగా ఉపయోగపడేటట్టు అవకాశం ఉంది. ఇంకొకటి, ఎక్కడైనా మనం మనకున్నటువంటి ఊర్లోనే కొన్ని బోర్లకు నీళ్లు ఉంటాయి. అది సహజసిద్ధంగా దేవుడిచ్చినటువంటి వరంలాగా కొన్ని బోర్లకు నీళ్లు ఉంటాయి, కొన్ని బోర్లకు నీళ్ళు ఎండిపోతాయి. ఏది వర్షాభావ పరిస్థితుల్లో ఏ బోర్లకైతే పొలాల్లో నీరుంటాయో ఆ బోర్ను ఉపయోగించుకొని మరి ఊర్లో ఉన్నటువంటి పాడి పశు పోషణ చేసేటువంటి రైతు మహిళలందరూ కూడా కాస్త కాస్త ఒక 10 సెంట్లో 20 సెంట్లో వాళ్ళకున్నటువంటి పశువులను బట్టి కౌలు తీసుకొని పశుగ్రాసాన్ని బహువార్షిక పశుగ్రాసాన్ని ఉదాహరణకి సూపర్ నాపియర్ కానీ కో4 కానీ ఇలాంటి గడ్డి రకాలను కనుక పెంచుకోగలిగితే అవి చక్కగా ఉపయోగపడతాయి. మన పాడి పశువులకు మంచి పచ్చిగడ్డి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనము వాళ్ళకి కౌలు కట్టిన తర్వాత కూడా మిగులు ద్వారా మనం మంచి లాభాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇది మటుకు మనం మర్చిపోకూడదు. వీలైన చోట ఎవరికైతే ఎక్కడైతే నీటి వస్తే అవకాశం ఉందో ఆ రైతు దగ్గర అడిగి అందరూ కలిసి స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి అందరూ కలిసికట్టుగా సెంట్లు వారీగా కూడా కొంత భూమిని కౌలుకు తీసుకొని మనం దాంట్లో ఈ బహువార్షిక పశుగ్రాసాన్ని పెంచుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా చక్కగా వాటికి ఈ పశు పోషణకి ఉపయోగపెట్టుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో పశువులకి మనము ఉదయం సాయంకాలం వేళల్లో నీరు అలాగే ఉప్పు మిశ్రమాన్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఎంతమైన ఉంది. అలాగే ముఖ్యంగా విటమిన్లు మినరల్ మిక్చరు ఇవన్నీ కూడా మనం పోషక లోపాలు రాకుండా పశువుల ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం ఇచ్చుకోవడానికి చాలా ముఖ్యంగా మనం ఆలోచించాలి. మనం పంట అవశేషాలను ఏటిని కూడా వృధా చేయకూడదు, అంతకుముందులాగా కాల్ చేయకూడదు. వాటిని సద్వినియోగపరచుకొని దాన్ని మనము పశువుల దానాలాగా సిద్ధం చేసుకోవాలి. ఒక్కొక్క భాగాన్ని కలుపుకుంటూ మనం పశువుల దానా చేసుకోవడానికి అవసరమైన అన్ని భాగాలు ఈ పంట వ్యర్థాల నుంచి కూడా కొన్ని తీసుకొని మనం మంచి పశువుల దానా సిద్ధం చేసుకొని మన పశువులకు మేపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఎక్కడైనా మనకి అవకాశం ఉంటే మరి గ్రామం తరపున బంజరు భూముల్లో మంచి పశుగ్రాసాన్ని పెంచి అన్ని పశువులకి మరి గ్రామంలో ఉన్నటువంటి వారికి ఈ నిష్పత్తిలో వాళ్ళకున్నటువంటి పశువుల నిష్పత్తి కానీ లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజల నిష్పత్తిలో కానీ ఒక మాట్లాడుకొని అందరు కాస్త కోస్త పశువులు మేపుకోవటానికి అనువుగా ఏర్పాట్లు కూడా చేసుకుంటే బాగుంటుంది. మనకు పశుగ్రాస బ్యాంకులు కూడా సిద్ధం చేసుకోవచ్చు. పశువులు వలసలకు పోకుండా మనం మన పశువులు మన ఊళ్ళోనే పెట్టుకోవడానికి బయట నుంచి మనకి ఈ మధ్యకాలంలో గడ్డి కట్టలు దొరుకుతున్నాయి. అన్ని ఎక్కడ పండిన వాటిని మిషన్ల ద్వారా కట్టలు కట్టేస్తారు. అవి కూడా తెచ్చుకొని మన పశువులకు మేపుకున్నట్లయితే మనము చక్కగా మన పశుపోషణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏదో ఒక మార్గాన్ని అయితే మనం వెతుక్కోవాలి.

0: ఒక మార్గాన్ని అయితే మనం వెతుక్కొని మన పశుపోషణ చేసుకున్నట్లయితే ఈ బెట్ట పరిస్థితిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కాస్త కొస్త పాల దిగుబడి తగ్గినా కూడా మన పశువుల్ని కాపాడుకొని మళ్ళీ మంచి కాలం వస్తుంది, మళ్ళీ మంచి వానలు పడతాయి, మళ్ళీ మనం మంచి పాల దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఆగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాల యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన విశేషం ఏమీ లేదు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇక వార్తల్లోని వివరాలు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ విభాగం ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి అమరావతికి చేరుకున్న అనంతరం కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగిందని, తింసా నృత్యంతో స్వాగతం నుంచి బహిరంగ సభ వరకు ప్రతి అంశాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి గిరిజన సోదరీమణులు చేసిన కృషి, చూపిన సహనం చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, భావితరాల భవిష్యత్తును భద్రపరచడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవంపై ఆయన నిన్న స్పందిస్తూ, ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని విస్తరిస్తూ చెరువులకు పునరుజ్జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా సంరక్షిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవంతో నగర రూపురేఖలు మారుతున్న తీరు ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటా

0: ను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. సాధారణ షెడ్యూల్కు ముందుగానే రాష్ట్రాలకు 1,09,019 కోట్ల రూపాయలు పన్నుల వాటాగా విడుదల చేయడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిధులు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామీణ పట్టణ అభివృద్ది, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, దేశ ఆర్థికాభివృద్దికి ఊతమిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 4,597 కోట్ల రూపాయలు విడుదల కావటం కీలక సమయంలో లభించిన ఆర్థిక బలమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కడల్ ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఈ 3 ప్రాజెక్టులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆ 3 బ్యారేజెస్ కూడా సైంటిఫిక్ గా ఒక సిస్టమేటిక్ గా టెస్టింగ్ చేసి రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. 65 ఏళ్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. ఇంకా ఒక 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పీలో 26 టీఎంసీలు ఉన్నాయారు. తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని పేద గ్రామీణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ కింద భారీ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వ్యవసాయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు వీబీజీ రామ్జీ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కోర్టుల్లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. వివాదాలను కోర్టు వెలుపలే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కక్షిదారులకు సూచించారు. రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాలను రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం రాష్ట వ్యాప్తంగా రైతు బజార్లు, రైసు మిల్లుల్లో బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలు, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయలు చొప్పున విక్రయించనున్నారు. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పడమట రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు

తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2020 జూన్లో జీఎంఆర్తో రాయితీ ఒప్పందం కుదుర్చడం నుంచి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుమతులు, భద్రతా క్లియరెన్సులు, నీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఆర్థిక సమీకరణ వంటి అన్ని కీలక పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు మొత్తం 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. శిశువులకు రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: निस्सारितस्य राज्यक्रमस्य विवरणानुसारम् उत्तरप्रदेशः सर्वाधिकम् 28,291,000 कोटिरूप्यकाणि अलभत। तदनन्तरं बिहारराज्यं 45,888,000 कोटिरूप्यकाणि अथ च मध्यप्रदेशराज्यं 10,800,000 कोटिरूप्यकाणि प्राप्नोत्। पश्चिमबंगालराज्यं 66,877,000 कोटिरूप्यकाणि महाराष्ट्रराज्यं च 22,700,000 कोटिरूप्यकाणि अलभत। ग्लास्गो नगरे प्रवर्तमानासु राष्ट्रमंडल क्रीडासु भारतम् 41 पदकैः सह पदकतालिकायां चतुर्थस्थानम् अधिगतवत्। भारतस्य पदकतालिकायाम् अधुना 13 स्वर्णपदकानि 17 रजतपदकानि 9 कांस्यपदकानि च सन्ति। भारतस्य नूतनपदकं 5,000 मीटरमितायां धावनस्पर्धायां गुलवीरसिंहेन प्राप्तं कांस्यपदकम् अस्ति। मुष्टामुष्टिस्पर्धासु भारतेन उत्कृष्टं प्रदर्शनं कृतं, यत्र 7 स्वर्णपदकानि तथा 3 रजतपदकानि प्राप्तानि। पैरा एथलेटिक्स इत्यतस्मिन्नपि भारतेन ऐतिहासिकी उपलब्धिः सम्प्राप्ता। पुरुषाणां शॉर्टपुट एफ 57 इत्येतस्यां स्पर्धायां सोमन राणा स्वर्णपदकं, शुभम जुयालः च रजतपदकं प्राप्तवान्। भारतर्तु विज्ञान विभागेन अद्य कर्नाटक, केरल, माहे, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, राजस्थान, उपहिमालयीय पश्चिम बंगाल, सिक्किमेषु अतिवृष्ट्यै नारंगवर्णीया संचेतना प्रसारिता। तथैव दिल्ली, हरियाणा, पंजाब, चंडीगढ़, उत्तराखंड, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, अरुणाचल प्रदेश, गुजरात, कोंकण, गोवा, मध्य प्रदेश, ओडिशा, अंडमान निकोबार द्वीप समूहेषु अपि अतिवृष्टिः व्यक्तीकृता। इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्टण केंद्रम उदय समीरालु प्रसार विशेषालु ముఖ్యాంశం. ఈ ప్రసారంలో 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న భోగాపురంలో ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమ రేడియో నివేదిక ప్రసారమవుతుంది. సమర్పణ తేతడి దిలీప్ కుమార్ రెడ్డి గారు, సాంకేతిక సహకారం ఎస్ లక్ష్మీకాంత్ గారు, కొండపల్లి విశ్వేశ్వరరావు గారు. ఇతర అంశాలు ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో, హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, రచన ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణగా 7:15 ఉదయ ప్రసారంలో 7:20 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య గారి జయంతి. న్యాయవాది, రంగస్థల చలనచిత్ర నటులు, దర్శకులు బళ్ళారి రాఘవ గారి జయంతి సందర్భంగా విశేషాలు. తర్వాత లేఖావళి, పుష్పాంజలి. పార్వతీపురం మండ్యం జిల్లా సమాచార లేఖ 8:30 శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు గారు అందిస్తారు. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం 8:35 హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక సమర్పణ శ్రీ తేతడి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు గారు. వార్తావాహిని 10:00, పాటల పల్లకి 10:15, ఆప్కి మన్ పసంద్ 10:30 సమర్పణ శ్రీమతి సరోజిని శ్రీహర్ష్. మధురిమ 11:00, మధుమంజరి 12:10, భక్తి సంగీత కార్యక్రమం 12:40 శ్రీమతి ఏ నా

నాగపార్వతి గారి కంఠంలో వింటారు హెచ్ రామచరణ్ గారు వయలిన్, ఆనంద శ్రీహరి గారు మృదంగం. ఒంటిగంట 30 నిమిషాలకు ప్రకటనల తరువాత మహిళావాణి. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా స్తన్య పోషణ ఈ అంశంపై డాక్టర్ అవి పద్మావతి గారితో శ్రీమతి డి శ్రీదేవి గారు జరిపిన పరిచయ కార్యక్రమం. 2:31 బాలభారతి సిల్వర్ ఓక్స్ పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం. నాటకం 3:00. సాయంత్రం ప్రసారం 5:00 యువవాణితో మొదలు, సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30. పల్లిసీమలో రాత్రి 7:15 విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారు అందించే పంటల్లో పురుగులు తెగుళ్ళు జీవన ఎరువులు విత్తన శుద్ధులు అంశంగా ప్రసంగం. రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం రాత్రి 10:00 సుధాకర్ దేవ్లే గానం. ఇవి ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 వస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పథకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ వాలంటీర్లు, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలు, 125కు పైగా భాగస్వామ్య ఆధ్యాత్మిక సంస్థలు కూడా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో కలుస్తాయి. ఈ ప్రచారంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. క్రీడల ఈవెంట్లు, వాకథాన్లు, మెడిటేషన్ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, నుక్కడ్ నాటకాలు, చర్చా వేదికలు, కళా పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను దూరంగా ఉంచేందుకు, సానుకూలమైన సామాజిక మార్పుగా రాయబారులుగా మారేందుకు వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో స్వామి వివేకానంద మైసూర్ చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కె శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్ నుండి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని, దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షా కో

0: राष्ट्र निर्माण का मजबूत आधार मानते थे। उन्होंने स्वयं ये देखा था कि कैसे दुनिया के देश अपने युवाओं को शिक्षित बना रहे हैं। भारत के युवा ने एक लंबी यात्रा तय की है, आज वो युवा दुनिया के विकास को गति दे रहा है।
1: ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదో బక్తియార్ ఒదిలోవిచ్ వెళ్లించి 4వ తేదీ వరకు మన దేశంలో అధికార పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఒదిలోవిచ్ సమావేశమవుతారు. ఢిల్లీలో జరగనున్న ఒక వాణిజ్య వేదికలో కూడా పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. పరీక్షలకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భద్రతా విధానం, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత చర్యల గురించి మంత్రికి సమావేశంలో వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు సురక్షితమైన, ఎన్క్రిప్ట్ చేసిన, సమయపాలనతో కూడిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రం ఎంపిక చేస్తారని, షెడ్యూల్ చేసిన సమయం వరకు దాని గోప్యత కాపాడడానికి బహుళ స్థాయిలో సాంకేతిక కార్యాచరణ రక్షణలున్నాయని నడ్డా తెలియజేశారు. 2026 నీట్ పీజీ కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.5% పైగా పెరుగుదల సూచిస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పరీక్షను 340 నగరాల్లో 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం 1,09,019 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్కు 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటా విడుదల చేయగా, తర్వాత స్థానాల్లో బీహార్ 10,845 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ 8,010 కోట్ల రూపాయలు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 7,022 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ వాటాలు అందుకున్నాయి. లోక్మాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026 లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిలక్ స్మారక్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజిత్ దోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు.
2: భారత్ కి సేనకు ఆధునిక్ బనానా, సమసామయిక్ పరివర్తన్ కర్నా, సేనా కే అందర్ టెక్నోలోజీ ఆర్ వీరతా దోనో కా ఏక్ అద్భుత్ ఫైన్ ట్యూనింగ్ కర్నా, కై ప్రకార్ కే బడే ఫైసలే अजीत जी के कार्यकाल में नरेंद्र मोदी जी ने लिए हैं, और नरेंद्र मोदी जी के फैसलों के पीछे दोवल जी का बहुत लंबा अनुभव सिद्ध.
1: ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకే అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యత అని పేర్కొన్నారు. ఇరాన్పై సైనిక చర్యను తీవ్రతరం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదిరించారు. అమెరికా నౌకలపై దాడులు నాపేసి చర్చలకు తిరిగి వచ్చే వరకు అమెరికా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు కొత్త భద్రత సూచిక జారీ చేసింది. అమెరికా మద్దతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధమని

0: హమాస్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ ఉద్రిక్తతలు లెబనాన్కు కూడా పాకాయి. మరోవైపు తనపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని కీలక ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపైన, అమెరికా ఇంధన సౌకర్యాలపైన దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ హెచ్చరించింది. పెరూలో నాజ్కా నగరం సమీపంలో ఒక పర్యాటక విమానం పొలాల్లో కూలిపోవడంతో 13 మంది మరణించారు. పెరూ ప్రాచీన తెగలు శతాబ్దాల క్రితం ఎడారిలో చెక్కిన పురాతన జియోగ్లిఫ్స్ అయిన ప్రసిద్ధ నాజ్కా లైన్స్ను వీక్షించేందుకు టూరిస్టులను తీసుకువెడుతున్న విమానం కూలినట్లు నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం తెలియజేసింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల 10వ రోజున 4 విభాగాల్లో 16 పతకాలు సాధించడం ద్వారా భారత్ పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మొత్తం పతకాల సంఖ్య 39 చేరింది. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలున్నాయి. బాక్సింగ్ జట్టు 10 పతకాలతో అగ్రగామిగా నిలిచింది. పురుషుల పారాషాట్ పోట్, పురుషుల ట్రిపుల్ జంప్లో 2 పతకాలు, జూడో అథ్లెటిక్స్లో ఒక్కొక్కటి చొప్పున భారత అథ్లెట్లు సాధించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు చారిత్రాత్మకంగా ఒకే ఎడిషన్లో ఏ దేశం సాధించని విధంగా అపూర్వమైన 7 స్వర్ణ పతకాలతో పాటు 3 రజత పతకాలను కూడా కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఖంగా, సరుంధతి చౌదరి, సచిన్ సివాచ్, అంకుష్ పంగల్ స్వర్ణ పతకాలను సాధించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితుడం. గీత రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత గారు. చిన్ననాటి స్నేహితుడం ఈ మాసపు పాట.

0: చిన్ననాటి స్నేహితులు, ఈ మాసపు పాట విన్నారు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, కలం శ్రీ ఎస్టీజీవి వరదరాజు, గళద్వయం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విన్నారు ఈ పాట. ఇప్పుడు నేటి మాట. నేటి మాటకి ముందుగా
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
2: దేశ్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్,

0: వాటిలో శుద్ధమైన ఉప్పు శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

ఉదయ సమీరాల గారి కార్యక్రమంలో ఇప్పుడు నేటి మాట. సర్వమత సామరస్య సంశక్తి నతుల నుతుల గైకొన్న వీరభారత పతాక

కరుణశ్రీ గారి కవితకు రసస్ఫోరకమై, స్వతంత్ర భారత స్వేచ్ఛాసూచకమై, భరత పౌర దేశభక్తి ప్రేరకమై గగనాన ఎగురుతున్న త్రివర్ణ పతాక ఒక ఆంధ్రుని జాతీయాభిమానానికి ప్రతీక.

ఇది తెలుగువాడి మేధ నుండి ఆవిర్భవించి పరపీడనాంధకారాన్ని ఛేదించవెలిగిన కరదీపిక. ఈ కరదీపికను చిరకాలం తేజరిల్లేలా తీర్చిదిద్దిన ఆ మహోజ్వల మూర్తి.

భారతదేశం నా ఊరు అని సగర్వంగా చెప్పుకునే జాతి పతాక నిర్మాత, మనవాడని ఆనందంగా మువ్వన్నెల పతాకంలా మనసు ఎగురుతూ ఉంటే ప్రకటించుకోగల ఆ భావన విధాత శ్రీ పింగళి వెంకయ్య గారు. ఈరోజు వారి జయంతి.

1878 ఆగస్టు నెల 2వ తేదీన కృష్ణాజిల్లా దివి తాలూకా భట్ల పెనుమర్రు వారి పుట్టినూరు. మేనమామల ఇంట్లో పుట్టారు వెంకయ్య గారు. ఆయన తండ్రి యార్లగడ్డ గ్రామకరణంగా ఉండే హనుమంతరాయుడు. తండ్రికి తరచూ బదిలీలు అవుతూ ఉండడం వల్ల వెంకయ్య గారి ప్రాథమిక విద్య తాతగారి దగ్గరే. 19 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉన్నత పాఠశాల చదువు పూర్తి చేశారు. మనసు యుద్ధం మీదకు మళ్ళడంతో బొంబాయి వెళ్ళి సైన్యంలో చేరి దక్షిణాఫ్రికా వెళ్ళారు. అక్కడ మహాత్మా గాంధీ గారితో పరిచయం. బానిసత్వ బాధలు తెలిసి వచ్చాయి వెంకయ్య గారు. తిరిగి భారతదేశానికి వచ్చారు. 1906 కలకత్తాలో జరుగుతున్న ఆనాటి జాతీయ కాంగ్రెస్ మహాసభకు హాజరైన వెంకయ్య అక్కడి వారందరినీ ఆకట్టుకుని విషయ నిర్ణాయక సభ్యుడిగా ఎంపికయ్యారు. నాటి కాంగ్రెస్ సమావేశాల్లో బ్రిటిష్ జెండా యూనియన్ జాక్ ఎగరవేయడం పింగళి వెంకయ్య గారికి మనస్తాపాన్ని కలిగించింది, అవమానంగా దోచింది. పరపాలకుల అధికారకేతనం స్వాధికార వాంఛకు ప్రతీక ఎలా అవుతుంది అన్న ప్రశ్న తొలిసారిగా ఆయనలో ఉదయించింది. బ్రిటిష్ జెండా స్థానంలో మన జెండా ఎప్పుడెప్పుడు ఎగురుతుందా అన్న నిరంతర ఆలోచనతో జాతీయ పతాక ఊహా చిత్రాలకు రూపకల్పన చేస్తూ మన దేశంలోని వివిధ మతాల ఆశయ చిహ్నాలు ప్రతిబింబించేలా 30 నమూనాలు తయారు చేశారు పింగళి వెంకయ్య.

గోదావరి జిల్లాలో ఊరువాడ తిరిగి జాతీయోద్యమ లక్ష్యాన్ని, జాతీయ కేతన అవసరాన్ని జనానికి చాటి చెప్పారు. లక్నోలో జరిగిన భారత జాతీయ మహాసభ సమావేశంలో వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకాన్ని హోం రూల్ లీగ్ వారు ఎగరేశారు. హోం రూల్ నాయకురాలు ఎనబిసెంట్ 1917 జనవరి 1 న్యూ ఇండియా పత్రికలో ఈ విషయమై సంపాదకీయం రాశారు. వెంకయ్య గారి ప్రోత్సాహంతో జాతీయ పతాక ప్రచారక సంఘం ఏర్పాటైంది. 1921 మార్చి 31 ఏప్రిల్ 1 విజయవాడ గాంధీనగర్లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. సభకు హాజరైన వెంకయ్యను ఆకుపచ్చ ఎరుపు రంగులతో కూడిన మధ్యన చరఖాతో ఉండేలా జాతీయ పతాకాన్ని రూపొందించాలని మహాత్మాగాంధీ కోరారు. ఈ మువ్వన్నెల జెండా దేశ వీధుల దిశల్లో స్వేచ్ఛగా ఎగురుతూ ప్రజల్లో భక్తిభావాన్ని వెలివిరి చేయడం బ్రిటిష్ వారికి కన్నెర్రాయింది.

ఈ జాతీయ పతాక నమూనాల గురించి వివరిస్తూ 1916 నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా, భారతదేశానికి జాతీయ పతాకం అనే గ్రంథం రాశారు వెంకయ్య గారు. దాంతో ప్రఖ్యాతి పొందిన వెంకయ్యకు ఆనాటి జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో అగ్రాసనాధిపత్యం లభించేది. కృష్ణా జిల్లా సంచార కార్యదర్శి అయ్యారు. కృష్ణా

1923 మే 1 నాగపూర్లో 144వ సెక్షన్. 1923 జూలై 10 అఖిల భారత జెండా సత్యాగ్రహోద్యమం. జాతీయ పతాక ప్రదర్శన పట్ల ప్రజల్లో నాయకుల్లో పట్టుదల. వినువీధుల్లో విలాస విహారం చేస్తున్న పతాక నేపథ్యంలో రాసిన గీతమే ఝండా ఉంచార హే హమారా. ప్రసిద్ధ కవి శ్యాంలాల్ గుప్తా రచన ఇది. ఆనాటి ప్రజలు ఎలుగెత్తి పాడుతూ చేయెత్తి జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తుంటే ఆవాల గోపాలానికి నరనరాన స్వరాజ్యేచ్ఛ తరగలెత్తేది. స్వరస్వరాన ధ్వజ ప్రణామ నినాదంతో యావత్ భారత ప్రజానీకము మమేకమై స్వతంత్ర సమరాంగణానికి సంసిద్ధులయ్యేవారు. అలాంటి నేపథ్యంలో 1931 ఏప్రిల్ 1-2 తేదీల్లో ఏర్పాటైన కార్యసమితి కరాచీలోని హరిచంద్ నగర్లో సమావేశమై మతాతీత భావనాస్ఫూర్తి ప్రతీకగా మరో పతాకాన్ని నిర్మించాలని సూచించింది. ఫలితంగా కేసరి శ్వేత హరిత వర్ణాల మధ్య రాట్నం గుర్తుతో భాసిల్ది అపూర్వ కేతనం పింగళి వెంకయ్య సంకల్పానికి సంపూర్ణాకృతిగా నిలిచింది.

1947 జూలై 22 గాని జెండా తీర్మానం రూపుదాల్చలేదు. పతాకంలోని రాట్నానికి బదులు సారనాథ్ స్థూపంలోని ధర్మచక్రాన్ని మధ్యలో అమర్చాలని నిర్ణయించారు. అటుపై 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్య భానూదయమైంది. జాతీయ త్రివర్ణ పతాకం దేదీప్యమానంగా వెలిగింది. కానీ పతాక నిర్మాత పింగళి జీవితంలో అంధకారం ప్రవేశించింది. కేతన రూపకర్తగా, భాషావేత్తగా, వ్యావసాయిక పరిశోధకునిగా, ఖనిజ పరిశోధకునిగా కూడా ఆయన ఖ్యాతి. 1963 జూలై 4 85 వయస్సులో పింగళి వెంకయ్య మట్టిలో కలిసిపోయారు. కలిసిపోయిన వెంకయ్య గారి ఆలోచన ఎన్నడో మరకెత్తింది. జెండాగా ఆకాశానికి నిండుగా వన్నెలతో మురిసే చిన్నెలతో స్వాతంత్ర్య భానోదయాన్ని గుర్తు చేస్తూ

నేటి మాటలో రెండవ అంశం. ఆయన చాలా గొప్ప న్యాయవాది, అంతకు మించి నాటక బోధి. నాటక బోధి ఏమిటి? గొప్ప నటుడవచ్చు, నట చక్రవర్తి అనొచ్చు, అంటే నటిస్తూ పరోక్షంగా బోధన చేయగలిగినటువంటి లాఘవం కలిగిన రాఘవ గారు.

బళ్ళారి రాఘవ గారు. ఈరోజు ఆయన జయంతి కూడా. బళ్ళారి రాఘవ గారు అనగానే గుర్తొచ్చేది

ఆయన ఏం కీలుబొమ్మ కాదు, న్యాయవాది కదా, వకీలు బొమ్మ కూడా. కాబట్టే రాఘవ్ గారు ఎంత గొప్ప న్యాయవాదో అంత గొప్ప నాటకబోధి అనడం. 1880 ఇగో ఇదే నెల ఈ తేదీనే అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించారు. పూర్తి పేరు తాడిపత్రి రాఘవాచార్యులు గారు, తండ్రి నరసింహాచార్యులు గారు, తల్లి శేషమ్మ. లేక పుట్టిన బిడ్డ. పుట్టకముందు బళ్ళారిలో బసప్పన్న ఆధ్యాత్మిక గురువు గారి ఆశీస్సులు తీసుకున్నారు వారి వారు. వెంటనే పుట్టిన బిడ్డ కావడంతో రాఘవ్కు మొదట బసప్పేరు పెట్టారు, తర్వాత రాఘవాచార్యులు అయింది. తండ్రి గారి తాడిపత్రి పురపాలక సంఘ పాఠశాలలో తెలుగు పండితులు. ఆంధ్ర నాటక పితామహుడిగా పేరొందిన ధర్మవరం రామకృష్ణాచార్య గారు చాలా ప్రఖ్యాతమైనటువంటి పేరు. ఆయన వీరికి స్వయాన మేనమామ. రాఘవ్ గారు మొదటి దశ విద్య పూర్తి చేశారు, 8 ఏళ్ళు వచ్చాయి. బళ్ళారిలో పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి మొదలెట్టారు. 14వ ఏట మెట్రికులేషన్ పూర్తయింది. తర్వాత బళ్ళారిలోని వార్డ్ల కళాశాలలో ఎఫ్ఏ, మద్రాసులోని శ్రీకృష్ణ కళాశాలలో బిఏ పూర్తి చేశారు. పట్టభద్రత అయింది కదా, బళ్ళారి తిరిగి వచ్చారు. కొంతకాలం పాటు అధ్యాపకులు, ఇంజనీరింగ్ గుమస్తా, ఉదరపోషణార్థం బహుకృత వేషం చేయాలి కదా. మద్రాసులో లా కళాశాలలో న్యాయ విద్యాభ్యాసం, బిఎల్ పట్టా కూడా అందుకున్నారు. ఇక అక్కడి నుంచి మొదలైంది. రాఘవ్కి చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి, నాటకాల్లో వేయాలని అభిరుచి. వికసించి మద్రాసులో చదివే రోజుల్లో ఎన్నో నాటకాలు, ఏది తాను వేయడం కాదు వేయించడం కూడా. కర్నూలుకు చెందిన లక్ష్మణాచార్య గారి కూతురు కృష్ణమ్మతో వివాహం. బళ్ళారి ఉన్నత పాఠశాల చేరి మెట్రిక్ పూర్తి చేసి మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో న్యాయశాస్త్రం ఇవన్నీ కూడా సంపాదించుకున్నాక క్రిమినల్ కేసులు వాదించడంలో దిట్ట, చాలా ధనాన్ని ఆర్జించారు. ఆయన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. రావు బహదూర్ అన్న బిరుదు కూడా వచ్చింది. ఈ నాటకాల్లో ప్రత్యేక అభిమానం కదా, దాన్ని ఆయన ఎలాగ తనని తాను ప్రోత్సహించుకున్నారంటే ఓ షేక్స్పియర్ క్లబ్ స్థాపించారు బళ్ళారిలో. షేక్స్పియర్ నాటకాల ప్రదర్శన, బెంగళూరులో కోలాచలం శ్రీనివాసరావు గారు నడిపే సుమనోహర సంఘంలో చేరిక, హావభావాలను ప్రకటించడం, సంభాషణల్ని పలకడం, అలాగే ఉదాత్త అనుదాత్తాలు, ఇంకా అనుమంద్రం, మంద్రం, మధ్యం, తార ఈ స్థాయిల్లో కంఠాన్ని పలికించగలగడం, హరిశ్చంద్ర పాడుకా పట్టాభిషేకం, సావిత్రి, బృహన్నల, రామరాజ చరిత్ర, రామదాస్, తప్పెవరి, సరిపడిన సంగతులు, ఇలా పౌరాణిక జానపద సాంఘిక నాటకాలు ఆయనకి ఎంత పేరు తెచ్చాయో. మహారాజు పాత్ర అయినా అవలీలగా పోటించేవాడు ఆయన. సామాన్యుడి నుండి సమ్రాట్ వరకు ఏ పాత్ర ఇచ్చినా అది చిన్నదా పెద్దదా, సంభాషణలు పలకడంలోనూ, ఇంకా చెప్పాలంటే భాషణలు పలకడంలోనూ, ఇవన్నీ కూడా ఆయన తేడా చూసేవాడు కాదు. ఎంతసేపు ఉన్నామన్నది కాదు, ఎంత బాగా చేసేమన్నది. తెలుగు వచ్చు, కన్నడ బాగా తెలుసు, ఆంగ్లంలో నిష్ణాతులు, హిందీ సరే సరే. ఇలా భారతీయ నాటకాలు, పాశ్చాత్య నాటకాలు, మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జార్జ్ బెర్నార్డ్ షా లాంటి వారు రాఘవ నాటకాలను ప్రశంసించారు. తప్పెవరిది అన్న నాటకం రాశారు రాజమన్నారు. నాటక ప్రదర్శన తెలుగు నాటక చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. దీనికి కారక, ప్రేరక, ప్రోత్సాహకులు ఇవన్నీ కూడా స్త్రీలను నాటకంలో వేసేలా ప్రోత్సహించడంలో కూడా రాఘవ గారే. కొప్పరపు సరోజిని, కొమ్మూరి, పద్మావతి, కాకినాడ, అన్నపూర్ణ వంటి స్త్రీమూర్తులు ఎందరో నటీమణులు ఎన్ని నగరాల్లో పర్యటించారు. అలాగే తెలుగు నాటకాల్లో ఆయన ముఖ్యంగా హిరణ్యకశిప పాత్రధారి, సునందిని, చాందుబీబీ, విజయనగర పాత్రం, భారత యుద్ధం, రాక్షస పాత్రలు వేసిన అందులో రాక్షసుల్ని కాకుండా ఓ తండ్రినో, ఒక బాధ్యత గల పరిపాలకుడును చూపించడం, ఇంకా సినిమా రంగం ద్రౌపది మాన సంరక్షణలో ఆయన దుర్యోధనుడు, రైతు బిడ్డ అందులో చేశారు, రాజరాజేశ్వరి వారి చండికలో నటించారు. రాఘవ చలనచిత్ర రంగంలో ఇమ్మడలేకపోయారు. సినిమాలు ఆయనకి పనికిరావని కాదు, సినిమాలకి తాను పనికిరానని ఆయన అనుకున్నారు. కన్యాశుల్కం ఇటువంటివి కూడా ఆయన కొద్ది సినిమాలు నటించారు. న్యాయవాదిగా సరే సరే, ఆయనకి రాజకీయవేత్తగా కూడా పేరుంది. ఆధ్యాత్మిక గురువు పండిట్ తారానాథ్ ఉపదేశ ప్రభావం రాఘవ గారి మీద చాలా ఉంది. ఆయన చాణక్య పాత్ర చాలా అద్భుతం. ఇలాగా ప్రతిభ నవనవోన్మేషశాలిని అన్నట్టుగా బళ్ళారి రాఘవ గారి పేరు నాటక రంగంలో

సువర్ణాక్షరాలతో లిఖితమై ఆయన జీవిత చరమాంకానికి ఏప్రిల్ 16, 1946 తెరవాలిన ఆయన ప్రతిభకు కీర్తికి ఎప్పటికీ కూడా తెలవారదు, తెరవాలదు.

తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం నుండి కేవీకే మోహన్ రాజు గానం విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో అనంతరంశం లేఖావళి వినడానికి ముందుగా

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: లేఖావళి కార్యక్రమానికి శ్రోతలకు నమస్కారం.
1: శ్రోతలకు నమస్కారం, అలాగే గురువుగారు మీకు కూడా నమస్కారం.
0: సరే, మనందరికీ గురువు ఆకాశవాణి, ఆకాశవాణికి నమస్కారం. ఏంటి చేతిలో లేఖ?
1: లేఖ ఈ నెల 13వ తారీఖున 9:30 ప్రసారం చేసిన ఆంగ్ల ప్రసంగంలో చాలా వివరాలు చక్కగా వివరించబడ్డాయి. పునరుత్పత్తి రేటు తగ్గడం ఆందోళన కలిగించే విషయం, ఈ అంశంపై ప్రసంగించిన డాక్టర్ సత్యనారాయణ గారికి, ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ డాక్టర్ అభి పవిత్ర, సూరిశెట్టి శైలజ, NBM లా కాలేజ్ విశాఖపట్నం నుంచి రాశారు.
0: అదే ఆంగ్ల ప్రసంగం గురించి నా దగ్గర కూడా తెలుగులో ఉత్తరం ఉంది.
1: ఓకే,
0: పి నరసింహరావు గారు విశాఖపట్నం నుంచి. చాలా బాగుందండి, 13వ రాత్రి 9:30 మీరు ప్రసారం చేసిన ఆంగ్ల ప్రసంగం డాక్టర్ కనకాల సత్యనారాయణ గారిది. యువత కుటుంబ నిర్మాణ ప్రక్రియలో పాల్గొనవలసిన అవసరం నొక్కి వక్కాణించారు. భారతదేశంలో ఇంచుమించు 15-64 సంవత్సరాల వయస్సు గల పనిచేసేవారి సంఖ్య బాలల వృద్ధుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండడం మూలంగా భారత ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఈ రకమైన మంచి

0: విశ్లేషణ చేశారు ఈయన. ఆకాశవాణి బృందానికి ధన్యవాదాలు చెబుతూ చాలా సంతోషం అండి. ప్రతి ప్రసంగం కూడా మీరు చక్కగా ఇలాగే విని విశ్లేషణాత్మక లేఖలు రాస్తారని ఆశిస్తూ మరి తర్వాత
1: ఇంకొక లెటర్ కూడా మీ దగ్గర ఉన్నట్టుంది కదా.
0: అయ్యో బ్రహ్మాండంగా ఉంది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రాస్తున్నారు. మనందరికీ కూడా వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలకి ధన్యవాదాలు చెప్తూ ఆకాశవాణికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ దేశభక్తి గీతం, భక్తిరంజంలో భక్తి గీతాలు బాగుంటున్నాయి, సూక్తులు కూడా, ముఖ్యంగా కిసాన్ వాణిలో ఎన్ సుధాకర్ రెడ్డి గారు మంచి కార్యక్రమాన్ని అందించారు, ధన్యవాదాలు అంటున్నారు.
1: నా దగ్గర కూడా ఇంకొక లెటర్ ఉంది. శృంగవరపుకోటి గ్రామం నుంచి శ్రీరాపు శ్రీనివాసరావు గారు రాస్తున్నారు.
0: ఏమంటారండి?
1: గౌరవనీయులైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములండి. బుధవారం అలాగే ఆదివారం కూడా లేఖావళి కార్యక్రమం ప్రసారం చేస్తే బాగుంటుంది అంటూ వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు.
0: మీరు అభిప్రాయాన్ని మన అధికారులు పరిశీలిస్తున్నారు. రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుండి రాస్తున్నారు. అందరికీ ముఖ్యంగా శబ్దమిత్రుడు మంచి పదప్రయోగం చేసి వారందరికీ కూడా అభినందనలు. అతి త్వరలో రాఖీ పండుగ వస్తోంది, దానికి కూడా శుభాకాంక్షలు మీకు కూడాను. ఆదివారం ఉదయం ప్రసారం చేసిన ఉదయ సమీరాలు సమాచారం ఉపయుక్తంగా ఉంది. తర్వాత లేఖావిడి కూడా బాగుంది, అర్థవంతంగా ఉంటున్నాయి. బుధవారం మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంలో అంటే 29వ తేదీ జూలై ఆర్టీసీ కార్మికుల సాధక బాధకాల నిర్మూలన మీద అవగాహన కలిగిస్తూ డిపో మేనేజర్ బి అప్పలనాయుడు గారితో ఎన్ సుధాకర్ రెడ్డి గారు చెప్పిన పరిచయ కార్యక్రమం బాగుంది, మంచి మంచి అంశాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు అంటున్నారు.
1: మారేడుబాకి నుంచి కేవీవి సత్యప్రసాద్ గారికి ఇలా రాశారనమాట. జూలై 30 ఉదయ సమీరాల్లో ఉపకృతి నాటిక చాలా బాగుంది, ఏమీ ఆశించక చేసే సాయం తప్పక రెట్టింపై తిరిగి వస్తుందన్న గీత సూత్రం సూక్ష్మంగా వివరించారు. రచయిత్రి శ్రీమతి ప్రమీల శర్మ గారికి, నిర్వహించి చిన్ని కృష్ణ పాత్రలో ఒదిగిన శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారికి, మరో ఇద్దరు మహిళా కళాకారులకు ఆకాశవాణికి అభినందనలు అంటూ రాశారు.
0: పేరూరు వెంకట సోమశేఖర్ గారు, పేరూరు భ్రమరామ గారు లాసంసుపే కాలనీ నుండి రాస్తున్నారు. జూలై 30 నాడు ఉదయం 1:30 కంటే మధ్యాహ్నం ముత్యాల ముంగిళ్ళలో స్త్రీలలో మెనోపాజ్ వల్ల కలిగే శారీరక మానసిక మార్పుల గురించి మంచి అంశాలు డాక్టర్ శ్రీమతి భవానీ అల్లంశెట్టి గారు అందించారు పరిచయ కార్యక్రమం ద్వారా. శ్రీమతి ఏ బృందకుమారి గారు మంచి ప్రశ్నలు అడిగారు, వారి ఉభయలకు కూడా అభినందనలు. 28 జూలై నాడు సంధ్యారాగంలో మధ్యాహ్నం 12:40 వివిధ రకాల క్యాన్సర్లో అవగాహన గురించి డాక్టర్ దిగుమూర్తి రఘునాథరావు గారితో పరిచయం ఎంతో బాగుంది, మంచి మంచి ప్రశ్నలు అడిగి ఉపయుక్త సమాచారాన్ని రాబట్టినందుకు కృతజ్ఞతలు అంటున్నారు, వారికి కూడా అభినందనలు.
1: ఇంకొక ఉత్తరం కూడా అదిగో అదే రోజు అంటే 30వ తారీఖునే ఉదయ సమీరాల ప్రోగ్రాంలో నేటిమాడి శీర్షికలో ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా, అలాగే వడ్డాది సుబ్బారాయుడు గారి జీవిత విషయాలు, రావిశాస్త్రి గారి జీవిత విషయాలు కూడా చాలా చక్కగా చెప్పారు అంటూ చెప్తున్నారు. అలాగే ఉపకృతి నాటిక వింటున్నప్పుడు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట, అలాంటిది దాన్ని
0: ఎవరు రాశారు? ఇది
1: శ్రీరాపు శ్రీనివాసరావు గారు శృంగవరపుకోట నుంచి రాశారు.
0: కాకి అప్పారావు గారు, కాకి ఆనందలక్ష్మి, తుమ్మలపల్లి వారి వీధి చెంగలరావుపేట నుండి రాస్తున్నారు. జానకమ్మ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతూ జూలై 12 శర్మగారు జానకమ్మ గారి గురించి చెప్పిన విషయాలు విన్నాం, మా కళ్ళు చెమర్చేయి.
1: 26 జూలై శనివారం ఉదయం నాడు ప్రసారం చేసిన ఈ మాసపు పాట మరలా ఏనాటికి తిరిగి ఏనాటికి, ఆమని నీకు తీరిక దొరికిందా, చాలా ఆహ్లాదంగా మనసుకు హత్తుకునే విధంగా గాయకులు ఆర్ విశ్వనాథ్ వారి బృందం వాళ్ళు చక్కగా ఆలపించారు, రచయిత మంచి సాహిత్యాన్ని అందించారు. ఇటువంటి ఆహ్లాదకర పాటలను శ్రోతలకు వినిపించడం చాలా బాగుందండి, ఇలాగే ప్రసారం చేయండి, గాయకులకి రచయితలకి ఆల్ ఇండియా రేడియోకి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ పి శ్రీనివాసరావు మాస్టర్, పద్మావతి, అభిషేక్, నమిత శ్రీకాకుళం నుంచి తెలిపారు. అలాగే వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి రాస్తున్నారు, క్యాన్సర్ డీటెయిల్స్ డిప్స్ డాక్టర్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు, అందరికీ ఉపయుక్తంగా ఉన్నాయి, నిర్వహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అంటూ మీకు కూడా ధన్యవాదాలండి.
0: సంధ్య గారు, విశాఖపట్నం ఎఫ్ఎం రేడియో సంస్థకు నమస్కారాలు. నా పేరు చుండ్రు దివాకర్ గారు, ఏలేశ్వరం నుంచి రాస్తున్నాను. విశాఖపట్నం ఎఫ్ఎం ప్రసారాలు చాలా బాగుంటున్నాయి, వివిధ భారతి ప్రసారాలు మాకు రాజమహేంద్రం నుంచి కూడా పంపించండి అని వారు కోరుతున్నారు. తర్వాత
1: రాజమండ్రితో పాటు శ్రీకాకుళం, కాకినాడలో కూడా మన ప్రసారాలు వస్తున్నాయండి, గమనించగలరు. ఆకాశవాణి విశాఖపట్నం

0: ఎఫ్ఎం ప్రసారంలో ఏ రోజుకి ఆ రోజు నిత్య నూతనంగా ఆహ్లాదకరంగా ఉంటున్నాయి. ఎంత ఓపిక్గా స్పష్టంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ రాజమండ్రి నుంచి ఎంఎం రావు గారు రాశారు. ఇంకా విశాఖపట్నం నుంచి సదాశివం లక్ష్మణరావు గారు రాస్తున్నారు. శ్రీమతి కంటి మహంతి సుచిత్రారావు గారితో ముఖాముఖి సైన్ లాంగ్వేజ్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. చాలా బాగుంది. ప్రసారం చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అంటూ తెలుపుతున్నారు.
1: దూసి గ్రామం శ్రోత అల్లాడ కొండలరావు గారు ఏమంటున్నారంటే,
0: ఏమన్నారండి,
1: నా పేరు రాళ్లపల్లి శారదాప్రసాద్ గోపాలపట్నం నుండి రాస్తున్నాను. ఆహా, అంటే వీరు ఈ కిందన రాళ్లపల్లి శారదాప్రసాద్ గారు అని రాసి ఉండుంటే వీరితోటి ఈ ఉత్తరం వారి పేరునే వచ్చినట్టు, ఇక మీదట చక్కగా అలా రాస్తారని ఆశిస్తూ రాళ్లపల్లి శారదాప్రసాద్ గారు గోపాలపట్నం నుండి చెబుతున్నారు, పెళ్లి సందడి కథానికి బాగుంది, ఒక సలహా అండి, బుధవారం నాడు రాత్రి కూడా నాటిక 9:30 ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు దూసి గ్రామ శ్రోత అల్లాడ కొండలరావు గారి అభిప్రాయం, జేఆర్డి టాటా గారి గురించి చెప్పిన వివరాలు అవన్నీ కూడా వేరే కారణాల వల్ల వినలేకపోయాం, అంతరాయం, మరోసారి ఎప్పుడైనా వస్తే బాగుంటుంది అని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
0: తప్పకుండా అధికారులు పరిశీలిస్తారండి. తరువాత నూకలి కొండబాబు గారు గొల్లపాలెం నుంచి రాస్తున్నారు, వాట్సాప్ నుంచి పంపించారు ఈ మెసేజ్. గుడ్ మార్నింగ్ అండి, ఆకాశవాణికి నిండు కృతజ్ఞతలు. ఉపకృతి నాటిక చాలా బాగుంది, ప్రతిరోజు కూడా ఒక పావుగంట ఇలాగే ఏదో ఒక నాటిక వేస్తే బాగుంటుంది అంటూ వారి యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
1: ఇంకా వారు ఒక మనవి కూడా చేసినట్టున్నారు.
0: చేశారు. మీరు అదే ప్రతిరోజు కూడా ఇలాంటి నాటికలు మీరు ప్రసారం చేస్తే బాగుంటుంది అంటూ ఇట్లు అంటే ఆకాశవాణి అంటే పడిచచ్చిపోయి ఒక అభిమాని అంటూ వారి యొక్క అభిమానాన్ని కూడా తెలియజేశారు.
1: అంటే అన్ని విధాల మనసుని అతికించి మనిషిని బతికించి నిరంతర నిత్య సతత హరిత జీవకళలొలికేలా చేసేటటువంటి శబ్దమిత్రం.
0: మీరు చెప్పింది వింటే వారే స్వయంగా వచ్చి ఇక్కడ చెప్పినట్టుగా అనిపిస్తుంది.
1: తర్వాత ఇంకా ఇంకేమున్నాయి, రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా ఏలూరు నుండి వారే రాస్తున్నారు. 30వ తేదీ గురువారం భక్తిరంజని చాలా బాగుంది, ముత్యాల ముంగిళ్ళు అన్నీ కూడా బాగున్నాయి, మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు అని.
0: ఆ తర్వాత దుద్దుపూడి త్రినాథ స్వామి గారు గాజువాక నుంచి రాస్తున్నారు, మీరు ప్రతిరోజు ప్రసారం చేస్తున్న పాటల పల్లకి కార్యక్రమంలో నేను ఏదైనా పాటని కోరేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను అంటూనే ఏ టైంలో ఫోన్ చేయాలంటూ ఒక చిన్న సందేహాన్ని అడుగుతున్నారు.
1: అదే వారి సందేహం ఏంటంటే, చాలామందికి మేము ఫోన్ చేస్తూ ఉంటే అది ఎంగేజ్ వస్తూ ఉంటుందండి, ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఇంకోటికి ఎంగేజ్ వస్తుంది, అందరూ చేస్తూ ఉండడం వల్ల ఆ వస్తుంది, తప్పకుండా వస్తుంది. సత్యవాడ సోదరీమణులు రాస్తున్నారు, లేఖావళి నిర్వాహకులు చాలా బాగున్నాయి, ఎస్ రాజకుమార్ గారి లలిత గీతాలు సాయం సంధ్యలో 6:30, ముఖ్యంగా మనసాయిరా మాధవ ఈ పాట చాలా నచ్చింది అంటున్నారు. ఇంకా సీరాప్ శ్రీనివాసరావు గారు, పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారు, వీరంతా కూడా, అలాగే మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు, అందరూ కార్యక్రమాలు అన్నీ బాగున్నాయని చాలా ఓపికగా విని, సహనంగా విని స్పష్టంగా రాశారు. ఎందుకు సహనము అంటే ఒక్కోళ్ళకి ఒక్కో టైం అవుతూ ఉంటుంది, ఎవరు ఏ సమయంలో పెట్టినప్పటికీ కూడా కార్యక్రమాలను అందిస్తూనే ఉంటుంది ఆకాశవాణి. ఈ కార్యక్రమాలన్నీ కూడా లేఖావళి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 5300003 చిరునామాకు పంపించవచ్చు. aarpcvsp@gmail.com ఈమెయిల్, అలాగే
0: వాట్సాప్ ద్వారా పంపించాలంటే 7416172999 నెంబర్కి పంపిస్తే సరిపోతుంది.
1: మంచి మంచి ఉత్తరాలు వచ్చాయి ఈ చిరునామాలో. మళ్ళీ లేఖావళిలో కలుసుకుందాం. లేఖావళి విన్నారు పుష్పాంజలి, మేరీమాత చిత్రం నుండి కేజే యేసుదాస్ బృందం గానం.

0: Prime Minister Narendra Modi to launch nationwide campaign Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan today. Union Minister Jagat Prakash Nadda reviews preparedness for NEET PG 2026 examination, urges aspirants not to fall prey to rumours. Telangana police rescues over 6,000 children in a month-long drive aimed at ending child labour and trafficking. Flood situation continues to be grim in Gujarat, Odisha and Kerala. Weather Department issues red alert for heavy to very heavy rainfall across six districts in Gujarat today. US President Donald Trump threatens to intensify military action against Iran. Tehran warns of retaliation on key American and Israeli energy infrastructures. India climbs to fourth position in Commonwealth Games in Glasgow. Boxers shined with record 7 gold in single day, taking medals tally to 39. And with that, we end the morning news. Have a nice day.
1: ആകാശവാണി മഞ്ഞോം ജില്ലാ സമാചാര ലേഖ വിട്ടു രചന ശ്രീ സി എച്ച് ശ്രീനിവാസരാവു.
2: అడవి ఏనుగుల నియంత్రణకు గుచ్చిమిలో కుంకి ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఖరీఫ్ సీజన్కు సాగునీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్న ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల నియంత్రణకు కీలక అడుగుగా గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఏనుగులు మనుషుల మధ్య నెలకొన్న సంఘర్షణ నివారణకు ఇది నూతన అధ్యాయమని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన పంట ప్రాణనష్టం సమస్య పరిష్కారానికి అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు సరఫరా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 సీజన్కు ముందస్తుగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ జలాశయం ద్వారా పాచిపెంట, సాలూరు, రామభద్రాపురం మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో 12,222 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే కర్రివలస ఆనకట్ట కుడి ఎడమ ప్రధాన కాలువల ద్వారా మరో 4,656 ఎకరాలకు నీటి సరఫరా జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లాలోని అన్ని జిల్లా మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ప్రవేశ నిష్క్రమణ ద్వారాల వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు తమ మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసి సేవలపై వెంటనే అభిప్రాయాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ అభిప్రాయాలను pgrs.ap.gov.in/home/QR grievance feedback ద్వారా కూడా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని శాఖలు ఈ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపటమే గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రధాన లక్ష్యమని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల నుండి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుండి నమ్మకంతో వచ్చే గిరిజనులకు న్యాయం చేయడమే ఐటీడీఏ ప్రథమ కర్తవ్యమని, దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గిరిజనుల సంక్షేమం, వారి సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఐటీడీఏ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల్లోపు బాలికలకు, 21 సంవత్సరాల్లోపు బాలురకు వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని వివరించారు. ప్రతి గ్రామంలో అనుమానాస్పద బాల్య వివాహాలపై అప్రమత్తంగా ఉండి మహిళా పోలీస్, పంచాయతీ కార్యదర్శి లేదా 1098 చైల్డ్ హెల్ప్లైన్కు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, ప్రతి బాలుడు, బాలికకు విద్య, ఆరోగ్యం, రక్షణ, సురక్షితమైన భవిష్యత్తు

0: కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయిక జగదీశ్వర్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి పంచాయతీ పరిధిలోని తోబస్ గ్రామం నుంచి చింతమనుగూడ గ్రామం వరకు 1,18,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 1.2 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మారుమూల గిరిజన గ్రామాలకు కూడా మెరుగైన మౌలిక వసతులు కల్పించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మీరింతవరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. కార్యక్రమంలో ముందుగా వినండి హస్తివదనాయ నవరోజు రాగం మిశ్రచాపుతాళం.

కేదార గౌళ రాగంలో కృతి విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర్ కృతులు వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ భార్గవి మంగళకేశికి రాగం మిశ్రుచాపుతాళం.

మంగళకేశికి రాగంలో కృతి విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి ధర్మ సంవర్ధని మధ్యమావతి రాగం రూపకతాళం.

0: మధ్యమావతిరాగంలో కృతి విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో

ఆకాశవాణి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు ఇప్పుడు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు.

0: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న ఆగస్టు 1వ తేదీ శనివారం భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జానపద కళారీతులతో, గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ప్రారంభ ఉపన్యాసం చేశారు.
1: దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
0: అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వలన ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఉత్తరాంధ్ర యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
2: ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. మన యువతీ యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే, ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మెట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి, స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి, శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్

0: గారు మాట్లాడుతూ,
1: ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగెళ్తున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏక్ హీ మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. గడిచిన రెండేళ్ళలో ఇది 5వ సారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్న, ఆంధ్ర ప్రజలన్న ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ,
2: ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కు మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, ఫ్రమ్ పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారం అన్నారు. 2027 నాటికి పోలవరం, 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
3: ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామ

0: రాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణదిస్తుంది. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం.
1: భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు 18,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు. అల్లూరు సీతారామరాజు గారు గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, అటువంటి మహనీయుడి పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుందని ప్రధాని అన్నారు. గత 12 సంవత్సరాలలో విమానయాన రంగం ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా పేద కుటుంబంలోని ప్రజలు కూడా విమానంలో ప్రయాణిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. వికసిత్ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇంజన్లా పనిచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పిఎం గతిశక్తి ద్వారా రైల్వే, పోర్టులు, ఎయిర్పోర్టులను ఒక సమగ్ర నెట్వర్క్గా అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తున్నాం అని ప్రధానమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడాలని గౌరవ ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు.
2: సాథియో, ఆజ్ యహా కరీబ్ 18,000 కరోడ్ రూపీకి వికాస్ పరియోజనాఓ కా శుభారంభ, లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. ఎయిర్పోర్ట్ కే సాథ్ సాథ్ ఏ ప్రోజెక్ట్ ఆంధ్ర కీ రోడ్ కనెక్టివిటీ సే

0: पीएम गति शक्ति नेशनल मास्टर प्लान भी बड़ी भूमिका निभा रहा है। पीएम गति शक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है। जब यहां यह आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा। साथियों, आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है। सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है। हमारे टैलेंटेड युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये बहुत आवश्यक है। इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसे फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है। विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है। मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद।
1: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మకమైనటువంటి అడుగుపడింది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఎస్ఐపి సంస్థ ఎపెక్ట్కో లిమిటెడ్ భాగస్వామ్యంతో విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం మండలంలో తుర్లవాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురం నుండి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గోవా రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు, అత్యధిక సంఖ్యలో ఉత్తరాంధ్ర ప్రజలు పాల్గొన్నారు.
2: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన కార్యక్రమ రేడియో నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. స్వర్ణకమలం చిత్రగీతం వింటున్నారు. జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జతగా.

0: పాట వింటున్నారు. ప్రకటించిన అంశం కొంచెంసేపట్లో రిలీజ్.
1: మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము 4 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో మంగళవారం జరిగిన ఒక ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి రాష్ట్రపతి 5 స్మారక పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, రాష్ట్రపతి వంటి ఉన్నత రాజ్యాంగ పదవిని కేవలం గౌరవంగా కాకుండా గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని యువత నైతిక విలువలకు కట్టుబడి ఉంటూ సమాజ పురోగతికి కృషి చేయాలని గడిచిన 4 ఏళ్ల పదవీకాలంలో ప్రోత్సహించానని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆత్మవిశ్వాసంతో ప్రగతిపథంలో ముందుకు సాగాలని కోరారు. గిరిజన వర్గాలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుంటూనే అభివృద్ధి పథంలో పయనించాలని రాష్ట్రపతి పేర్కొంటూ,
3: రాజ్యం కి యాత్రాఓ కే ద్వారా యువాఓ సే మిల్తి హూ తో మే ఉన్హే ప్రేరిత కర్తి హూ కి వే నైతిక మూల్యో సే జుడే రహే ఔర్ దేశ్ ఏవం సమాజ్ కి ఉన్నతి కే లియే కార్య కరే. మహిళాఓ సే మేరా ఆగ్రహ హోతా హై కి వే స్వావలంబీ బనే ఔర్ ఆత్మవిశ్వాస్ కే సాథ్ ప్రగతి కే పథ పర్ ఆగే బఢే. జనజాతీయ సముదాయ కే లోగో సే సంవాద్ కర్తే సమయ్ అనురోధ కర్తి హూ కి వే అప్నే సాంస్కృతిక విరాసత్ కా సంరక్షణ కరే ఔర్ వికాస్ కే ముఖ్య ధారా మే భీ శామిల్ హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తిమ్స కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రధానమంత్రి పరిశీలించారు. బహిరంగ సభ వేదికకు చేరుకున్న ప్రధానమంత్రి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పునరుద్ఘాటించారు.
4: అల్లూరి సీతారాం రాజు కి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత కియా, ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కి శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ ఆంధ్ర ఔర్ ఉత్తర ఆంధ్ర కి గ్రోత్ కా రన్వే హై. యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. మే ఆంధ్ర ప్రదేశ్ కే లోగో కో దేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయీ దేతా హూం.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఎస్ సమావేశం గురువారం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు. పౌరుల ప్రయోజనాలను కాపాడే చర్యలను వేగవంతంగా అమలు చేయడానికి, పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక సమగ్ర సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఘర్షణల వల్ల దేశ పౌరులపై, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి సూచించారు.
1: జాతీయ గౌరవ అవమానాల నిరోధక బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపగా, రాజ్యసభ కూడా బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించనున్నారు. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఈ చట్టంలో ఉంది. బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ, ఇది కేవలం చట్ట సవరణ మాత్రమే కాదని, భారత స్వాతంత్ర సంగ్రామ ఆదర్శాలు, జాతీయ అస్తిత్వం, సాంస్కృతిక వారసత్వం పట్ల దేశ సమిష్టి నిబద్దతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతరం గేయం సమరయోధులకు నిరంతర స్ఫూర్తినిచ్చింది.
2: భారత నౌకాదళానికి చెందిన 8 జలాంతర్గామి యుద్ధనౌకల శ్రేణిలో 7వదైన మచిలీపట్నం బుధవారం జలప్రవేశం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక ఓడరేవు పట్టణం మచిలీపట్నం పేరును ఈ యుద్ధనౌకకు నామకరణం చేయటం ఆ ప్రాంత సముద్ర వారసత్వానికి దక్కిన గౌరవమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మచిలీపట్నం చారిత్రక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణలో భారత నౌకాదళ నిబద్ధతకు ఈ యుద్ధనౌక ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో 80% పైగా స్వదేశీ పరిజ్ఞానం వినియోగించారు. నౌకాదళం అత్యాధునిక యుద్ధనౌకకు మచిలీపట్నం పేరు పెట్టడం ప్రతి కృష్ణాజిల్లా వాసికి గర్వకారణమని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. మచిలీపట్నం

0: పేరును జాతీయ స్థాయిలో మరింత గౌరవప్రదంగా నిలబెట్టిన భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
1: పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల పేపర్ లీకేజీలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రవేశపెట్టిన ఈ బిల్లు 2 రోజుల చర్చ అనంతరం సభ ఆమోదం పొందింది. సవరణ బిల్లు ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని జితేంద్ర సింగ్ తెలిపారు. పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఈ సవరణ బిల్లును తీసుకువచ్చామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: సముద్రయాన రంగంలో నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనపై మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. దేశ దీర్ఘకాలిక సముద్ర రంగ లక్ష్యాల సాధనకు మంత్రిత్వ శాఖ, ప్రధాన ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ IWAI అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. సముద్ర మార్గాల సంస్థాగత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, లాజిస్టిక్స్ సామర్థ్య విస్తరణ, దేశీయ తయారీ ప్రోత్సాహం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వం పెంపు ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తీర్చిదిద్దాలని కేంద్ర మంత్రి సూచించారు.
1: ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా సమర్థ పంచాయతీ పోర్టల్ను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ది ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని అన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ది గల పంచాయతీలను నిర్మించే కార్యక్రమాలు ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణ అభివృద్ది వేగవంతం అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ను కూడా మంత్రి విడుదల చేశారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో శుక్రవారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. 5,070 కోట్ల రూపాయల వ్యయంతో 5,000 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అలాగే 84,084 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ను కూడా ఆమోదించినట్లు తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు పొడిగించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించిందని, ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో 3,15,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రైతుల సంక్షేమమే దేశాభివృద్ధికి పునాదిగా ప్రభుత్వం భావిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ అకౌంట్ మే జాతా హై, ప్రధాన మంత్రి జీ కే ఏక్ బటన్ దబాతే హీ దేశ్ కే కరోడో కిసానో కే పాస్ యే బెనిఫిట్ జాతా హై. పిచ్లే 5 వర్షో మే క్యూములేటివ్ డిస్బర్స్మెంట్ అభీ కరీబ్ కరీబ్ 3,10,000 కరోడ్ రూపాయ కా బెనిఫిట్ కిసానో కే పాస్ జా చుకా హై. 85% of the farmers have reduced their borrowing because of this program. High cost informal credit pe jo dependence hoti thi wo dependence kam hui hai. Jo local loan lene par jo dependence thi farmers ki wo bahut significantly reduce hui hai.
1: అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో ఐక్యరాజ్యసమితికి భారత్ నిరంతరం మద్దతు అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్సభలో శుక్రవారం తెలిపారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణా దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా శాంతి పరిరక్షణా మిషన్లో దాదాపు 3 లక్షల మంది భారతీయ సైనికులు, సిబ్బంది సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న 9 శాంతి పరిరక్షణ మిషన్లలో 4,200 మందికి పైగా భారతీయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. భారత్ ఇప్పటి వరకు 8 సార్లు

0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేస్తుందని, తదుపరి పదవీ కాలానికి కూడా తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించినట్లు జయశంకర్ తెలిపారు. ఉక్రెయిన్ పశ్చిమాసియా సంక్షోభాలకు చర్చలు దౌత్యమే శాశ్వత పరిష్కార మార్గమని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
1: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్టీమ్డ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా చౌకధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
0: మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయానం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ఢిల్లీలో సన్మానించారు. ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ త్రివేణిలో 314 రోజుల సుదీర్ఘ సముద్రయానం అనంతరం స్వదేశానికి చేరుకున్న ఈ బృందాన్ని ఆయన అభినందించారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, 4 మహాసముద్రాల గుండా దాదాపు 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేయడం దేశానికి గర్వకారణమని అన్నారు. సముద్ర ప్రదక్షిణ, నౌకాయానం, నారీశక్తి త్రివిధ దళాల సమన్వయానికి అద్భుతమైన నిదర్శనంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
1: ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల, ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ భాగస్వామ్యంతో పరిశోధనలు, ఔషధ మూలికల అధ్యయనం, ఔషధ పరిపాలనతో పాటు ఇతర కీలక ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగం మరింత వేగవంతం కానుందని పేర్కొంది. అలాగే సాంకేతికత ఆధారిత భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఆయుష్ వ్యవస్థ అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని వెల్లడించింది.
0: దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలన లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో 100 పాటు ఈ జాతీయ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మైభారత్ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా యువతను మాదక ద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడంతో పాటు అవగాహన కల్పించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమాజ భాగస్వామ్యం, ప్రజల నిరంతర సహకారంతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొంది.
1: అయోధ్య రామమందిరం విరాళాలు చూరి దుర్వినియోగం కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా సాగేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో ఫోరెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. అలాగే 2 దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులైన 8 ప్రత్యేక న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులకు పొడిగించింది.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288, కోడ్ 0891.

0: हेलो
1: హలో
0: సార్, గుడ్ మార్నింగ్
1: నమస్కారం అండి. ఏ సినిమా?
0: సార్. మువ్వ గోపాలుడు.
1: మీ పేరేంటి?
0: నరేంద్ర రెడ్డి సార్, చిత్తూరు నుంచి.
1: చిత్తూరు నుంచి
0: నరేంద్రారెడ్డి.
1: నరేంద్రారెడ్డి గారు, చెప్పండి, మువ్వ గోపాలుడిలో ఏం పాట కావాలి?
0: టైటిల్ సాంగ్ సార్, మువ్వ గోపాలుడు వచ్చాడు అయిన పాట సార్.
1: అంటే మీకు టైటిల్ సాంగ్ కావాలి?
0: అవును సార్.
1: సరేనండి, తప్పకుండా వినండి.

0: అది చెప్పాలి ఇది చెప్పాలి అంటున్నారు. అంత మీరు చేసేది ఏంటంట?
1: అమ్మ ముసల్దానా, నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నావు అన్నమాట.
0: అడ్డమైన వాళ్ళు రాజకీయాలు మాట్లాడగాలి ఏంది, నేను మాట్లాడితే తప్పేటి?
1: ఏంట్రా ముసల్దా అంత గుద్ది గుద్ది అడుగుతుంటే గుడ్లు అప్పగించి చూస్తారు, వదలండి.

0: మేమే కట్ చేస్తాం.
1: మీరు చేసేది బాగానే ఉంది, మరి నాలాంటి మొసలదానికి మీరు ఏం చేయగలరంట?
2: నీలాంటి మొసలదానికా?

0: హలో,
1: అదే సార్.
0: చెప్పండి.
1: రామ్నగర్లో నేను పుట్టిన పాత కాలం సార్.
0: మీ పేరు?
1: నా పేరు అప్పారావు సార్.
0: ఎక్కడ?
1: బొబ్బులు నేను చేస్తున్నాను సార్.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక. ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
8: थ्री इडियट्स से जाने नहीं देंगे, याराना फिल्म.

0: పాటల పల్లకి విన్నారు. సమయం 10:30 కావస్తుంది. ప్రకటించిన అంశం కొంచెంసేపు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వంతు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: हमें अगला रिक्वेस्ट आया है मैंने प्यार किया के इस फिल्म का, उससे पहले हम जो गाने शोले का बजाया इसे सुनना चाह रहे थे. श्रीनिवास पद्मा फ्रॉम रावलपालम, रोजा नरेश, मारी विजया, ओमकार और सुक्कूबाई. अब हम अगले गाने जिसकी फरमाइश आई है MM राव जी की राजमंड्री से, और यह गाना है मैंने प्यार किया का, जो सूरज बड़जात्या के निर्देशन में 1979 में यह फिल्म बनी थी. और एक लड़का और लड़की के दोस्ती को दर्शाते हुए इस रिश्ते को बचाने के लिए अपने परिवार में अंतर होने के बाद भी बहुत प्रयास करते हुए दोनों दोस्त ने इसे आगे बढ़ाया. और इसी पॉपुलर गाने को सुनने के लिए अभी चलिए हम इनके साथ सुन लेते हैं मैंने प्यार किया का यह गाना आया मौसम दोस्ती का.

0: ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

0: दोस्तों, अब अगले गाने की फरमाइश आई है मुंबई से शुकेसनी की, जो सुनना चाहती हैं दोस्ताना फिल्म से बने चाहे दुश्मन जमाना गाने को। 1980 में अमिताभ बच्चन और शत्रुघ्न सिन्हा जैसे कलाकार ने इस फिल्म में भूमिका निभाई थी। दो बेस्ट फ्रेंड की एक ही लड़की के प्यार में पड़ जाने की इस फिल्म की कहानी है। फिर आप समझ सकते हैं क्या परिणाम होता होगा। इसी फिल्म के इस गाने को आप सब भी सुनिए और आज इस दोस्ती का आप भी एंजॉय करिए।
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
8: అట్టా చెప్పు మరి.
7: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
9: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
7: మమ్మీ నేను
9: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
10: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
11: చెప్పండి.
10: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
11: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
10: కానీ ఇది ఎలాగవుతుంది?
11: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
10: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
11: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
10: అంతేనా?
11: అంతే.
10: అర్థమైంది.
11: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.

0: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక వింటున్నారు. స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం.

కార్యక్రమంలో ముందుగా రాముడు భీముడు ఈ సినిమా కోసం పిండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

వినబోయే పాట. దసరా బుల్లోడి సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

పాండవ వనవాసం. ఈ సినిమా కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిపి పాడిన సీనియర్ సముద్రాల సాహిత్యం వింటారు.

టీవీ రాజు సంగీత సారథ్యంలో సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల శ్రీకృష్ణ పాండవీయం సినిమా కోసం పాడిన పాట వింటారు.

కలసి ఉంటే కలదు సుఖం. ఈ సినిమా కోసం మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో కొసరాజు సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు చదువుకున్న భార్య ఈ సినిమా కోసం అశ్వత్థామ సంగీత సారథ్యంలో సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని పి లీల పాడగా వింటారు.

కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల దాగుడు మూతలు సినిమా కోసం పాడగా వింటారు.

0: అనువనువు నీదేగా.
1: కార్యక్రమంలో ఇప్పుడు కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల వీరాభిమన్యు సినిమా కోసం పాడిన పాట వింటారు.

కార్యక్రమాలు ఇప్పుడు. దేవుడు చేసిన మనుషులు ఈ సినిమా కోసం ఆరుద్ర సాహిత్యాన్ని రమేష్ నాయుడు స్వరకల్పనలో ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

శ్రీశ్రీ సాహిత్యాన్ని సాలూరు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల పాటగా వింటారు. సినిమా పేరు మంచి మనిషి.

ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్ర సాహిత్యం సంగీతం సాలూరు రాజేశ్వరరావు, సినిమా పేరు ఇద్దరు మిత్రులు.

మధురిమ తెలుగు పాత సినిమా పాటలు వింటున్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు సిపాయి చిన్నయ్య ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.

ఈ ప్రసారంలో శ్రోతలు 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఏ నాగపార్వతి గారి భక్తి గీతాలు కొన్ని వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామచరణ్ గారు, మృదంగం సహకారం శ్రీ ఏ ఆనంద శ్రీహరి గారు. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమంలో ఈరోజు బ్రెస్ట్ ఫీడింగ్ ఈ అంశం మీద డాక్టర్ ఐవి పద్మావతి గారిచే పరిచయ కార్యక్రమం శ్రీ డి శ్రీదేవి గారి ద్వారా ఉంటుంది. 2:31 ఈరోజు బాలభారతి పిల్లల కార్యక్రమంలో సిల్వర్ ఓక్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు.

ఈరోజు సాయంకాలం 5:30 సంధ్యారాగాలు కార్యక్రమంలో భాగంగా 1982-2000 మధ్యకాలంలో విడుదలైన కొన్ని సినిమాల్లో నుంచి ఎంపిక చేసిన సినిమాలోని పాటలు ప్రసారమవుతాయి. ప్రకటనలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోను వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే

0: బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: మధురిమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం.

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామమూర్తి సాహిత్యాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం పాడగా వింటారు. సినిమా పేరు అనురాగ దేవత.

మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు కార్తికేయ లిప్సిక పాడిన భాస్కర్ భట్ల సాహిత్యం సంగీతం అనూప్ రూబెన్స్, సినిమా పేరు టెంపర్.

చివరిగా కార్యక్రమంలో మీరు వింటున్న పాట గోరంత దీపం సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఫ్యూచర్స్లో పడిన సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్. మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి మరికొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వి శర్మ తాపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారత్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ యువత శారీరకంగా దారుఢ్యంతో మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్గా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆయన మాట్లాడారు. యువత ఇప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి కోరారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన్ భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలుకుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
1: ఆజ్ లియా గయా యే సంకల్ప్ ఆనే వాలే 100 సప్తాహ్ తక్ లగాతార్ ఐసే హీ ఆగే బఢేగా హర్ రవివార్ కళా సంస్కృతి.

0: स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी। नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा। आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे, 100 मजबूत स्टेप।
1: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మై భారత్, నేషనల్ సర్వీస్ స్కీమ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన క్లబ్లు, ఎన్జీఓలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం నాడు ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాని సమీపంలోని మా కామ్ధుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ సంచిక ముగిసింది. జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్ భారత చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, సుస్థిర పరిష్కారాలను ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మగ్గాల ఆధునికీకరణ, డిజైన్ల ఆవిష్కరణ, సుస్థిరత, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఆవిష్కర్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు ఈ హ్యాకథాన్ ఒక జాతీయ వేదికను కల్పించింది. 2,000 పైగా విద్యార్థులు వచ్చారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 100 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 280 మంది సభ్యులు దేశ చేనేత రంగానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో బహుమతి పొందిన పరిష్కారాల్లో చేనేత కార్మికుల జీవనోపాధి కోసం ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు, డిజిటల్ మార్కెట్ యాక్సెస్ టూల్స్, మగ్గాల ఆధునికీకరణ మొదలైన ఆవిష్కరణలు ఉన్నాయి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకి ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, భారత జాతీయ జెండా రూపకర్త అని రాధాకృష్ణన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ చరిత్రలో పింగళి వెంకయ్య చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో మమేకం చేస్తున్న తరుణంలో పింగళి వెంకయ్య నిస్వార్థ సేవలు, శాశ్వత వారసత్వాన్ని అందరూ అరుదైన గౌరవంతో స్మరించుకుంటున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. భారత్ గర్వానికి, ఆకాంక్షలకు ప్రతీకగా ఎత్తుగా ఎగురుతున్న జాతీయ జెండా తిరంగా రూపకల్పనలో పింగళి వెంకయ్య అమరమైన సేవలు అందించారని అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరీక్షకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యం కోసం తీసుకున్న చర్యలు, భద్రత, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధార చర్యల గురించి సమావేశంలో మంత్రికి వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఈ సందర్భంగా జేపీ నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని, అంతవరకు దాని గోప్యతను కాపాడేందుకు బహుళ స్థాయిల సాంకేతిక రక్షణలున్నాయని నడ్డా చెప్పారు. నీట్ పీజీ 2026 కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 12.5% పైగా పెరిగిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 340 నగరాలు, 1,300కు పైగా పరీక్ష

0: కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదో భక్తియార్ ఓదిలోవిచ్ ఈరోజు నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మన దేశంలో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఓదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా ఆయన సమావేశం జరుపుతారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధించగా 65 సహాయక శిబిరాల్లో 1465 మందికి ఆశ్రయం కల్పించారు. ఇప్పటి వరకు వర్షాలు వరదలకు సంబంధించిన సంఘటనలో 6 మరణించారు, 4 గల్లంతయ్యారు. 17 పూర్తిగాను 127 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలో మహానది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ కట్టక్లోని అన్సుపా సరస్సులోకి నీరు చేరడంతో కట్టక్ పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపాడ ఖుర్దాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 4 మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లో రాబోయే 7 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. స్థానికంగా భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుజరాత్లో మోర్బీ, సురేంద్రనగర్, రాజ్కోట్, అహ్మదాబాద్తో సహా 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు న్యూఢిల్లీలో సండే జోన్ సైకిల్ 84వ సంచికలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సైక్లిస్టులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాండవ్య మాట్లాడుతూ,
1: ప్రధాన మంత్రి జీ, ఆప్కే ప్రత్యేక్ జన ఆందోళన్ నే యా సిద్ధ కియా హే కి జబ్ నేతృత్వ స్పష్ట హో తబ్ సంకల్ప సిద్ధి మే పరివర్తిత్ హో జాతా హే. ఆప్ హీ కే నేతృత్వ మే ఇస్ దేశ్ నే స్వచ్ఛతా అభియాన్ కో జన ఆందోళన్ మే బదల్తే హువే దేఖా. ఓపన్ డిఫికేషన్ ఫ్రీ భారత్ కా సపనా సాకార్ హోతే హువే దేఖా. భారత్ కో నక్సల్వాద్ ముక్త హోతే హువే భీ దేఖా. ఔర్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ సే యువాఓ కో ఖేల్ కే మైదాన్ మే భీ దేఖా హే. హమే పూరా విశ్వాస్ హే కి ఆప్కే నేతృత్వ మే హీ హమ్ నషా ముక్త భారత్ కా లక్ష్య భీ అవశ్య ప్రాప్త కరేంగే.
0: మన దేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అయిన తైపే ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. వియత్నాంకు చెందిన 6వ సీడ్ నోయిన్ తూయ్ లిన్పై 21-16, 21-16 స్కోర్ తేడాతో విజయం సాధించి 17 తన్వీ శర్మ టైటిల్ గెలుచుకున్నారు. విశేషాలు మరొకసారి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా, మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వియత్నాం ప్రత్యర్థిని ఓడించి గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఏ నాగపార్వతి గారు పాడిన కొన్ని భక్తి గీతాలు వింటారు. వయోలిన్ సహకారం శ్రీ హెచ్ రామచరణ్ గారు, మృదంగం సహకారం శ్రీ ఏ ఆనంద శ్రీహరి గారు. కార్యక్రమంలో ముందుగా చరణములే నమ్మితి కాఫీ రాగం ఆదితాళం శ్రీ భద్రాచల రామదాసు కీర్తన.

తర్వాత రాముడుద్భవించినాడు, జంజావతి రాగం రూపకతాళం శ్రీ రంగదాసు రచన.

మీరింతవరకు శ్రీమతి ఏ నాగపార్వతి గారు పాడిన కొన్ని భక్తి గీతాలు విన్నారు. వైలన్ సహకారం శ్రీ హెచ్ రామ్ చరణ్ గారు, మృదంగం సహకారం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి గారు. భక్తి సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాగమాలిక, ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు. కార్యక్రమంలో చివరిగా మరో భక్తి గీతం నాగపార్వతి గారి చేయి.

మీరింతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఏ నాగపార్వతి గారు పాడిన కొన్ని భక్తి గీతాలు విన్నారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం సహకారం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి గారు. భక్తి సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు తెలుగు సినిమా పాటలు.

మోగిలను సుమ కాయదను కరణం పొరలను సుమ ఆశ్వజ లక్షణం బంగారు కల అది కరిగిన కథన బ్రతుకే మారెను రాగిల కనులను ముసిరిన కటిక చీకటుల మనసున నిండిన వేడలో విడివడి వెడలెను.

0: يا مهدي قول.
1: మీరు విన్నా పాట రాగమాలిక సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం సంగీతమేలే రాజా. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సినిమా పేరు పౌర్ణమి.

కార్యక్రమంలో ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ సినిమా కోసం ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో కులశేఖర్ సాహిత్యాన్ని సందీప్ ఉషా పాడగా వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు శశిప్రీతం సంగీత సారథ్యంలో సురేష్ పీటర్స్ పాడిన డ్రీమ్ గర్ల్ సినిమాలో నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని వింటారు.

మీరు విన్న ఆ పాట రాజ్ కోటి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బంగారు కుటుంబం కోసం పాడిన పాటగా విన్నారు. ఇప్పుడు మొన్న ఈ సినిమా కోసం హరిహరన్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా 4,597 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీలేని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ నషాముక్తి యువ కార్యక్రమాన్ని ఈరోజు దృశ్యమాధ్యమం ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో యువత

0: శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో 100 వారాల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: आज हम सभी जिस अभियान के साक्षी बन रहे हैं वो अभियान व्यक्ति के लिए है, परिवार के लिए है, समाज के लिए भी है और सबसे बड़ी बात है ये राष्ट्र के लिए है। आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर हो।
0: ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో మేరా భారత్ ఆధ్వర్యంలో ఒక కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 300 మంది యువత ప్రధానమంత్రి సందేశాన్ని దృశ్యమాధ్యమం ద్వారా వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా 4,597 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా ఈరోజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన రావాల్సిన సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా ఈ నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ అదనపు ఆర్థిక సహాయం రాష్ట్ర అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీలేని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు ఈ రుణాన్ని 2 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. మొదటి సంవత్సరం రుణంలో సగం, 2వ సంవత్సరంలో మిగిలిన సగం చెల్లించవచ్చని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
2: టొబాకో బోర్డు కేంద్రం ఇచ్చేటువంటి సహకారం మొట్టమొదటిది ఏంటంటే ప్రతి ఫార్మర్ కి, బ్రైట్ గానీ, మీడియం గానీ, లో గానీ, హాఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 ఇయర్స్ కి ఒప్పుకున్నారు. ఒక బాండ్ కి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు. ఇప్పుడు మీరు తీసుకుంటే టోటల్ బాండ్స్ వచ్చేటప్పటికి 45,000 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో. 45,000 x 50 అంటే దాదాపుగా ఒక 250 కోట్ల రూపాయల లోను యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తా ఉంది. రెండోది స్టేట్ గవర్నమెంట్ నుంచి లో అండ్ హాఫ్ స్టైల్ కి కిలోకి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పే చేస్తా ఉంది.
0: రాష్ట ప్రభుత్వం మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ పడమట రైతు బజారులో ఈరోజు ఆయన మినీ మార్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలు, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అవయవదానంపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ అవయవ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జీవన్దాన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ,
3: ఒక కుటుంబంలో విషాదం అలుముకుంటే 8 కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. సమాజానికి మంచి పని చేస్తూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ మరికొందరి ప్రాణాలను నింపుతున్న సందర్భంగా మనం సంతోషించాలి. ఆ రకంగా అవయవదానం చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించాలి. వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి కొంతమంది ముందుకొచ్చి అనేక ప్రాణాలను నిలవేలా చూడాలి. అవయవదానం గురించి సమాజంలో అవగాహన కలిగించడం కోసం ఇటువంటి పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే,
0: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటల సమయానికి గేజ్ స్థాయి 15 అడుగులు

పాండ్ లెవెల్ 15.24 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి సుమారు 1,460,000 క్యూసెక్కుల వరద నీటిని, దిగువకు 8,400 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా కలెక్టరేట్తో పాటు గోదావరి పరివాహక మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మరో 24 గంటల పాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు త్వరలో పూర్తవుతాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన పార్కును ఆయన ఈరోజు ప్రారంభించారు.

0: భూగర్భ డ్రైనేజ్ పనులు త్వరలో పూర్తవుతాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన పార్కును ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే 47 పార్కుల అభివృద్ది పనులు చేపట్టామని, మిగిలిన పార్కులను కూడా దశలవారీగా ఆధునీకరిస్తామని చెప్పారు. 1000 రూపాయల్లోపు ఇంటి పన్ను చెల్లించే కుటుంబాలకు భూగర్భ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
1: ఇవాళ ఈ ఒక్క డివిజన్లోనే 6 పార్క్ చాలా చక్కగా డెవలప్ చేశారు. పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్, పెద్దవాళ్ళకి జిమ్, అదేవిధంగా అక్కడ చక్కటి ఒక హాలు. ఆ హాల్లో దాదాపు 110 మంది ఉన్నారు. చిన్నపిల్లలు పార్కుల్లో బర్త్డే చేసుకోవడానికి ఇష్టపడతారనే ఉద్దేశంతో చుట్టూ గ్లాసులు పెట్టి ఒక హాల్ నిర్మించారు. చాలా చాలా చక్కగా ఉంది. నెల్లూరు సిటీలో ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ప్రజలకు ఇవ్వాలో మొత్తం ఇస్తున్నా. నిజంగా దోమల్ని నగరం కావాలంటే ఒకటే మార్గం, 100% యూజీడీ. దానికి అందరూ సహకరించి కనెక్షన్ తీసుకోండి. 1000 రూపాయల లోపల ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఫ్రీ మున్సిపల్ శాఖే ఇస్తుంది.
0: జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న కృష్ణాజిల్లా బట్లపెనుమరు గ్రామంలో జన్మించారు. ఆయన రూపొందించిన పతాకాన్ని 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జాతీయ పతాకంగా గుర్తించారు. 1963 జులై 4న పింగళి వెంకయ్య కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం 2009లో భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. భారత జాతికి పింగళి వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా 4,597 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీలోని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా

0: బ్యాంక్లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
4: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
5: మహిళవాణి మహిళల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు బ్రెస్ట్ ఫీడింగ్, ఈ అంశంపై డాక్టర్ ఐవి పద్మావతి గారిచే పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి డి శ్రీదేవి.
6: మహిళావాణి కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మన కార్యక్రమానికి డాక్టర్ ఐవి పద్మావతి గారు విచ్చేశారు. ఈమె నవజాత శిశువు వైద్య నిపుణురాలు, అంటే నియోనాటాలజిస్ట్. మరి ఆగస్టు నెల మొదటి వారం తల్లిపాల వారోత్సవాలుగా జరుపుకుంటారు కనుక కొత్తగా తల్లులైన వారికి ఎన్నో సందేహాలుంటాయి కదా. మరి డాక్టర్ పద్మావతి గారిని అడిగి ఆ సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం డాక్టర్ పద్మావతి గారు.
7: నమస్కారం అండి శ్రీదేవి గారు.
6: మేడం, ఆగస్టు మొదటి వారం తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారు కదా, అసలు ఈ తల్లిపాల వారోత్సవాలు ఎందుకు జరుపుకుంటారండి?
7: మంచి ప్రశ్న అండి. సో మాకు ఆగస్టు మొదటి వారం వస్తే మొత్తం అంతా తల్లిపాల గురించే మాట్లాడుతూ ఉంటాము. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రోగ్రామ్ అండి ఇది. ఆగస్టు మొదటి వారం అంతా తల్లిపాల గురించే. ప్రతి సంవత్సరం ఒక థీమ్ పెడతారు, థీమ్ మీదే మనము ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఉంటాము. ఇది ఎందుకు మొదలుపెట్టారంటే, ఇంత అందుబాటులో ఉన్న తల్లిపాలు, అంటే తల్లికి బిడ్డ తల్లి పక్కనే ఉంటుంది, అయినా ఇంత అందుబాటులో ఉన్న తల్లిపాలు శాతం అనేది చాలా తక్కువగా ఉంది. అంటే మీరు ఊహించగలరా, మన భారతదేశంలో తల్లిపాలు, కేవలం తల్లిపాలు ఇచ్చే తల్లులు ఎంతమంది ఉన్నారో తన పిల్లలకి?
6: సాధారణంగా జన్మనిచ్చిన బిడ్డకి ప్రతి తల్లి పాలిస్తుంది కదా మేడం.
7: అంటే అలానే అందరూ అనుకుంటాం, కానీ ఈ శాతం అనేది 60%. అంటే ఇంతకుముందు అది ఓన్లీ 30% ఉండేది. ఈ వారోత్సవాల వల్ల, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు మనం దాన్ని 60% రాగలిగాము. సో దాన్ని మనము 90 నుంచి 100% తేయడం కోసమనే ఈ తల్లిపాల వారోత్సవాలు అనేవి మనం తీసుకొచ్చాము. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు జరుపుకుంటారు ఈ ఆగస్టు 1-7 మొదటి వారం.
6: మరి ప్రసవించిన మహిళ తన బిడ్డకి స్తన్యపానం ఎప్పుడు ఇవ్వచ్చు అంటారు, అంటే ఏ టైం, ఏదైనా ఈరోజు లేకపోతే రేపు అలా ఏమైనా ఉంటుందంటారు?
7: చాలా మంచి ప్రశ్న అండి. మనం మామూలుగా పుట్టగానే ఏం చేస్తాం, మాకు బాబు పుట్టాడు పాప పుట్టాడు అని తీసుకొచ్చి బయట అందరికీ చూపిస్తాం కదా. కానీ అది కరెక్ట్ కాదు. పుట్టిన వెంటనే బిడ్డని తల్లి రొమ్ముల మీద వేసి బొడ్డు పేగు కట్ చేయకముందే తల్లిపాలు స్టార్ట్ చేయాలి. అంత ఇంపార్టెంట్ తల్లిపాలు. సింపుల్గా చెప్పాలంటే తల్లిపాలు అనేది లిక్విడ్ గోల్డ్. మనకు తెలుసు ఇప్పుడు బంగారం ఎంత విలువైందో, అంతకన్నా విలువైంది తల్లిపాలు. లిక్విడ్ గోల్డ్ అంటాము, ఫస్ట్ ఇమ్యునైజేషన్ అని కూడా అంటాం తల్లిపాలు. సో తల్లిపాలు పిల్లలకి ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడేది కాబట్టి పుట్టిన వెను వెంటనే, అంటే విత్ ఇన్ 1/2 అవర్ అంటాం, కానీ

0: వెంటనే మనము నార్మల్ డెలివరీ అయితే, సిజేరియన్ సెక్షన్ అయితే 1 అవర్లో మనము తల్లిపాలు అనేవి మొదలు పెట్టాల్సి వస్తుంది బిడ్డకి.
1: చాలామంది బిడ్డలకి ఏంటంటే తేనె నాకించడం లేదా కొంచెం పటికి పంచదార నీళ్లు ఇటువంటివి పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: దాన్నే మేము ప్రీ లాక్టియల్ ఫీడ్స్ అంటామండి, అది అస్సలు ఇవ్వకూడదు. సో ఫస్ట్ ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలండి. ఈ పటికి నీళ్లు పంచదార నీళ్ళు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఇవి ఇవ్వడం వల్ల బిడ్డలకి ఇన్ఫెక్షన్స్, విరోచనాలు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ తల్లిపాలల్లో ఉన్న వ్యాధి నిరోధక శక్తి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడమే కాకుండా బిడ్డ బాగా ఎదగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
1: మరి తల్లిపాలు ఎన్ని నెలల వరకు ఇవ్వచ్చు అంటారు? అంటే బిడ్డకి 6 నెలల వరకు, ఏడాది, 2 ఏళ్ళు, ఏమైనా కాల పరిమితి ఉంటుందా?
0: కేవలం తల్లిపాలు 6 నెలల వరకు ఇవ్వాలండి. కేవలం అంటే ఇంట్లో నీళ్లు కానీ ఏమీ పట్టకూడదు, కేవలం తల్లిపాలు మాత్రమే 6 నెలలు ఇవ్వాలి. 6 నెలలు దాటిన పిల్లలకి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని స్టార్ట్ చేస్తాము. అంటే తల్లిపాలతో పాటుగా మనము చిన్న చిన్న ఆహారం అనేది పెట్టడం, ఉడకపెట్టిన యాపిల్ కానీ, ఉడకపెట్టిన బంగాళదుంప కానీ, కొద్దిగా కలిపిన అన్నం కానీ ఏదైనా మొదలు పెట్టచ్చు. తల్లిపాలు 2 ఏళ్ల వరకు ఇవ్వాలి. సో దానివల్ల బిడ్డ కళ్ళు, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఎదుగుతాయి.
1: మరి తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు బిడ్డకు పాలు ఇవ్వచ్చంటారా?
0: ఖచ్చితంగా ఇవ్వచ్చండి, ఖచ్చితంగా ఇవ్వాలి కూడా. ఎందుకు అంటే తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు తనకి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సో ఆ యాంటీబాడీసే తన పాల ద్వారా బిడ్డకి వచ్చి బిడ్డకు కూడా ఆ అనారోగ్యం రాకుండా కాపాడుతుంది. కొద్దిగా జలుబు అది చేసినప్పుడు మాత్రం హ్యాండ్ వాష్ చేసుకుని మాస్క్ పెట్టుకుని పాలు ఇవ్వచ్చు. మరీ సీరియస్గా ఉంటే లైక్ ఏమైనా క్యాన్సర్ మెడికేషన్స్ అలాంటివి వాడుతున్నప్పుడు మాత్రమే పాలు ఇవ్వకూడదు. చిన్న చిన్న జ్వరాలని, జలుబులని, ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలకు మాత్రం ఖచ్చితంగా పాలు ఇవ్వచ్చండి, ఆపాల్సిన అవసరం ఏమీ లేదు.
1: అంటే దీనివల్ల బిడ్డకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి,
0: తల్లి ఎప్పుడూ రక్షణే ఇస్తుందండి, హాని అయితే చేయదు.
1: నిజమేనండి. మరి పాలిచ్చే తల్లులు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలంటారు?
0: చాలాసార్లు మేము ఎదుర్కొనే సమస్య ఏంటంటే పథ్యాలు అంటూ ఉంటారు. ఒక చిన్న చిట్కా అండి, ఇప్పుడు మనం ఎంత మంచి బలమైన ఆహారం తల్లికి పెడతామో అంత బలమైన పాలు మన బిడ్డకు వస్తాయి. సో దట్ బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. మీరు పెట్టే ఆహారం బట్టే మన పాలు కూడా తయారవుతాయి. సో మంచి ఆహారం తల్లికి ఇవ్వడం, 3 పూట్ల మంచి ఆహారం పెట్టడము, మంచినీళ్ళు బాగా ఎక్కువగా తీసుకోవడం, 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ తల్లి. అండ్ చాలాసార్లు ఏంటంటే పథ్యాలు, పొళ్ళు అని చెప్పి తల్లికి ఏమీ పెట్టరు. సో దానివల్ల పాలల్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో మీరు మంచి ఆహారం తల్లికి పెడితేనే పాలల్లో ఆ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అనే రేషియోస్ బాగా మెయింటైన్ అవుతాయి, ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. సో పథ్యాలు అనేవి అస్సలు చేయకూడదండి, చక్కగా 3 పూట్ల ఆహారం తీసుకోవాలి, 3 లీటర్ల నీళ్లు తాగాలి.
1: అంటే తల్లి ఎంత ఎక్కువగా మంచి ఆహారం తీసుకుంటే బిడ్డకి అంత పౌష్టిక విలువలు కలిగిన ఆహారం ఇవ్వగలుగుతుంది.
0: అవును.
1: రోజులో తల్లి బిడ్డకి ఎన్నిసార్లు పాలు ఇవ్వచ్చుంటారు?
0: 8 నుంచి 10 సార్లు అండి. ప్రతి 2 గంటలకు ఒకసారి బిడ్డని మనము చూసుకుని లేపి పాలిస్తూ ఉండాలి.
1: మరి చాలామంది తల్లులు అనిపిస్తుంటుంది వీళ్ళు పట్టే పాలు పిల్లలకు సరిపోవట్లేదేమో అని, మరి ఆ విషయం ఎలా తెలుసుకోవచ్చు అంటారు?
0: అవును, ఈ ప్రాబ్లంతో మా దగ్గరికి చాలామంది వస్తారు, డబ్బా రాయండి, పాలు సరిపోవట్లేదు, డబ్బా రాయండి అని చెప్పి. మనకి పాలు సరిపోతున్నాయా లేదా అనేది తెలియడానికి ఒకటే ఒక చిట్కా అండి, పాలు తాగిన బిడ్డ చక్కగా 2 గంటలు హాయిగా పడుకుంటుంది, రోజుకి 6 సార్లు పాస్పు వస్తుంది, 3-4 సార్లు చక్కగా విరోచన వెళ్తుంది, అన్నిటికన్నా ముఖ్యం బరువు పెరుగుతూ ఉంటుంది. సో ఈ 4 లక్షణాలు ఉంటే మనం ఇచ్చిన పాలు బిడ్డకి సరిపోతున్నట్టు లెక్క.
1: చాలా బాగా చెప్పారు మేడం. మరి ఒక్కొక్కసారి చంట బిడ్డలకి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రిలో చేరిన తర్వాత బిడ్డకి తల్లిపాలు ఇవ్వచ్చంటారా, లేదు అక్కడే హాస్పిటల్ వాళ్ళు ఏమైనా ప్రత్యామ్నాయంగా ఆహారం ఏమైనా ఇస్తారంటారా?
0: లేదండి, ఏ బిడ్డకి ఆ తల్లిపాలే దేవుడు అలా తయారు చేస్తాడు. MOM అంటాం, మదర్స్ ఓన్ మిల్క్. సో బిడ్డ హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా తల్లి అక్కడ 2 గంటలకు ఒకసారి 2 గంటలకు ఒకసారి పాలు పిండి పట్టడం వల్ల ఇక్కడ బిడ్డ ఆరోగ్యంగా తొందరగా వ్యాధి నుంచి బయటపడుతుంది. సో మనం ముందే చెప్పుకున్నాం కదా, ఇట్స్ లిక్విడ్ గోల్డ్ అండ్ ఫస్ట్ ఇమ్యునైజేషన్. సో తల్లిపాలు ఇమ్యునోగ్లోబిన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ఏ ఇన్ఫెక్షన్ అయినా తొందరగా తగ్గించడానికి తల్లిపాలు హెల్ప్ అవుతుంది. సో బిడ్డ దూరంగా ఉంటే ఆ తల్లి ఎటువంటి కంగారు పడకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక స్టీల్ డబ్బాలో, శుభ్రమైన స్టీల్ డబ్బాలో పాలు పిండి ఆ బిడ్డకు పంపిస్తే చక్కగా ఆ బిడ్డకి పాలు మనము గొట్టంలోంచి కానీ చెంచాతో కానీ ఆ కండిషన్ బట్టి మనం బిడ్డకు పడుతూ ఉంటాం అన్నమాట.
1: మరి చాలామంది తల్లులు తమకి పాలు రావడం లేదని కంగారు పడుతూ ఉంటారు, మరి అటువంటి తల్లులు పాలు రావడానికి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడాలంటారా?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు రాకపోవడం అనే సమస్య ఉండదండి, అది మన అపోహ మాత్రమే. 2 పిల్లలకు సరిపడ్డ పాలు తల్లి ఇవ్వగలదు. మేము చాలామంది కవల పిల్లల తల్లులకు కూడా కేవలం తల్లిపాల మీదే

0: ఉంచాము. ఫస్ట్ ఆ అపోహ నుంచి బయటకు రావాలి. తల్లికి పాలు బిడ్డ పుట్టాక కాదు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడే తయారవడం మొదలవుతుంది. అంటే 3వ నెల కడుపప్పటి నుంచే తయారవుతాయి. తల్లి ఆ భయం వల్ల, ఆందోళన వల్ల, ఆ డెలివరీ టెన్షన్స్ వల్ల, ఆ టెన్షన్స్ వల్ల ఆవిడకి పాలు రావట్లేదని ఆ భయ ఆందోళనతో ఉంటుంది. ముందు మనము ఆ బ్రెస్ట్ని బాగా ఎగ్జామిన్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లాక్టేషన్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళినా ఆవిడకి ఆ కౌన్సిలింగ్ ఇస్తారు. పాలు ఉన్నాయో లేదో చెక్ చేసి దాన్ని బట్టి అవసరమైతే మందులు కూడా ఉన్నాయి, పాలు తయారవడానికి ఆ మందులు రాస్తారు.
1: అంటే అవసరాన్ని బట్టి మందులు వాడుకోవాలి,
0: అవసరాన్ని బట్టి మందులు వాడుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, పాలు రావాలి అంటే ఎన్నిసార్లు పిండితే అన్నిసార్లు పాలు వస్తాయి. అంతేగాని పాలు డైరెక్ట్గా అలా దానంతటికి అది రాదు. బిడ్డనన్నా రొమ్ము దగ్గర పెడుతూ చీకిస్తూ ఉండాలి, లేదంటే బిడ్డ దూరంగా ఉంది అనుకుంటే పాలు పిండుతూ ఉండాలి. ఎవ్రీ 2 అవర్స్కి రొమ్మును ఖాళీ చేస్తూ ఉంటే ఆ రొమ్ము అలా నిండుతూ ఉంటుంది.
1: మరి నేటి సమాజంలో ఎందరో మహిళలు ఉద్యోగరీత్యా రోజులో కొంత సమయమే పిల్లలకి అందుబాటులో ఉంటున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలంటారు? చాలా బాధగా ఉంటుంది వాళ్ళ పిల్లలకి పాలు పట్టలేకపోతున్నామని. మరి దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉంటుందా?
0: ఆల్టర్నేటివ్ ఏమి ఉండదండి. వాళ్ళకి కూడా తల్లిపాలు చక్కగా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి అందుబాటులో బ్రెస్ట్ పంప్స్ అని వచ్చాయి. లేదంటే మనం చేతితో కూడా పాలు పిండొచ్చు. కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వాలి. ఎలా అంటే, తల్లి తెల్లవారుజామున 4 గంటలకి పాలు బాగా తయారవుతాయండి. ఆ టైంలో లేచి చక్కగా ఆ బిడ్డ పక్కనే ఉంటారు కాబట్టి పాలు బాగా ఎంత వస్తే అంత పిండి వాటిని మనము నిల్వ చేసుకోవచ్చు. మళ్ళా జాబ్కి వెళ్లే ముందు పాలు పట్టేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో కూడా ప్రతి 2 గంటలకి అక్కడ మనం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్స్ అనేవి ప్రొవైడ్ చేయాలండి. మనం పబ్లిక్ ప్రైవేట్ వీటిల్లో కూడా మనము బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్స్ అనేవి, ఇవి అన్ని దేశాల్లోనే ఉంటాయండి. లైక్ ఇప్పుడు మనకి ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఆఫీసుల్లో కానీ, స్మాల్స్లో కానీ, అన్ని చోట్ల ఇవి ఉంటాయి. ఎవ్రీ 2 అవర్స్కి ఆవిడ ఆవిడ రొమ్ము పాలు ఒక దాంట్లో పిండి కంటైనర్స్లో దాచుకొని తీసుకురావచ్చు. సో ఇలా చేయడం వల్ల ఇంటికి రాగానే అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ ఈవిడ జాబ్కి వెళ్ళిన తర్వాత ఆ పాలు మనల్ని వాడుకోవచ్చు అనమాట. ఇంటికి రాగానే రొమ్ము పాలే, ఇంటి దగ్గర లేనప్పుడు మాత్రం పిండి స్టోర్ చేసిన పాలు. సో ఇలా ఖచ్చితంగా మనము ఉద్యోగం చేసిన తల్లులు కూడా తల్లిపాల మీద మనం పెంచవచ్చు.
1: మరి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది ఆ చల్లని పాలు ఇవ్వచ్చంటారా?
0: దీనికి మెథడ్ ఉంటుందండి. మన రూమ్ టెంపరేచర్లో పాలు పెడితే 4 నుంచి 6 గంటల వరకు పాడవకుండా ఉంటాయి. ఫ్రీజర్లో పెడితే 5 నెలల వరకు పాడవకుండా ఉంటాయి. సో ఫ్రీజర్లో పెట్టిన పాలను మనము మన పిల్లలకి పట్టాలంటే దాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. రిఫ్రిజిరేటర్లో పెట్టినప్పుడు ఐస్ పాలు నార్మల్గా అవుతాయి. దాన్ని థా చేస్తామండి. థా అంటే వేడి నీళ్ళ మీద ఈ పాలను పెడితే రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. అప్పుడు వాటిని మనము ఒక రోజంతా ఉంచుకొని పట్టుకోవచ్చు.
1: అంటే డబుల్ స్టిమ్మింగ్ మెథడ్,
0: థాయింగ్ అంటాము. సో వేడి నీళ్ళు మరుగుతుండగానే మనం ఈ డబ్బాని దాని మీద పెడితే ఈ పాలు మనకి రూమ్ టెంపరేచర్కి వస్తాయి. తీసిన వెంటనే పట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో ఉంటే మాత్రము రిఫ్రిజిరేటర్లో 1 to 2 డేస్ ఉంటుంది. ఫ్రీజర్లో అయితే 5 మంత్స్ ఉంటుంది. రూమ్ టెంపరేచర్లో అయితే 5 to 6 అవర్స్ ఉంటాయి.
1: మరి తల్లిపాలు ఏ విధంగా నిల్వ చేయొచ్చు? అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఫ్రీజర్లో పెట్టి, అలా ఫ్రీజర్లో పెట్టి కూడా ఇవ్వచ్చంటారా?
0: తప్పకుండా అండి. మనకి అన్ని దేశాల్లో 6 వారాల్లో మెటర్నిటీ లీవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తల్లిపాలు ఇచ్చి బిడ్డను పెంచాలనుకుంటే 6 నెలల వరకు మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి, మనకు అనుకూలంగా ఉంటే. లేదు అనుకుంటే మాత్రము కొన్ని ఉద్యోగాలు 6 వారాలకే కంపల్సరీ ఫోర్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇప్పుడు చెప్పిన మెథడ్లోనే పాలు పిండుకోవడం, దాచుకోవడం చక్కగా ఫ్రీజర్లో అయితే 5 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటాయండి.
1: దానివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు
0: అసలు లేదు.
1: మరి మేడం, ఇప్పుడు మనం తరచూ వింటుంటాం బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్లని, మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంట?
0: ఈ బ్లడ్ బ్యాంక్స్ లాగే బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అండి. ఇవి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. మన భారతదేశంలో కూడా 1992 నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కాకినాడలో మనకి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఉంది, విజయవాడలో కూడా మనకి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు మనకి వైజాగ్లో కూడా ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ పెట్టడానికి చూస్తున్నారు. బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఏంటంటే, ఏ తల్లులకైతే ఎక్కువగా పాలు వస్తాయో వాళ్ళు డొనేట్ చేయొచ్చు. ఈ పాలు ఎస్పెషల్లీ మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయిన పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది బాగా అంతా స్క్రీన్ చేసి మనం చెప్పుకున్నట్టే డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేస్తారు. సో మొత్తం టెస్ట్లన్నీ చేసి ఈ పాలలో ఏ ఇన్ఫెక్షన్ లేదని కన్ఫర్మ్ చేసుకుని ఆ పాలను మనకి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసిన పాలని మనం 6 నెలల వరకు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పిల్లలకి మనం బాగా ఉపయోగిస్తాము. మనం ముందే చెప్పుకున్నాం కదా, వ్యాధి నిరోధక శక్తిని పెంచే అమృతమైన ఇవని చెప్పి. సో ఆ విధంగా బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ చాలా ఎక్కువగా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి, వాళ్ళ మరణాల సంఖ్య తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి.
1: అవును, కొందరు తల్లులకి పిల్లలు ఎక్కువ మంది ఉన్నా లేకపోతే వాళ్ళకి పాలు సరిపడా రాకపోయినా బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుల నుంచి తెప్పించుకోవచ్చు అంటారా?
0: తెప్పించుకోవచ్చండి. పాలు

0: పడ్డ రాకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఆ పాలు ఇస్తారు.
1: అంటే దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్
0: ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకంటే ఇది చాలా విలువైంది మా దృష్టిలో. బ్లడ్ లాగే ఇది కూడా చాలా విలువైంది. అవి అవసరమైన పిల్లలకి చాలా ప్రాణాన్ని కాపాడే థింగ్ అన్నమాట, అందుకని ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఇస్తారండి.
1: మరి ఎవరు ఇవ్వచ్చు అంటారు ఇలాగా బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులకి? ఎటువంటి తల్లులు ఇవ్వచ్చు?
0: ఏ తల్లైనా ఇవ్వచ్చండి. సో ఆ తల్లి రొమ్ము ఎక్కువగా పాలున్నట్టు తెలుస్తుంది కదా, వాళ్ళు వెళ్ళి చక్కగా స్వతహాగా డొనేట్ చేయొచ్చు పాలని. దానివల్ల ఆ తల్లికి ఎటువంటి నష్టము లేదు, తల్లికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
1: ప్రతి ఊర్లోని బ్యాంక్స్ ఉంటాయంటారా?
0: ప్రతి ఊర్లో బ్యాంక్స్ ఉండవండి, కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడి నుంచి పాలు స్క్రీన్ చేసి బ్యాంక్స్కి వస్తాయి.
1: మరి మిల్క్ బ్యాంక్స్కి ఎలా వెళ్తుంది మేడం? అంటే తల్లి అక్కడికి వెళ్ళాలంటారా లేకపోతే ఎవరైనా కలెక్ట్ చేసుకుంటారా?
0: కలెక్షన్ సెంటర్స్లో కలెక్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ పోస్ట్ నాటల్ వార్డులో ఉన్న మదర్స్కి కూడా చాలా మందికి రొమ్ములు గడ్డలు కట్టేస్తాయి, పాలు బాగా ఎక్కువైపోయి. సో వాళ్ళు కూడా వెళ్ళి ఇవ్వచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉంటాయి అన్నమాట, అవి మిషన్స్ ద్వారా ఆ పాలు రొమ్ములో ఉన్న పాలు మొత్తం అవి కలెక్ట్ చేస్తాయి. సో దానివల్ల ఆవిడికి కూడా బ్రెస్ట్ రిలీఫ్ ఉంటుంది, ఆ పాలన్నీ మనం తగ్గించుకోవడం వల్ల కూడా రిలీఫ్ ఉంటుంది. అవి మనం వేరే బేబీస్కి మనము యూజ్ చేసుకోవచ్చు కూడా, స్క్రీన్ చేసి దాన్ని టెస్టులు చేసి.
1: మరి తల్లి పాలైతే బిడ్డకి అమృతం అంటున్నారు, మరి పాలు ఇచ్చే తల్లులకు కూడా ఏవైనా ఆరోగ్య సమస్యలు అంటే వాళ్ళకి ఎలాగా లాభం ఉంటుంది చెప్పండి?
0: చాలా ఎక్కువ లాభం అండి. మనము ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అందరూ ఫేస్ చేసే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము, తొడల దగ్గర గట్రా ఫ్యాట్ అది అక్యుములేట్ అయిపోయి, పొట్ట అది పెరిగిపోయి అక్యుములేట్ అయిపోయింది. సో తల్లి పాలు ఇవ్వడం వల్ల ఫస్ట్ వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆవిడ ప్రీవియస్గా ఉన్న ఫిజిక్ ఆవిడకి వచ్చేస్తుంది, సో ఫ్యాట్ మొత్తం లాస్ అవుతారు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి, ఓవేరియన్ క్యాన్సర్స్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. బెనిఫిట్స్ బిడ్డకే కాదండి, తల్లికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి పాలు ఇవ్వడం వల్ల.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు. సాధారణంగా ఇప్పుడు చాలా మంది తల్లులు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మనకి ఇప్పుడు కామన్ అయిపోయింది షుగర్ అని, లేకపోతే కొందరికి కొన్ని రకాల క్యాన్సర్స్, హెచ్ఐవి పాజిటివ్ ఉండొచ్చు. అటువంటి మదర్ బిడ్డకి పాలు ఇవ్వచ్చా?
0: అది కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. షుగర్ ఇలాంటివి ఉన్నా ఇవ్వచ్చు, దాంట్లో అసలు ఎటువంటి ప్రాబ్లము లేదు. హెచ్ఐవి పాజిటివ్ మదర్స్కి మాత్రము ఒక చిన్న గైడ్ లైన్స్, అంటే AFASS అంటాం, అఫోర్డబిలిటీ, ఫీజిబిలిటీ, యాక్సెసిబిలిటీ, సేఫ్ అండ్ సస్టైనబిలిటీ అనే ఒక కాన్సెప్ట్. అంటే వాళ్ళు ఉన్నప్పుడు, AFASS ఉన్నప్పుడు మనం వీ కెన్ గో ఫర్ ద ఫార్ములా ఫీడ్, అంటే డబ్బాపాలు. కానీ ఇండియన్ సిచ్యువేషన్స్లో మాత్రము, ఎందుకంటే డబ్బాపాలు పట్టడం అనేది అంత ఈజీ కాదండి, నెలకి సుమారుగా 20 నుంచి 30 వేలు పైనే ఖర్చు అవుతుంది. డబ్బాలు కొండము, పాల డబ్బాలు మరగబెట్టడము, డబ్బాలు కలపడము, వాటిని మెయింటైన్ చేయడము అంత ఈజీ టాస్క్ ఏం కాదు, చాలా కాస్ట్లీ థింగ్. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేసే కంటే హెచ్ఐవి మదర్స్ మెడిసిన్స్ వాడుతూ, బిడ్డకు కూడా మెడిసిన్స్ వేస్తూ తల్లిపాలు ఇస్తేనే బిడ్డలు ఆరోగ్యంగా పెరుగుతారు. సో ఆ కండిషన్స్లో మనము తల్లిపాలు ఇవ్వచ్చు. సో క్యాన్సర్స్ ఉన్నప్పుడు మాత్రము, తల్లి క్యాన్సర్ మెడికేషన్ వాడినప్పుడు మాత్రము తల్లిపాలు ఇవ్వకూడదు. సో అలాంటప్పుడు మనకి ఆప్షన్ లేదు, మనము బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ నుంచి కానీ, లేదు అంటే మనము ఫార్ములా ఫీడింగ్ కానీ వెళ్లాల్సి వస్తుంది.
1: మేడం మరి పాలు ఇచ్చే తల్లులు ఏ పోస్చర్లో ఉండాలి, అంటే కూర్చొనివ్వాలా పడుకొనివ్వాలా, ఇటువంటి డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి.
0: అవును శ్రీదేవి గారు, ఇది చాలా సార్లు నేను ఫేస్ చేస్తున్న సమస్య. పాపం సిజేరియన్ సెక్షన్ చేసుకొని తల్లి నొప్పితో బాధపడుతూ ఉంటుంది, కూర్చొనే పట్టమని ఆవిడని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో కూర్చొని కాదండి, ఎనీ పొజిషన్, తల్లి బిడ్డ కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్, అంటే క్రాడిల్ హోల్డ్ అని, క్రాస్ క్రాడిల్ హోల్డ్ అని చెప్తాం, పడుకొని కూడా పట్టచ్చు సైడ్ లైన్లో. మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే టమ్మీ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అంటే సపోజ్ పడుకొని తల్లి పడదాం అనుకుందనుకోండి, తల్లికి సైడ్కి తిరగాలి, బిడ్డ కూడా సైడ్కి తిరిగి రొమ్ము మొత్తం నోట్లోకి వెళ్ళేలాగా చూసుకొని పాలు పట్టించాల్సి వస్తుంది. రొమ్ము మొత్తం అనేది నల్లపాటు అంతా బిడ్డ నోట్లో ఉంటేనే బిడ్డకి సరిపడ్డ పాలు వస్తున్నట్టు. బట్ పాలు తాగిచ్చిన తర్వాత భుజం మీద వేసి తేను పొచ్చేదాకా తట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ పొజిషన్లో అన్నా పట్టచ్చు, కూర్చొని పట్టచ్చు, పడుకొని పట్టచ్చు, బట్ పట్టేటప్పుడు బిడ్డ కడుపు తల్లి కడుపు టమ్మీ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. రొమ్ము నల్లపాటు మొత్తం నోట్లోకి వెళ్ళాలి, పాలు తాగిన తర్వాత భుజం మీద తేను పొచ్చేదాకా తట్టాలి. సో ఈ మూడు చిట్కాలు ఫాలో అయితే చక్కగా ఏ పొజిషన్లో అయినా తల్లి పాలు ఇచ్చవచ్చు.
1: కొందరు తల్లులకి పాలు ఇచ్చే సమయంలో నొప్పిగా ఉంటుందని అంటారు, మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటారు?
0: ఎప్పుడు నొప్పి వస్తుంది అంటేనండి, కరెక్ట్ పొజిషన్ అండ్ అటాచ్మెంట్, అంటే బిడ్డ రొమ్ముని సరిగ్గా పట్టుకోకపోతే, అంటే మొనొకటే పట్టి చీకేస్తూ ఉంటుందన్నమాట, అలాంటప్పుడు బిడ్డకి పాపం కడుపు నిండదు, ఎందుకంటే పాలు మొన దగ్గర ఉండవు, ఏరియోలా దగ్గర ఉంటాయి. సో పొజిషన్ని కరెక్ట్ చేసుకుంటే ఆ నొప్పి సమస్య నుంచి తల్లి బయటపడచ్చు. మెయిన్ తల్లికి నొప్పి వస్తుందంటే ఆవిడ బిడ్డకి సరిగ్గా మంచి కరెక్ట్ అటాచ్మెంట్లో కానీ పొజిషన్లో కానీ పాలు ఇవ్వట్లేదని అర్థం. సో ఇలాంటి సమస్య ఎదుర్కొంటే దగ్గర

0: లో ఉన్న డాక్టర్ దగ్గర కానీ లాక్టేషనల్ కౌన్సిలర్స్ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి ఆవిడ సమస్యను చెప్పుకుంటే ఆ ప్రాబ్లం నుంచి తొందరగా ఆవిడ బయటపడచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ ఐవి పద్మావతి గారు. మీరు మా స్టూడియోస్కి వచ్చి మీ విలువైన సమయాన్ని మా శ్రోతలందరి గురించి కేటాయించినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ శ్రీదేవి గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
2: మీరింతవరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఈ అంశంపై డాక్టర్ ఐవి పద్మావతి గారి పరిచయ కార్యక్రమం శ్రీమతి డి శ్రీదేవి గారి ద్వారా విన్నారు. ఇప్పుడు సినిమా పాటలు. ఇంద్రధనుస్సు సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో పి సుశీల పడిన ఆరుద్ర సాహిత్యం వింటారు.

వింటున్న పాట ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యంలో కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని పి సుశీల సుఖ దుఃఖాలు సినిమా కోసం పాడుకుంటా ఉంటారు.

0: ఆగస్ట్ అనగానే మనకి స్వాతంత్ర్య దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం గుర్తుకు వస్తున్నాయి.
1: అవును, దేశభక్తి, స్నేహం, తెలుగు మాధుర్యం కలిసినదే ఈ త్రివేణి సంగమం, మాయి ప్రదర్శనం. మన దేశం గురించి, మన మంచి స్నేహం గురించి, మన తీయని తెలుగు భాష గురించి తెలుసుకుందాం రండి.
0: స్నేహితులారా, ముందుగా స్వాతంత్ర్య దినోత్సవం గురించి చెప్పుకుందాం. మనమందరం ప్రతి ఏటా ఆగస్ట్ 15న సంబరంగా జెండా ఎగురు వేస్తాం కదా, ఎందుకు?
1: అవును, ఆగస్ట్ 15, 1947న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా మన దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండేది. మన దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో వీరులు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాడి మనకు స్వేచ్ఛను అందించారు.
0: అందుకే ఆ రోజు చాలా గొప్ప రోజు కదా.
1: అవును, స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం జాతీయ పండుగ మాత్రమే కాదు, మన స్వేచ్ఛను అందించిన వీరులను కృతజ్ఞతగా గుర్తించుకునే రోజు. మన దేశ జెండాని గౌరవంగా ఎగరవేసి జాతీయ గీతం, దేశభక్తి పాటలు పాడి మన దేశభక్తిని చాటుకుంటాం. ఇప్పుడు 4వ తరగతి నుంచి ఉద్భవ్, రామలిఖిత, 5వ తరగతి నుంచి పర్ణిక, అక్షజ్ మరియు ఇషిత ఒక మధురమైన దేశభక్తి గీతాన్ని ఆలపిస్తారు. విని తరించండి.

0: ఈరోజు సిల్వర్ ఓక్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. ఇప్పుడు
1: శ్రోతలందరికీ నమస్కారం. బాలభారతి కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. నా పేరు పీషితారాజ్. నేను కొమ్మాదిలో ఉన్న సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేను నా మిత్రులు కలిసి 3 అద్భుతమైన విషయాల గురించి ముచ్చటించడానికి మీ ముందుకు వచ్చాం. ఆగస్ట్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? సిద్ధి, నువ్వు చెప్పు.

0: అబ్బో ఎంత గొప్పదో మన దేశం. ఈ గీతాన్ని వింటే తెలుస్తుంది మన దేశాన్ని ప్రేమించాలి, గౌరవించాలి.
1: అవును, మన దేశాన్ని ప్రేమించాలంటే దేశంలో ఉన్న శాంతి భద్రతలను కాపాడాలి, ప్రభుత్వ ఆస్తులను భంగం కలిగించకుండా కాపాడాలి, మంచి పౌరులుగా బాధ్యతాయుతంగా ఉండాలి. అంతేకాదు దేశభక్తితో పాటు జీవితంలో స్నేహం కూడా అంతే గొప్పది. నీ మిత్రులు ఎవరో చెప్పు, నువ్వేంటో చెప్తాను అని పెద్దలు అనేవారు. అంటే మన స్నేహం మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుందన్నమాట. మిత్రులు మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తారు. స్నేహితులు ఎంపిక మన జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది. నిజమైన స్నేహితులు అంటే మన సంతోషంలోనూ కష్టంలోనూ మన తోడుగా ఉండేవారే నిజమైన స్నేహితులు. దానికి సాక్ష్యం శ్రీకృష్ణుడు కుచేలుడి కథ. కీర్తి మరియు యశిక కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా?
2: కుచేలుడు అసల పేరు సుధాముడు కదా?
3: అవును, శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరు సాందీపుని గురుకులంలో కలిసి చదువుకున్నారు. అక్కడే వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. చదువు పూర్తయ్యాక శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. కానీ కుచేలుడు మాత్రం పేదవాడిగా జీవించాడని విన్నాను.
2: అవును, కుచేలుడు చాలా పేదవాడు, గంపేడు సంతానం, చాలా కష్టాలు పడుతూ ఉండేవాడు. అతని భార్య ఒకరోజు, మీ మిత్రుడు శ్రీకృష్ణుని సహాయం అడగండి అని చెప్పి ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను మూటగట్టి ఇచ్చింది.
3: అటుకుల?
2: కేవలం అటుకుల మూట కాదు, అది ప్రేమతో ఇచ్చిన కానుక. కుచేలుడు ద్వారకకు వెళ్ళినప్పుడు ద్వారపాలకులు అవహేళన చేశారు. కానీ శ్రీకృష్ణుడు అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అంతటి పరమాత్ముడు తన మిత్రుని కాళ్ళు కడిగి ఎంతో గౌరవంగా ఆదరించుకున్నాడు. కుచేలుడు తెచ్చిన అటుకులను అమృతములా భావించి ఎంతో ఇష్టంగా తిన్నాడు.
3: అదే నిజమైన స్నేహం కదా?
2: అవును, కుచేలుడు తన పేదరికం గురించి ఏమీ చెప్పలేదు, కృష్ణుడు అడగలేదు. కానీ అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి తన చిన్న గుడిసె స్థానంలో పెద్ద భవనం కనిపించింది. అంటే శ్రీకృష్ణుడు అడగకుండానే తన మిత్రుని కష్టం తీర్చాడన్నమాట.
1: ఈ కథ నిజమైన స్నేహితుల గురించి. ప్రేమతో ఇచ్చిన చిన్న కానుక కూడా ఎంతో గొప్పది. మిత్రులారా, కథ విన్నారు కదా? ఇప్పుడు మన మూడవ అమృతమైన తీయని తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం. మన ముందుకొస్తున్నారు రియా మరియు సుప్రీత్.
4: ఆగస్టు 29న గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. మన తెలుగు భాష ఎంతో మధురమైనది. ఇది అజంతా భాష. దీనిని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచారు. మన తెలుగు భాషలో మాధుర్యం, భావం, అందం, సంస్కృతి అన్నీ కలగలిసి ఉన్నాయి. భాష అనేది మన జీవన విధానానికి ప్రతీక. తెలుగు మాటల్లో ఉన్న చమత్కారాన్ని చెబుతాను, వినండి. ఒకసారి ఒక తుంటరి బ్రాహ్మణుల భోజనంలో పంది, చేప, కప్ప, కోడి పెట్టి తీరాలి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక అవధాని గారు తెలివిగా పదాలను పద్య రూపంలో ఇలా చెప్పారు. అందమైన పందిరింట బ్రాహ్మణులు ఇంట చేపట్టిన పరిణయమున కొసరిమా కప్పడాలు పకోడీ పెట్టే కమ్మణి వంటకాలతో నా కడుపు నిండే. మరి మీరు భోంచేశారుగా మా కమ్మణి తెలుగు భాష వంటని. ఇలా పదాలను విభజించి అర్థవంతంగా చెప్పగలగడం మన భాషకే సాధ్యం. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో ఇలా అన్నారు.

0: తెలుగు లెస్సా. ఇంత మంచి చరిత్ర కలిగిన తెలుగు భాష గురించి సుప్రీత్ ఒక కవిత చెప్తాడు, విందామా?
1: శబ్ద సాగారాలని సాధన చేద్దాం, తీయనైన పదాలని శోధన చేద్దాం, తేనెలలకు మాటలని చదివిద్దాం, మాతృభాష పుస్తకాలను రక్షిద్దాం, అక్షరాలు నేర్పే గురువును పూజిద్దాం, కత్తి కన్న పదునైన కళాన్ని ప్రేమిద్దాం, మన అమ్మ భాషను గెలిపిద్దాం, భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందిద్దాం, భాషా గౌరవాన్ని పూల పల్లకిలో ఊరేగిద్దాం. జై తెలుగు, జై తెలుగు తల్లి.
0: చాలా చక్కని కవిత చెప్పావు సుప్రీత్. మరి ఇంత అందమైన మన తెలుగు భాషను అద్భుతంగా వర్ణించిన పాటను మర్చిపోతే ఎలా? మా తెలుగు తల్లికి మల్లెపూదండ.
2: అవును, శంకరంబాడి సుందరచారి గారు రచించిన ఈ పాటను ఎవరు పాడారో మీకు తెలుసా?
0: తంగటూరి సూర్యకుమార్ గారు ఆలపించారు. మనం కూడా ఈ పాటను పాడు

చాలా చక్కగా పాడారు మిత్రులరా. అమెరికా నుండి వచ్చి ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న సుహాన తెలుగులో బూరెలు మాయం అంటూ ఒక చిన్న గేయం చెప్తుంది. విందామా మరి?

0: నుంచి శుక్రవారం వాయన మించి శనివారం తిందామంటే అటక మీద బూరులు మాయం. మా బాబు పొట్ట అయ్యను భారం, డాక్టర్ వద్దకు వెళ్ళుట గాయం.
1: సుహాన తన ముద్దు ముద్దు పలుకులతో ఈ హాస్య గీతాన్ని పాడడం నిజంగా అభినందనీయం.
2: సుహాన ఇలాగే మరిన్ని తెలుగు గేయాలు నేర్చుకొని మన భాషను ఇంకా చక్కగా మాట్లాడాలని ఆశిస్తున్నా. తెలుగు తల్లి ఆవేదన. నేను తెలుగు తల్లిని. అక్షరాల అందం నా

0: మాధుర్యం నా శ్వాస, పదాల పరిమళం నా ప్రాణం. ఒకప్పుడు నా ఒడిలో పెరిగే బిడ్డలు అమ్మా అని పలికేవారు, ఇప్పుడు మామ్ అంటున్నారు. ఒకప్పుడు ఇంటింటా తెలుగు మాటలు వినిపించేవి, ఇప్పుడు స్పీకింగ్ ఇంగ్లీష్ అంటున్నారు. నా పిల్లలారా, ఇంగ్లీష్ నేర్చుకోవద్దని నేను చెప్పడం లేదు. ఎన్ని భాషలైనా నేర్చుకోండి, కానీ తల్లి భాషను మాత్రం మరవకండి. భాష అంటే కేవలం మాటలు కాదు, అది మన జీవిత విధానానికి ప్రతీక. నన్నయ్య ఎర్రన తిక్కనళ్లతో పెరిగిన భాష నేను, పోతన భాగవతంతో ప్రత్యేకమైన భాష నేను, త్యాగీయ కీర్తనల్లో నాదమైన భాష నేను. అయినా నేడు నన్ను మాట్లాడడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? తెలుగు మాట్లాడితే తక్కువ, తెలుగు రాస్తే వెనకబడినట్ట, తెలుగు చదివితే గౌరవం తగ్గిపోతుందా? నా హృదయం ముక్కలవుతుంది పిల్లలారా. మీ మొదటి పలుకు అమ్మ, మీకు చిన్న గాయమైన అమ్మ అంటారు కదా, ఆ అమ్మ కూడా తెలుగే కదా. నా కోసం పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో తెలుగులో మాట్లాడండి, రోజుకు ఒక తెలుగు కథ చదవండి, ఒక తెలుగు పాట పాడండి, ఒక తెలుగు పద్యం నేర్చుకోండి, అంతే. నేను మళ్ళీ వికసిస్తాను, నన్ను కాపాడండి, నా అక్షరాలను కాపాడండి, నా మాధుర్యాన్ని నిలబెట్టండి. అందరూ కలిసి ఇలా ప్రతిజ్ఞ చేద్దాం, మాతృభాష మా గౌరవం, తెలుగు మా ఆత్మ, తెలుగు మాట్లాడదాం, తెలుగును కాపాడుదాం. నేనే తెలుగు తల్లి, నా ఆత్మఘోష మీకు వినిపిస్తుందా? జై తెలుగు, జై తెలుగు తల్లి.
1: ఈరోజు మనం మూడు గొప్ప విషయాల గురించి చర్చించుకున్నాం కదా.
2: మన దేశ స్వాతంత్ర్యం,
3: నిజమైన స్నేహం,
1: తెలుగు భాష గొప్పతనం.
2: స్వాతంత్ర్యం మనకు బాధ్యతను నేర్పుతుంది,
3: స్నేహం మనకు ప్రేమని సహాయ గుణాన్ని నేర్పుతుంది,
1: మాతృభాష మనకు సంస్కృతిని నేర్పుతుంది.
2: మన దేశాన్ని ప్రేమిద్దాం,
3: మన స్నేహాన్ని కాపాడుకుందాం,
1: మన తెలుగు భాషని గౌరవిద్దాం.
4: ఫ్రెండ్స్, వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ఆగస్ట్ సెలబ్రేషన్స్. షనాయా, డూ యూ నో ద సెలబ్రేషన్స్ ఆఫ్ సెప్టెంబర్? లెట్ అస్ టాక్ అబౌట్ టీచర్స్ డే. టు కంటిన్యూ దిస్ వండర్ఫుల్ ఎపిసోడ్, ఐ టేక్ ద ఆపర్చునిటీ టు థ్యాంక్ అవర్ టీచర్స్ అట్ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, కొమ్మాది. వి ఆల్ నో సెప్టెంబర్ 5th ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ టీచర్స్ డే. Can you imagine a world without teachers? There would be no doctors to heal us, no engineers to build our bridges, no scientists to make discoveries, and no artists to inspire us. Every successful person has one thing in common. They were guided by a teacher. A teacher is like a gardener who patiently nurtures every plant, and like a compass that helps us find the right direction in life. Teachers don't just teach lessons from books. They teach kindness, honesty, confidence, discipline, and the courage to face challenges. They see our potential even before we believe in ourselves. In today's world of technology, we can search for answers on the internet. But we still need teachers to teach us how to think, how to question, and how to become good human beings. On this special day, let us not just thank our teachers with words. Let us thank them by respecting them, listening to them, learning with sincerity, and making them proud through our actions. To all the wonderful teachers, thank you for your patience, your dedication, your encouragement, and your unconditional support. You are the true architects of our future. A gentle spark to guide the way, you spark a fire in us each day. With patience, heart, and wisdom true, we grow and learn because of you. Thank you for all you do. Shanaya, do you want to say something about Hindi Divas? Please tell us about Hindi Divas.
5: हम सबका अभिमान है हिंदी, भारत देश की शान है हिंदी. आप सुन रहे हैं विशाखापट्टनम रेडियो स्टेशन और मैं हूँ शनाया महेश्वरी. आज का यह विशेष प्रसारण समर्पित है हिंदी दिवस को, एक ऐसा दिवस जो हमें अपनी भाषा, अपनी संस्कृति और अपनी पहचान से जोड़ता है. प्रत्येक वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है. इस दिन 1949 में संविधान सभा ने हिंदी को भारत की राजभाषा के रूप में स्वीकार किया था. तब से यह दिन हमें हिंदी के महत्व और उसके सम्मान की याद दिलाता है. भाषा केवल शब्दों का संग्रह नहीं होती, बल्कि वह हमारी संस्कृति, हमारी सभ्यता और

0: బడిపంతులు సినిమా కోసం పీ సుశీల్ పాడింది.
1: బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెల్లో ఉన్నాడు.

0: బాలభారతి పిల్లల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంతో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో తెలుగు నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే కొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ఎవ్వరిది పాపం నాటకం, రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారుడు శ్రవణ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సుమతి శ్రీమతి ముళ్ళపూడి రాజేశ్వరి, కుటుంబరావు శ్రీ కృష్ణార్జునరావు వెన్న, పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, లేడీ ఇన్స్పెక్టర్ కుమారి ఎంబి హిమచంద్రిక, సైదులు శ్రీ కేతోజు భానుప్రకాష్, యాదమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి ఎవ్వరిది పాపం నాటకం.
2: సార్, సార్, సారో, సారో.
3: ఏమిటి ఏమిటి సైదులు, ఆ కంగారు ఏమిటి, ఏమైంది?
2: సార్, సార్, హత్య సార్, హత్య.
3: హత్య? ఎవరు?
2: అదే సార్, పైన ముసలమ్మ గారు.
3: అబ్బాబ్బాబ్బా, నీ కంగారు ఆపి వివరంగా చెప్పవయ్యా. ఏ ముసలమ్మ గారు?
2: అదే సార్, 200 మూటలు ఉంటుంది చూడు, అది పుష్పలతమ్మ గారు. ఎవరు చంపినారండి?
3: ఆవిడ ఎవరిని చంపేసింది?
2: కాదు సార్, ఆయమ్మనే ఎవరు చంపిర్రు.
3: మన ఫ్లాట్స్ లో హత్య జరిగిందా? పద పద పద పద, ఒక్కసారి ఉండు ఉండు ఉండు, కాదులే, పో, నేను వస్తా. ఇదిగో ఇదిగో సైదులు, ఇట్రా ఇదిగో ఇట్రా. ఈ విషయం ఎవరికైనా చెప్పావా?
2: లేదు సార్, మీ కాడికి డైరెక్ట్ గా వచ్చిన ప్రెసిడెంట్ మీరే కదా.
3: మంచి పని చేసావు సైదులు. ఇదిగో అన్నట్టు ఈ విషయం అప్పుడు ఎక్కడ పొక్క నీకు తెలిసిందా? నువ్వెళ్ళు నువ్వెళ్ళు. ఈ విషయాన్ని ఇప్పుడు వరహాలరావు గారికి వాళ్ళకి చెప్పేసేయాలి. ఈ ఫోన్లో ఈ నెంబర్ ఎక్కడుందో ఏమిటో ఈ మొబైల్లో చూస్తున్నాను. దొరికింది. వరహాలరావు గారు, వరహాలరావు గారు, అర్జెంటు. మీరు ట్రెజరర్ గారు? ఇద్దరు, త్వరగా. అవునండి, అర్జెంటుగా రావాలి ఇక్కడికే ఇప్పుడే. నిద్ర లేవకపోతే లేపండి అయ్యా.

0: పర్లేదు, ఇక్కడికి వద్దులే, 203 ఫ్లాట్కి వచ్చేయండి, తొందరగా రండి. ఈ విషయాన్ని ఇంట్లో ఆవిడ చెప్పకూడదు. ఏమమ్మో, ఇప్పుడే వస్తా, తలుపేసుకో.
1: ఎక్కడికండి?
0: వచ్చిన తర్వాత చెప్తాలే. అదిగో అదిగో అన్నట్లు ప్రవీణ్ని నిద్రలేపు.
1: సరే,
0: డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు.

0: ఏంటి, ఏమైంది ఉదయాన్నే, ఏమిటి ఆ హడావుడి?
1: అయ్యో మీకు తెలియలే, ఆ 203లో ఉంటుందే పుష్పలత గారు, ఆవిడ పోయింది.
2: అవునా, ఎలా గుండులా ఉంటుంది? ఒక్కతే ఉన్నా మహాధైర్యంగా ఉంటుందే, హార్ట్ అటాకా?
1: కాదనుకుంటా, ఎవరో చంపేశారంటున్నారు. దాదాపు 3 రోజులైందంట జరిగి.
2: అదేంటి, మన 4416 ఫ్లాట్స్లో ఎవ్వరికి తెలియకుండా ఎలా జరిగింది?
1: భలే వాడివి రాజారాం, అందరికీ తెలిసేలా జరగడానికి ఇదేమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా?
2: అట్లా అని కాదు, అసలు ఎప్పుడైనా ఎట్లా తెలిసిందంట?
1: మన వాచ్మెన్ సైదులు భార్య యాదమ్మ ఒక్కతే ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చే మనిషి. ఆ ముసలావిడ మరొకరిని లోపలికి రానియదు కదా. 2వ అంతస్తులో ఉన్న మిగతా ఫ్లాట్స్ వాళ్ళకి ఏదో కంపు కొడుతున్నట్లు అనుమానం వచ్చి యాదమ్మని ఏదో పందికొక్కు చచ్చి ఉంటుందని శుభ్రం చేయమన్నారట. యాదమ్మకి 203 మీద అనుమానం వచ్చి ఎంత పిలిచినా తలుపు తీయకపోయేసరికి తలుపులు గట్టిగా నెట్టిందట. లోపల చూస్తే ఇదిగో పుష్పలత గారు చచ్చిపడిందట పాపం.
3: అరే, అప్పుడే పోలీసుల దాకా ఎట్లా వెళ్ళింది విషయం? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారబ్బా?
4: తమరు ఎస్ఐ గారు అనుకుంటా సార్?
5: గుడ్ మార్నింగ్ సార్.
4: వండర్ఫుల్, ఇంత బ్యాడ్ న్యూస్ విన్నాక కూడా మీకు గుడ్ మార్నింగ్.
5: అది
4: ముందు స్పాట్ చూసుకోవాలి. మీరు?
5: నేను ఈ ఫ్లాట్స్కి ప్రెసిడెంట్ని సార్.
4: ఓకే ఓకే, నాతో రండి.
5: అలాగే సార్.
4: రాజు బాషా
6: సార్,
4: ఫోటోగ్రాఫ్ రెడీ?
6: వస్తున్నారు సార్.
4: ఫోరెన్సిక్ వాళ్ళు?
6: వాళ్ళు కూడా దారిలోనే ఉన్నారు.
4: ఫాలో మీ. సో అంటే ఆ ముసలావిడ ఒంటరి మహిళ అన్నమాట, ఎవరూ లేరన్నమాట.
5: అంటే లేరంటే లేరని కాదండి.
4: మరి లేరు అంటే ఉన్నట్ట?
5: అంటే అది కాదు సార్, పుష్పలత గారికి ఒక కొడుకు కోడలు ఉన్నారండి.
4: ఎక్కడ, అమెరికాలోనా?
5: కాదు సార్, పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్స్లో కొడుకు కోడలు మనుమరాలు ఉంటారండి.
4: ఓ ఐసి. మరి 3 రోజుల కింద చనిపోయిన తల్లి సమాచారం అతనికి ఇంకా తెలియదన్నమాట. ఓకే, కుటుంబరావు గారు
5: సార్,
4: మీరుండండి. వాచ్మెన్
7: సార్, నాకేం తెలియదు సార్, ఆ అమ్మ చాలా మంచిది సార్. ఒవ్వరితో అని గొడవలు పెట్టుకోదు, పని మనిషిని కూడా పెట్టుకోదు, మాయాడదే. అప్పుడప్పుడు ఆ అమ్మ ఫోన్ చేసి పిలిస్తేనే కూరలు నార్లు తెచ్చిచ్చి చిన్న చిన్న పనులు చేసి వస్తుంది. గంతనే మా యాదమ్మకు కూడా ఇలా పొద్దుగాలనే ఎరికైంది సార్.
4: అరే నిన్ను నేనేం అనలేదే, అడగను కూడా అడగలేదు, ఎందుకలా భుజాలు తడుముకుంటున్నావు?
7: గది కాదు సార్, బక్కోండి కదా, పిల్లలు గలవండి, గందుకోసానికే.
4: ఓకే ఓకే, ప్రెసిడెంట్ గారు
5: సార్,
4: పుష్పలత గారి కొడుకుకి విషయం తెలుసా?
5: నో సార్, అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావడం లేదు సార్. జస్ట్ 1.5 గంట క్రితమే నాకు తెలిసింది.
4: ఓకే, వాళ్ళ అబ్బాయిని పిలిపించండి.
5: అలాగే సార్.
4: నువ్వేనా సైదులు భార్య యాదమ్మా?
8: అవు సార్, కానీ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు.
4: నువ్వేనా మదర్ చూసింది?
8: అవును సార్.
4: టైం ఎంతైంది అప్పుడు?
8: మసీదులో గప్పుడే అలో అనబడతారు కదా సార్, 5 గొట్టుంటుంది సార్, నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు.
4: ఇదిగో ఈసారి ఆ మాట అన్నావంటే నీకంతా తెలుసు అని రాసుకుంటా.
8: నీ కాలు మొక్త సార్, నీ కాలు మొక్త సార్, పిల్లలు గలవాళ్ళు, నాకేం తెలియదు సార్.
7: అయ్యి అడిగిన దానికి బదులు ఇయ్యరాదే, ఆయన గుస్సా తెప్పిస్తున్నావు.
8: నాకు మస్తు

0: అర్థమవుతున్నదే సైదులో.
1: చూడండి, మీలో ఎవరైనా సరే తెలిసింది తెలిసినట్టు చెప్పండి. సాక్ష్యాల సేకరణకి అవి చాలా అవసరం. అందువల్ల మాకు శ్రమ తగ్గుతుంది, అనుమానితులు తగ్గుతారు, అది మీకే లాభం. చెప్పమ్మా, నీ పేరు యాదమ్మ. ఎస్, చెప్పు.
0: అవును సార్.
1: నువ్వు వెళ్ళేసరికి ఏమైంది, ఆమె బతికే ఉందా?
0: యాడ సారు, పందికొక్క సచ్చిందో పిల్లి పిల్ల సచ్చిందో అనుకుంటా లోపలికి వెళ్ళిన, ఎంతగానం తలుపు కొట్టినా తీయకపాయ కదా అని లోపలికి వెళ్ళినా, పాపం ఆ అమ్మ బాత్రూమ్ గడప కాడించి లోపల దాకా ఎల్లకిలా పడుండా సారు. తెరిసిన కళ్ళు తెరిసినట్టే ఉండే, నోటి కాడి నుంచి ముక్కులో నుంచి కారెన్ నెత్తురు ఎండిపోయి మోరీ కాడి దాకా పారింది సారు. ఇక నేనేం చూడలే, ఇక నేనేం చూడలే సారు. బైక్ ఉరుక్కుంటా వచ్చిన మా సైదులకి చెప్పంగానే ఆడు కూడా ఊరికి చూసుండు గంతే. ఇంక నాకేం తెలవస్తారు, శానా మంచి తల్లి ఒకరి జోలికి పోకుండా బతుకుతుండే, చిన్న పని సేపించుకున్నా పైసలు ఇస్తుండే సారు. ఆమెంటో అవి టీవీ ఏందో గంతే, 3 రోజులకొక్క పాలి వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుండే సారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుండేది.
2: ఇన్స్పెక్టర్ గారు.
1: ఎస్.
2: ఈయనే మిస్టర్ శ్రవణ్ కుమార్, ఈవిడ ఈయన భార్య శ్రీమతి సుమతి గారు.
3: నమస్తే సార్.
1: నమస్తే
4: సార్. మా మదరు, మా అమ్మ, మా అమ్మ సార్.
1: మీరేనన్నమాట?
4: అవును సార్. నాకిప్పుడు జస్ట్ గాట్ టు నో ఇట్, మా మదర్ ఈజ్ నో మోర్. ఇన్స్పెక్టర్ గారు,
1: ఐఎమ్ సారీ. హ్యావ్ ఏ లుక్, మీతో మాట్లాడాలి. చూడండి, సిటీలో ఇలా ఒంటరి వృద్ధ స్త్రీల మీద, దంపతుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సరైన సాక్ష్యాలు లేకపోతే మేమేమీ చేయలేము. అందరినీ అనుమానించాల్సి వస్తుంది. వితౌట్ ఎనీ ఫియర్స్ అండ్ ఇన్హిబిషన్స్ మాకు నిజాలు చెప్పండి. ఇక్కడ కాదు, స్టేషన్కి వచ్చి. రాజు, బాషా,
5: సార్
1: స్టేషన్కి తీసుకురండి.
5: సరే సార్.
1: సీన్ ఎవరో డిస్టర్బ్ చేయొద్దు.
5: ఓకే సార్.
1: కానిస్టేబుల్స్.
5: Yes, sir. Yes, sir.
1: ఓకే మిస్టర్ శ్రవణ్ కుమార్, సన్ ఆఫ్ పుష్పలత, ఈ మటర్ గురించి మీకేమీ తెలియదని, మీ దగ్గర క్లూస్ లేవని అంటారు.
4: నిజం సార్. ఏదో సాదాసీదాగా బతికేవాళ్ళం. హత్యలు చేసేంత ధైర్యం కానీ అవసరం కానీ మాకు లేదు. ఏది దాచిపెట్టే అవసరం కూడా లేదు సార్, నమ్మండి సార్.
1: నిజంగానా?
4: ఎస్ సార్.
1: ఓకే, నేను చెప్తా వినండి. మీరు వృత్తిరీత్యా మెడికల్ ఎగ్జిక్యూటివ్.
4: అవును సార్.
1: మీకు 18 ఏళ్ల క్రితం పెళ్ళయింది.
4: ఎస్ సార్.
1: మీకు ఒకే ఒక కుమార్తె, ఇంటర్మీడియట్ చదువుతోంది.
4: అవునండి.
1: మీ శ్రీమతితో కలిసి మీరు మీ అత్తగారింట్లోనే పై పోషణలో ఉంటున్నారు.
4: ఎస్ సార్.
1: పుష్పలత గారు మీ కన్న తల్లి.
4: ఎస్ సార్.
1: నో సార్. అవును మిస్టర్ శ్రవణ్, పుష్పలత మీ కన్న తల్లి కాదు, పెంపుడు తల్లి. యామ్ ఐ రైట్?
4: అవును సార్.
1: ఇక్కడ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని, మమ్మల్ని కూడా బోల్తా కొట్టించారు. ఐ మీన్ బోల్తా కొట్టించాలని చూశారు. ఎస్ సార్ నో?
4: కానీ సార్, పెద్దమ్మని నేను అమ్మలాగానే చూసుకున్నాను సార్, అందుకే.
1: అమ్మలాగే చూసుకున్నారు. 75 దాటిన తల్లిని మీకు ఆస్తిని పంచి ఇచ్చి, మీకు 20 ఏళ్ళు దాటిన తర్వాత పెంపకానికి తీసుకున్న తల్లిని ఒంటరిగా వదిలి అత్తగారింట్లో కాపురం ఉంటూ చాలా గొప్పగా తల్లిలో చూసుకున్నారు కదూ.
4: ఎస్ఐ గారు, ఇది అందరిళ్లలోనూ ఉండే సమస్య. ఇది నా భార్యకు తల్లికి పడలేదు. నా భార్య నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించింది. తప్పలేదు, అందుకే సార్.
1: అలాగే, గుడ్. ఇంతకీ 20 ఏళ్ల వయసులో ఉన్న మిమ్మల్ని ఆవిడ ఎందుకు పెంచుకున్నారు? మీరు ఎలా ఒప్పుకున్నారు? మీ సొంత తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు?
4: ఎస్ఐ గారు, అవన్నీ ఈ హత్యకు సంబంధించినవే అంటారా? వీటికి నేను సమాధానం చెప్పాలా?
1: అవసరం లేదు, మీకు చెప్పాలని లేకపోతే ఓకే. కానీ ఇది వినాల్సిన అవసరం ఉందనుకుంటారు శ్రవణ్? ఇది వినండి
6: సార్. నమస్కారం అండి. నా పేరు కమల, శ్రవణ్కి కన్నతల్లండి. నా 4 సంతానంలో శ్రవణ్ పెద్దోడండి. 2 అమ్మాయిల తర్వాత పుట్టిన నా చిన్న కొడుకు వరుణ్ అండి. ఆడేమో మానసిక వికలాంగుడండి. మా వారు థియేటర్లో ఫిలిం ఆపరేటర్గా పనిచేస్తూ చనిపోయారండి. ఏ ఆధారాలని నేను నా రెక్కల కష్టంతోనే శ్రవణ్ని డిగ్రీ దాకా చదివించానండి. ఆడపిల్లలు పద్దాక చదివాక ఇంటి బాధ్యతగా దుకాణాల్లో సేల్స్ గర్ల్స్గా చేరారండి. ఆ సమయంలో నా అక్కకు వైవిధ్యం ప్రాప్తించిందండి. సంతానం లేని తనకు శ్రవణ్ణి పెంపకానికి ఇమ్మందండి. తన ఆస్తిని బంగారాన్ని చూసి నా పెద్ద కొడుకును దత్తతకి ఇస్తే ఆడు తన చెల్లెలను మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడని, నాకు ఆధారం అవుతాడని ఆశపడ్డానండి, ఒప్పుకున్నానండి. శ్రవణ్ కూడా సరే అన్నాడండి. కానీ నా ఆశ అడియాస అయిపోయిందండి. మా అక్క తానున్నాళ్ళు ఆస్తిని బంగారాన్ని ఎవ్వరికీ ఈనందండి. మంచి ఉద్యోగం సంపాదించిన నా కొడుక్కి తానే ఏరుకోరి పిల్లని చూసి పెళ్లి చేసిందండి. శ్రవణు తను తన కుటుంబం తప్ప ఆడికి ఇంకొంకో ధ్యాసే లేదండి. ఏనాడు మా ముఖం కూడా చూడలేదండి. నేను ఎలాగో పెద్ద పెళ్ళికి పెళ్లి చేశాను. ఇక రెండో అమ్మాయిని అన్నగారి దగ్గరికి సాయం కోరి పంపానండి. చదువు ఉద్యోగం అన్నయ్య దగ్గర ఉండమని పంపానండి. అప్పుడైతే మాకు ఉన్నప్పుడు కనీసం చీర కొని పెట్టి ఓ 100 రూపాయలు ఇచ్చేదండి. కానీ నా కోళ్ళ సుమతి, నీతో నాకు ఏ సంబంధం లేదు, మళ్ళీ నా గడ తొక్కి ఉంటే మర్యాద దక్కదంటూ పిల్లని గెంటేసిందండి. అంతే, ఆ తర్వాత మాకు ఆడితోటి ఏ సంబంధం లేదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఓ వాడికి హత్య చేసే ధైర్యం లేదండి. ఇదైతే ఆడి పని కాదండి.
1: ఇది మీ కన్నతల్లి కంఠస్వరమే కదా?
4: చెప్పలేను. 15 ఏళ్ళు దాటింది, నాకు గుర్తులేదు కూడాను.
1: సబాష్, కనీసం ఆవిడ చెప్పిన సమాచారం కరెక్ట్ అని ఒప్పుకుంటారా?
4: అబద్ధం.
1: ఏది, మీకు హత్య చేసేంత ధైర్యం లేదనడమా?
4: నో, నా ఉద్దేశ్యం అది కాదు. నాకు హత్యతో ఏ సంబంధం లేదు.
1: చూడండి శ్రవణ్, మాకు కావాల్సింది ఉద్దేశాలు మాత్రమే కాదు, నిజాలు కూడా. ఆవిడ ఆస్తి కోసం మీరు పనిచేసి ఉండొచ్చు అని నేను అంటాను. మర్యాదగా నిజం చెప్పండి.
4: మీరు నన్ను అన్యాయంగా అనుమానిస్తున్నారు సార్. నాకే సంబంధం లేదు, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్.
1: సరిగ్గా 10 రోజుల్లో నిజాలు తెలుసుకోగల సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి, విశ్లేషించాలి, దట్స్ ఆల్. ప్రస్తుతానికి వెళ్ళండి, సిటీ దాటి ఎటు వెళ్ళొద్దు.
4: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: శ్రవణ్ కుమార్ గారి భార్య సుమతి మీరేనా?
3: అవును సార్.
1: చెప్పండి.
3: నాకేం తెలియదు సార్, నాకేం సంబంధం లేదు. ఎంతో పరువు మర్యాద గల ఫ్యామిలీ మాది, మమ్మల్ని ఇలా వీధులు అల్లరి పెట్టకండి.
1: అవునా? వయసు అయిపోయి చేతగాని స్థితిలో ఉన్న అత్తగారిని తన చావు తనను చావమని భర్తతో పుట్టింట్లో మకాం వేయడం పరువు. తోడ పుట్టిన వాళ్ళని ఆడుకొని ఇవ్వకుండా మొగుణ్ణి కొంగుని కట్టుకొని తిరగడం మర్యాద? వెరీ గుడ్, ఇట్స్ ఓకే. చెప్పండి, మీ అత్తగారిని ఎలా ప్లాన్ చేసి చంపారు? ఎవరు చంపారు? ఎలా చంపించారు?
3: ఇట్స్ అబ్జర్డ్, అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ ముసల్దాన్ని చంపాల్సిన అవసరం నాకేంటి?
1: ఆస్తి, బంగారం, వాటిని తమ పేరును రాయడం.
3: అబద్ధం, నాకు అవేవి అవసరం లేదు. అందుకే అక్కడి నుంచి వచ్చేశాను. నా భర్త తనంతట తానే నాతో కూడా వచ్చేశాడు.
1: ఓహో, సరే. కిందటి నెల పుష్పలత గారు మీ ఇంటికి వచ్చిందా?
3: అవును, వచ్చింది. ఏవో సంతకాలు వాటి కోసం వచ్చింది.
1: కాదు మిస్సెస్ శ్రవణి గారు, నా ఆస్తి బంగారం అన్ని ఇచ్చేస్తానమ్మా, మీరైనా నాతో ఉండండి, నన్నైనా మీతో ఉండనియండి. రాత్రులు ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, భయంగా ఉంటుంది, ఒక్కదాన్నే ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని అని నీ కాళ్ళు పట్టుకుందా లేదా? ప్లీజ్ ఆన్సర్ మిస్సెస్ సుమతి శ్రవణ్.
3: అవునండి, నాకవిడంటే ఇష్టం లేదు కనుక కాదన్నాను. అయినా ఎందరిళ్లలో లేవు సార్ ఎత్తా కోడల గొడవలు, అంత మాత్రాన మనుషుల్ని చంపుకుంటామా ఏంటి?
1: అప్పుడు మీ స్పందన ఏమిటో నేను చెప్పనా సుమతి? ఆవిడ మనతో ఉంటే నేనైనా చస్తాను, ఆవిడనైనా చంపుతాను. ఇల్లు బంగారం అన్నీ నా పేరును రాసిమ్మనండి, ఎంతో కొంత పడేసి ఏ ఆశ్రమంలోనో పడేద్దాం. ఇదేగా తల్లి మీ ఆయనకు మీరు ఇచ్చిన సజెషన్?
3: మీకు ఇది ఎలా తెలిసిందో కానీ సార్, ఏదో ఫ్లోలో అన్నానంతే సార్. నా ఉద్దేశం అది కాదు, నాకిప్పుడు మా అత్తగారు కావాలి, ఆవిడ

0: మాతోనే ఉంచుకోవాలి. నేను ఆవిడికి సేవలు చేయాలి.
1: అత్తయ్య, అయ్యో అత్తయ్య, సారీ, నన్ను క్షమించండి.
2: సూపర్బ్ మేడం, సూపర్, వండర్ఫుల్ యాక్షన్. చెప్పండి, పుష్పలత గారిని ఎలా చంపారు, ఎలా చంపించారు? నిజం కక్కకపోతే మా ఆచార వ్యవహారాలు మాకు ఉంటాయి మరి.
0: ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. ఆడపిల్ల తల్లిని, నన్ను నమ్మండి, అన్యాయం అయిపోతాం. నాకేమీ తెలియదు, నేను అమాయకురాల్ని.
2: అమాయకురాలు, సొంత అత్తగారు ఆడపడుచులు అక్కర్లేదు. పెంచిన తల్లితో భర్త ప్రేమగా ఉండకూడదు. అసలు ఆ తల్లులిద్దరితో మాట్లాడితే బ్రహ్మరాక్షసులా విరుచుకుపడి నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా విసిరిపారేసిన మీరు అమాయకులు. మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు మరింత అమాయకులు. మిస్సెస్ సుమతి, ఆలోచించుకోండి. పోయిన పుష్పలత గారి ఒంటి మీద నగలు పోయాయి. అవి మీరు ఒకప్పుడు కోరుకున్న నగలు. మర్యాదగా నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ఒప్పుకునేలాగా చేయగల సత్తా మాకుంది. జస్ట్ 10 రోజులు సమయం తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

0: ఏమిటి సైదులు, ఎందుకంతగా దాస్తావు? నిజం చెప్తే పోతుంది కదా.
1: ఏందయ్యా సారు, మీకు కూడా నా పైన అనుమానమా? నాకేం తెలియదు సారు, ఆ అమ్మకాడికి నేను వెళ్ళేదే నెలకొప్పాలి, మెయింటెనెన్స్ పైసల కోసానికి. ఒట్టు సారు, పోలీసులకు తవరన్నా చెప్పుండ్రి. చూడండి, ఈ పెట్ల ఆతలు తేలినాయో.
0: నాకు నీ మీద ఏమీ అనుమానం లేదు సైదులు, కానీ ఎవరో వచ్చి వివరాలు అడిగితే ఆవిడ, అదే పుష్పలత గారి వివరాలు అవన్నీ చెప్పావట కదా. ఎందుకు చెప్పావు? మరి అందుకే పోలీసులు నీపైన అనుమాన పడుతున్నారు.
1: వాళ్ళెవరో ఆ ముసలమ్మ గారి తాలూకు బంధుకలం అన్నారు సారు, అందుకే చెప్పిన. ఇంత ఘనం ఘోరం అవుతుందని నాకేం వరక? నిజం సారు, నాకేం తెలియదు, మా అమ్మ మీదట్టు.
0: అదేలే, వాళ్ళెవరో కనీసం గుర్తులైనా చెప్పకపోతేవి.
1: సత్యంగా చెప్తున్నా సారు, వాళ్ళెవరో ఏందో నాకు చెప్పరికి వస్తలే. మధ్యాహ్నం ఎలా ఇస్త్రీ చేసుకుంటున్నా, యువలో హెల్మెట్లు పెట్టుకొని ముక్కుకు దస్తీలు కట్టుకొని 200-300లా ఎవరెవరు ఉంటుర్రు అని అడిగినరు. నేను మీ లెవెల్ అని అడిగిన, అవి చుట్టాలవనిర్రు. నాకే మెరక, ఇంకా పుష్పలతమ్మ గారు ఒక్కతే ఉంటుందని చెప్పిన, అంతే. నాకు ఇంకేం తెలియదు సారు, నేను కంతనే చెప్పిన, పోలీసులు నమ్ముతలేరు.
0: అక్కడే వచ్చింది చిక్కు సైదులు. వాళ్ళ పేర్లు అడ్రస్లు విజిటర్స్ బుక్లో రాయించాలి కదా. పెద్ద ఆమెకు ఈ విషయం చెప్పాలి కదా నువ్వు. నాకైనా చెప్పాల్సింది కదా.
2: పిచ్చి తల్లి అన్యాయంగా చచ్చిపోయింది కదా పాపం, అన్యాయంగా చచ్చిపోయింది.
1: అయినా వాళ్ళే చంపినరని ఎట్లంటారయ్యా? కర్మ సారు, ఆమెకు అట్లా రాసిపెట్టింది, నాకు ఇట్లా రాసిపెట్టింది. ఊర్లో చేయలేండిపోయి అప్పులైనాయని బస్తీకి వచ్చిన. ఈ ప్లాట్లలో వాచ్మెన్ పనికి ఒప్పుకున్న చూడండి. థూ, నీ అవ్వ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయినా అదేంటి సారు, అందరినీ వదిలేసిర్రు, నా ఎరకబడినరు పోలీసులు. ఒళ్ళంతా పచ్చి పుండైపోయాయి. ఎవరు చంపినరు, ఎట్లా చంపినరు, ఏం పెట్టి చంపినరు, ఈ పోలీసులకు పారేతు. నన్ను అడిగితే నేనేం చెప్తా? ఎవరు వచ్చిర్రని చెప్పి నా నెత్తికి తెచ్చుకున్నా. భగవంతుడా, తప్పుగా

0: భయపడుకు యాదమ్మా, నేను నీలాంటి ఓ స్త్రీని అంతే. మేమేమి నువ్వే పుష్పలత గారిని చంపావు అనడం లేదే, ఎందుకు అలా వణికిపోతున్నావు?
1: నికాల్ముక్త మేడం, నికాల్ముక్త. నవ్వేం తెలియదు, నన్ను వదిలే మేడం. పిల్లల తల్లిని అలా ఆగమైపోతారు.
0: అరే నువ్వు రిలాక్స్డ్గా ఉండు యాదమ్మా. ఒకటి చెప్పు, నీకు ఆ పెద్దావిడంటే ఇష్టమేనా?

0: అయ్యమ్మ శానే మంచిది.
1: మరి ఆ మనిషి అన్యాయంగా పోయింది కదా, ఇలా అర్ధాంతంగా పోయిన మనిషి ఏమవుతుంది?
0: ఏమో మేడం, చదువులేని దాన్ని, నాకు ఇంకేం తెలియదు.
1: ఏ, మీ నల్గొండ జిల్లాలో రాంపల్లి ఊర్లో ఎవరికి దయ్యాల గురించి తెలీదా?
0: ఓ నాయనో, నా అమ్మ అయ్య ఊరు రాంపల్లి అని నీకే తెలియక మేడం.
1: నాకు ఇంకా కూడా తెలుసు, చెప్పనా? సైదులకి నువ్వు రెండో భార్యవి
0: మేడం,
1: అలాగే నీకు సైదులు రెండో భర్త. నీ మొదటి భర్త పురుగుల మందు తాగి చచ్చిపోతే నీ పిల్లలిద్దరినీ సాకుతానని మాటిచ్చి మొదటి భార్య ఎవరితోనో వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిన సైదులు మీ ఊరి పంచాయతీ సాక్షిగా నిన్ను కట్టుకున్నాడు. మీ ఇద్దరికీ పుట్టిన పిల్లవాడే నీ ప్రాణానికి ప్రాణమైన ప్రభాస్, అవునా?
0: వామో, నీకు దండం పెడతా తల్లే, నీకు దండం పెడతా. ఇన్ని తెలిసిన మేడమో, ఈ సా వెనుక నేను లేనని నీకు తెలియదా?
1: ఖచ్చితంగా తెలుసు యాదమ్మా, కానీ పుష్పలత గారు దయ్యంగా మారిందనుకో నిన్ను వదిలిపెట్టదేమో అని ఆలోచిస్తున్నా. ఆమె ఆత్మ శాంతించాలి కదా. అనుమానితులు ఎవరైనా ఉంటే చెప్పు చాలు, మనం పట్టేద్దాం, అది సంగతి.
0: పుష్పలతమ్మ ఇంట్లోకి ఎవరిని రానిదమ్మా, నేను మా ఓడు సైదులు వెళ్తాం, అవసరం ఉంటేనే. అయ్యమ్మ కొడుకు కోడలు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు లొల్లైతుండే, ఆ కోడలమ్మ అత్తను బాగా తిడుతుండే, ఆ సారు వల్లకుండా కూసునేటోడు. ఇప్పుడు ఒవ్వులు దారి ఆల్దయ్యాక సిన్నమ్మగారు అస్సలు ఇడికొత్తలేరు. నెలకో పాలి అయ్యొచ్చి అయ్యి ఇయ్యి తెచ్చిచ్చిపోతుండు. గప్పుడు మళ్ళా పెద్దమ్మగారే, పుష్పలతమ్మగారు బాగా ఏడుతుంది, ఏందేందో అడుగుతుంది, తలుపులు వేసుకుంటారు కదా, ఏమినిపియ్యదు. ఆ సార్ కోపంగా వెళ్ళిపోతాడు గంతే.
1: అవునా యాదమ్మ, అన్నట్లు పుష్పలత గారికి ఒక మనవరాలుంది కదా, ఆ పిల్ల ఎప్పుడు ఇక్కడికి రాదా?
0: ఎందుకు రాదమ్మా, వస్తుంది. వాళ్ళమ్మ కోపం చేస్తుందని కాలేజీ టైంలో వస్తుంది. పెద్దమ్మకి సుత శిలకలాగా ఉంటుందిగా అమ్మా. బుజ్జి మనవరాలంటే శానా ఇష్టం. ఆ బుజ్జి నాయనమ్మ కాడ కూసుని కబుర్లు చెప్పేటిది, తిండి తినేటిది. ఇగో ఈ అమ్మ సావక ముందు గప్పుడప్పుడు గా శనివారం నాడు ఎవడో పిల్లగాంతో బండి మీద వచ్చినది. సానాసేపు ఆంతోని మాట్లాడినాక నాయనమ్మ కడిగి పోయింది.
1: అది ఆ పిల్లవాడిని నువ్వు గుర్తుపట్టగలవా?
0: చూస్తే గుర్తుపడతానమ్మా, అయినా నాకేం తెలియదు తల్లి. పెద్దోళ్ళ బిడ్డలు పెద్ద పెద్ద సోపతులు, నాకేమెరక నన్ను పోనీ తల్లి. నా చిన్న కొడుకు నేను కనిపించకుంటే ఊరెగిరిపోయేటట్టు ఏడుతాడు. నీ కాలు ముక్త మేడం, నన్ను పోనీ మేడం, నన్ను పోనీ.
1: ఓకే, మంచిదాను యాదమ్మా, నువ్వు మళ్ళీ అవసరమైతే పిలుస్తాం.
0: అట్టగేనమ్మా.
1: రాలేదనుకో దయ్యం.
0: వామో మేడం, నీ కాలు ముక్త మేడం, ఎప్పుడు పిలిచినా వస్తా. ఇంట్లో నాకు సైదులకు ఏం సంబంధం లేదని మాత్రం నమ్ముండ్రి. ఇక పోతా తల్లి. మేడము.
1: ఏంటి యాదమ్మా?
0: ఏమనుకోవద్దు మేడము, తమరికి ఇద్దామని తెచ్చిన యాద మరిసిన.
1: ఏంటది
0: గది? పుష్పలతమ్మ చచ్చిపోయిందని తెలిసే వరకు భయంతో బయటికి ఉరుక్కుంటా వస్తా అంటే కాళ్ళో ఏమో గుచ్చుకుందమ్మా. ఏందో అని చూస్తే ఇగో గీ బంగారం గొలుసు. పాడు మనసు, తెల్వకనే తీసిన, తెల్వకనే దాసిన. నా మగని కూడా చెప్పలే ఇంతవరకు. నీ కాలు ముక్త, గిది నాకొద్దు, దీన్ని ఎవరు చూతారో, నాకేమవుతుందోనని బుగులు. నన్ను తిండి తిన్నియలే, కొనుక్కు తీయని ఎట్లే.
1: ఇదొక్కటేనా యాదమ్మా, ఇంకా ఏమైనా?
0: లేదు తల్లి, లేదు, సత్య ప్రమాణకంగా ఇదొక్కటే దొరికినా తల్లి. నీ కాలు ముక్త, నాకేం తెలియదు.
1: దీన్ని పుష్పలత గారి మెల్లో ఎప్పుడైనా చూసావా?
0: ఆ అమ్మ మెల్లో రెండొరుసలు గొలుసు, దానెమ్మడు హనుమాన్ బొమ్మలు ఆకెట్టు ఉండేటిది. చేతులు రెండింటికి నాలుగు నాలుగు గాజులు ఉండేటి, చెవులకు తెల్లరాళ్ళ కమ్ములుండేటి. అయ్యి తప్ప నేనెప్పుడేమీ సోల్లే ఆ అమ్మకాడ.
1: సరే మంచిది, వెళ్ళు యాదమ్మా.
0: పోతా మేడము. మేడము ఒక ఇసియం మేడం, మా నాయన ఒగ్గు కథలు చెప్తాడు. అయ్యన్ని ఇంట్లో రాములోరు, సీతమ్మ, హరిశ్చంద్రుడు, చంద్రమతి వాళ్ళే ఉంటారు మేడం. మా అమ్మ నాకు చిన్నగున్నప్పుడు కళ్ళ మాటలు చెప్పినా, పరాయోళ్ళ సొమ్ము బొక్కినా, వచ్చే జన్మలో కుక్కలెక్క బుట్టి వాళ్ళిళ్ళ కాపలా కాస్తమే బిడ్డ, గాటికి ఆశపడొద్దు అనింది. మా కట్ట మాకు చాలు మేడం, ఒక్క పొద్దులుండైనా బతుకుతాం. తప్పుడు సెట్టలు చెయ్యం తల్లి, నన్ను

0: ఏంటండి, ఇంకా ఆ డల్నెస్ పోదా? కర్మకాండలు పూర్తయ్యాయి కదా, ఇప్పటికైనా మామూలు అవ్వండి. పోయిన వాళ్లతో మనము పోతామా ఏంటి?
1: పోయినా బాగుండేది.
0: ఏంటండి ఆ మాటలు? కాలం మూడింది, చక్కగా పోయిందావిడ, మనమేం చేయగలం?
1: కాలం మూడటం కాదు, కర్మ కాలిపోయింది. నేనేదో ఉద్ధరిస్తాననుకుని దగ్గరకు చేర్చుకుంది, చివరికి దిక్కులేని దానిలా చనిపోయింది. మన తప్పులకి అమ్మ బలైపోయింది సుమతి.
0: ఏంటి మీరనేది? మనదేం తప్పు? ఆవిడకి అలా రాసి పెట్టుంది, చచ్చిపోయిందంతే.
1: ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావు సుమతి. ఇదే నీ తల్లిదండ్రులకి ఇలా అయితే నువ్వు ఇలాగే ఉంటావా?
0: కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడండి. మా అమ్మ నాన్నలకేం ఇలాంటి

0: ఏంటి మీరనేది? మనదేం తప్పు? ఆవిడకి అలా రాసి పెట్టుంది, చచ్చిపోయిందంతే.
1: ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావు సుమతి. ఇదే నీ తల్లిదండ్రులకి ఇలా అయితే నువ్వు ఇలాగే ఉంటావా?
0: కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడండి. మా అమ్మ నాన్నలకేం ఇలాంటి పరిస్థితి రాదు. నేనుండగా వాళ్ళకేం కానివ్వను, కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను. మరోసారి ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఇదిగో చెప్తున్నా, మర్యాద ఉండదు, జాగ్రత్త మీకు.
1: మర్యాద మర్యాద మననా తెలిసిన మనిషివి అయితే పెద్ద ఆవిడకి ఈ పరిస్థితి వచ్చేదా?
0: అంటే తప్పంతా నాదేనన్నా మీ ఉద్దేశం? అంత ప్రేమ ఉన్నవారు నా కొంగు పుచ్చుకుని వెనకాల ఎందుకొచ్చారు? అయ్యో పాప అమ్మ అనుకుని అక్కడే ఉండలేకపోయారా?
1: నన్ను ఉండనిచ్చావా నువ్వు? నన్ను ఉండనిచ్చావా నువ్వు? నరకం చూపించావు. ఇప్పుడు పోలీసులకు సమాధానం చెప్పుకోలేక, ఫ్రెండ్స్ ముందు తల ఎత్తుకోలేక, కన్న తల్లికి కూడా జుగుప్స కలిగించేలాగా తయారైందే నా బతుకు.
0: మగాడు మగాడిలా మాట్లాడాలి, ఆడదానిలా ఏడుపేంటి?
1: అవును సుమతి, ఆడది మగాడిగా మారాక మగాడికి మిగిలేది ఆ ఏడుపే. ఎస్, తప్పు చేశాను. అమ్మని చెల్లి తమ్ముళ్ళని అన్యాయం చేశాను, పెంచుకున్న తల్లిని అన్యాయం చేశాను. అవును, నాకు ఈ శిక్ష పడాల్సిందే. అంతే.
0: ఇంకా వాళ్ళని అమ్మ చెల్లి తమ్ముడు అంటారేంటి? మీరా కొంపలో మనుషుల మధ్య ఉంటే మిమ్మల్ని కట్టుకునేదాన్నే కాదు. గంపెడు ఆస్తుందని, అంతా నాకే వస్తుందని, ఒక్కగానొక్క కూతురు సుఖపడుతుందని మీకిచ్చి చేశారు మా వాళ్ళు. ఆ ముసల్ది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చచ్చింది. ఇప్పుడు పోలీసులు ఆ ఇంటిని కూడా సీల్ చేసి పారేశారు. మనమేదో ఆ ముసల్దాన్ని చంపినట్లు మన వెంటబడి నలిపేస్తున్నారు ఈ పోలీసులు. మా అమ్మ నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా మీకు? మీ కర్మ కాదు ఇది, నా కర్మ. మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను ఏడవాలి.
1: ఏడుద్దాం. ఇప్పుడు మిగిలింది అదే మనకు. అమ్మ సారీ అమ్మ. అమ్మా నన్ను క్షమిస్తావా అమ్మా? అమ్మా
0: చిచ్చే, ఇంత వాజమ్మని నేనెక్కడ చూడలేదు.
1: అవును నిజమే చెప్పావు సుమతి. తోబుట్టువులకు అండగా ఉండాల్సిన నేను వాళ్ళని విదిలించి పారేశాను. కాళ్ళ మీద పడి బతకనీరా నాయనా అని బ్రతిమిలాడిన పెద్దమ్మని ఒంటరి చేశాను. పెళ్ళాం పిల్లలు తప్ప మరొకరు లేనట్టు నా జీవితం మొత్తం నీ చేతుల్లో పెట్టాను. తెలివిగా నన్ను మచ్చిక చేసుకున్న నీ తల్లిదండ్రుల అడుగులకు మడుగులొత్తాను. పున్నామ నరకాన్ని తప్పిస్తాననుకున్న పెంచిన తల్లికి బ్రతికుండగానే నరకాన్ని చూపించాను. అవును, నాకు ఈ శాస్తి జరగాల్సిందే.
2: హలో, మిస్టర్ శ్రవణ్ కుమార్?
1: ఎస్ సార్.
2: ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా?
1: ఓకే సార్, వస్తాను. అది ఒక అరగంటలో పోలీస్ స్టేషన్లో ఉంటాను సార్.
2: ఓకే.
3: హాయ్ ఇన్స్పెక్టర్ అవళి.
4: హాయ్ సార్. హ్యావ్ సమ్ కాఫీ సార్?
3: వై నాట్, కెన్ ఐ స్మోక్ టు?
4: వద్దు, నాకు పొగ పడదు.
3: ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ పొజిషన్లో ఉన్నా ఆడవాళ్ళు ఆడవాళ్ళే.
4: థ్యాంక్ యూ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. తాగండి, కాఫీ చల్లారిపోతుంది.
3: ఏం చేద్దాం మిస్ రావళి, కేసులో పురోగతి శూన్యం, ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు.
4: అదే ఆలోచిస్తున్నాను సార్. పుష్పలత గారి కేసు మిస్టరీగానే ఉంది, ఇంట్రాగేషన్ ఏది అందడం లేదు, మోటివ్ కూడా స్పష్టంగా లేదు. ఆవిడ శరీరం మీద నగలు తప్ప బీర్వాలో ఉన్న నగలు, ఖరీదైన చీరలు, వెండి సామాన్లు వగైరాలు ఏమీ పోలేదు. అసలు బీర్వా తెరవబడలేదు. ఇల్లు డాక్యుమెంట్స్ కూడా లాకర్లో భద్రంగా ఉన్నాయి.
3: ఎస్ రావళి, హతురాలి ఒంటి మీద ఆనవాళ్ళు చూస్తే ఆమెను చిత్రవద చేసి చంపినట్లు అనిపిస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవే తెలియజేస్తున్నాయి. అగంతుకుడు ఎవరో కాలింగ్ బెల్ నొక్కి ఆమె తలుపు తీయగానే హఠాత్తుగా ఆమెపై దాడి చేసినట్లు, వెల్లికిలా పడిపోయిన పుష్పలత గారిని సోఫా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత ఆమె కంఠానికి తాడు కట్టి బాత్రూమ్ దాకా లాక్కు వెళ్ళినట్టు, అది చాలనట్టు బలమైన ఆయుధంతో ఆమె తల మీద కొట్టినట్లు తెలుస్తోంది.
4: ఎస్ సార్.
3: శవం పడి ఉన్న తీరును బట్టి ఆమె బాగా ప్రతిఘటించినట్టుగా ఉంది. క్లూ స్ట్రీమ్ రిపోర్ట్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా?
4: చాలా మైనర్ అండ్ నెగ్లిజబుల్ పాయింట్స్ సార్. స్పాట్ దగ్గరలో దొరికిన గొలుసుకున్న పులిగోరు లాకెట్, దాని వెనుక ఇంప్రెస్ చేయబడిన దాన్ని బట్టి గణపతి జ్యువెలరీస్ ప్రొద్దుటూర్ అని ఉంది.

0: మత్తురాలు రాయలసీమ వాసి కాదు. మనం అనుమానించే ఆమె కొడుకు కోడళ్ళు కూడా ఆ ప్రాంతానికి పరిచయస్తులు కాదు. వాచ్మెన్ దంపతులు తెలంగాణ వాస్తవ్యులు.
1: అవును, మనకి అనుమానం వచ్చిన పుష్పలత గారి మనవరాలి బాయ్ ఫ్రెండ్ కూడా లోకల్ వ్యక్తి. సారీ, బాయ్ ఫ్రెండ్ అనకూడదేమో, జస్ట్ క్లాస్మేట్ మాత్రమే కదా తెలియంది ఇన్వెస్టిగేషన్లో.
0: ఎస్ సార్. ఇకపోతే పుష్పలత గారి భర్త తాలూకు బంధువుల్లో ఈవిడ ఆస్తిని పొందాలనుకున్న వారిలో ఆమె మరిది ఆడపడుచులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ పదేళ్లలో ఎప్పుడూ వదిన గారిని, అదే పుష్పలత గారిని పలకరించిన రుజువులు లేవు. ఎప్పుడైతే ఈవిడ శ్రవణ్ణి దత్తత స్వీకారం చేశారో అప్పటినుంచే వారి మధ్య రాకపోకలు లేవు. వారి ఇళ్లలో జరిగే వివాహం లాంటి శుభకార్యాలకు ఈమెను పిలిచినా పుష్పలత గారి పెద్ద వయసు కారణంగా కొంత, శ్రవణ్ దంపతులు ఆమెను కట్టడి చేయడం వలన కొంత పూర్తిగా ఒంటరి జీవితమే గడుపుతోంది. కొన్ని నెలల క్రితం పుష్పలత గారికి చికెన్ గున్యా అతి తీవ్రంగా వచ్చినప్పుడు కూడా ఆమె తిండికి మందులకి కూడా ఆమెకు అపార్ట్మెంట్స్లో వాళ్లే సాయం చేయడం, వాచ్మెన్ భార్య సపర్యలు చేయడం జరిగిందట. తల్లికి తెలియకుండా మనవరాలు కొద్దో గొప్ప నాయనమ్మను అటెండ్ అయిందంట. శ్రవణ్ తర్వాత అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఖర్చైన సొమ్ముని వాచ్మెన్కి చెల్లించి థ్యాంక్స్తో సరిపెట్టాడట.
1: వెరీ గుడ్. రాను రాను భారతదేశం మొత్తం ఒక వృద్ధాలయంగా మారిపోతుంది. మనసుతో జీవించే మనుషులు మృగ్యమైపోతున్నారు. ఓకే రవళి, చెప్పు వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం? లక్షల కేసుల్లాగే దీన్ని మూసేద్దామా?
0: సార్, సంహా నాకెందుకో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అరైజ్ అయిన ఈ కేసుని సాల్వ్ చేయాలనుంది సార్. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. 6 నెలలు దాటేదాకా మనకు సమయం ఉంది కదా సార్ క్లోజ్ చేయడానికి.
1: ఓకే, ఆల్ ది బెస్ట్ రవళి.
0: థ్యాంక్ యూ సార్.

0: థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు.
1: అవును కుటుంబరావు గారు, మనం అందరం ఇప్పుడు రెండు రెండిళ్ళ వాళ్ళు అవుతున్నాం. ఒక్కొక్కరికి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్,
2: దాదాపు 1.5 కోట్ ఖరీదు చేసే ఆస్తి. ఈ సెంటర్లో అంత విలువ గల ఫ్లాట్స్ దొరకటం మన లక్.
3: ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఫ్లాట్స్ని మనం జస్ట్ 3.5 లక్షల్లో కొనుగోలు చేశాం. అప్పుడు అనుకోలేదు ఇంత డెవలప్మెంట్ వస్తుందని. వెరీ వెరీ హ్యాపీ. మరో పెగ్గు ఈ సమయంలో.
2: విత్ ప్లెజర్. నువ్వు కూడా ఇంకో పెగ్గు కొట్టు రాజారా.
1: మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్ మన గృహప్రవేశాల తర్వాతే. పొయ్యండి కాస్త. మీరు గ్లాసు పర్లేదు తీసుకోండి సార్.
2: చూడండి, మళ్ళీ చెప్పలేదు అనొద్దు. ఈ నెలాఖరికల్లా మనం ఇక్కడి నుంచి ఇదిగో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సరిగ్గా 7.5 ఏళ్లలో మనకి ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ సొంతం అవుతాయి. ఈ సమయంలో బిల్డర్ మనకి ఏంటన్నారా, 10,000 చొప్పున బాడుగు చెల్లిస్తాడు. లోపల అదేంటే ఇంటీరియర్స్ రిజిస్ట్రేషన్ వగర ఖర్చులు మనమే. దుడ్లు లేవు, మా వల్ల కాదు అని మాత్రం అనొద్దు.
3: అమ్మమ్మ ఎలా అంటామండి, ఇన్నాళ్ళకి ఈ విషయం ముడిపడింది. కాదు అనం, లేదు అనం, ఏది మరి కాస్త.
2: బట్
4: కుటుంబరావు
5: పోలీసులు ఇదేంటి ఈ సమయంలో? సార్ రండి రండి సార్, కూర్చోండి సార్.
4: రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం కదా.
5: నో సార్. పాపం ఆ పుష్పలత గారు, అన్యాయంగా సార్. సార్ ఏమైనా తెలిసిందా సార్? ఎవరో తెలిసిందా? ఆ కేసు కోసమేనా మీరు వచ్చింది?
4: ఎస్. తెలియకుండా ఎలా ఉంటుందండి? చాలా చాలా క్లియర్గా ఈజీగా తేలిపోయింది.
5: ఈజీగా తేలిపోయిందా? ఎవరు సార్? వాచ్మెన్ గారేనా?
2: అంతే సార్, పైసల కోసం ప్రాణాలు తీసే పాపులు సార్ వాళ్ళు.
4: రైట్ సైడ్.

0: పొట్టన పెట్టుకునే వాళ్ళు పాపులే, వారికి శిక్ష పడటమే ధర్మం.
1: లేడీ ఇన్స్పెక్టర్ గారు, అమ్మా ఇంత చీకట్లో మీరు కూడా?
2: డ్యూటీ ఈజ్ గాడ్ కదా, పోలీస్ అంటే అర్థం తెలుసా? పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్. రండి, ఇప్పుడు మీరు మాకు అతిథి.
1: నేనా అమ్మా? నన్నా? నన్నా మీరు అరెస్ట్ చేసేది?
2: ఎస్, పదండి.
1: సార్, ఎక్కడ పొరపాటు జరిగింది సార్, ఇది అన్యాయం సార్. నేను హత్య చేస్తానా? నాకు అంత ధైర్యం ఉందా సార్? అవసరం కూడా లేదు సార్. చూడండి, పబ్లిక్ సర్వెంట్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా ఈ 10 ఏళ్ల నుంచి కృష్ణారామ అనుకుంటూ బతుకుతున్నాను సార్. నన్నా నన్నా సార్ మీరు అరెస్ట్ చేసేది?
0: మిస్ రవళి.
2: ఎస్ సార్.
0: కస్టడీలోకి తీసుకోండి. కుటుంబరావు గారు, ఎక్కువ నటించకండి, చూడడానికి అంత బాగోలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జరగండి జరగండి. ఎవరైనా సంతకం చేయండి ఇందులో.
1: ఏమిటయ్యా, ఎవరు అడగరేమిటి? ఎందుకు అని ప్రశ్నించరేమిటి? మీకోసం నేను ఇంతగా శ్రమపడి ఈ ఫ్లాట్స్ స్థానంలో రాజమహల్ కట్టించబోతుంటే ఇలా చూస్తూ ఊరుకుంటా? అడగండి, ఇది అన్యాయం అని అరవండి.
3: మాకు తెలియాలి, ఏ పాపం తెలియని పెద్ద మనిషి కుటుంబరావు గారు పిల్లా పాప గలవాడని ఇలా అన్యాయం చేస్తారా? మేము ఒప్పుకోం.
4: అవును, మేము ఒప్పుకోము. సార్ తోలుకొచ్చిన సార్ ఇళ్ళను.
5: సార్ మేము నిజంగా మాకేం తెలియదు సార్.
0: మీకు ఈ హత్యలో భాగం లేదు, కానీ హత్య జరిగిన నేపథ్యం మాత్రం మీ ఇరువురిదే.
2: న్యాయానికి ధర్మానికి మరింత స్వేచ్ఛ ఉండుంటే స్వార్థ మనస్తత్వానికి లోభత్వానికి తగిన శిక్ష పడవలసింది, అది మీకే. కనీస సానుభూతి, ఏ కాస్తైనా మానవత్వం ఉండుంటే ఈ హత్య జరిగేది కాదు. మీ అదృష్టం బాగుంది కనుకనే కల్ప్రిట్ ఇంత త్వరగా దొరికాడు, మీరు బయటపడ్డారు. కుటుంబరావు గారు.
6: మేడం.
2: మీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారా?
6: ఉన్నారు మేడం.
2: వీడ్కోలు చెప్పేయండి, వెళ్దాం.
6: అమ్మా ఇన్స్పెక్టర్ గారు, మీరెక్కడో పొరపడుతున్నారు. ఏ రకంగానూ నాకు ఈ హత్యతో సంబంధం లేదు, ప్రయోజనమూ లేదు. సొసైటీలో నాకున్న పరపతి మీకు ఇంకా తెలిసినట్లు లేదు.
0: ఇజ్ ఇట్ ఓకే మిస్టర్ కుటుంబరావు?
6: సార్.
0: మీ వాళ్ళందరూ వచ్చినట్టేనా?
6: సార్. ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నారు నన్ను? వారెంట్ ఉందా? నా ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక్కసారి వాడికి కాల్ చేస్తాను. వాడు ఈ సిచ్యుయేషన్ని ఊహించడం కూడా ఊహించలేడు.
0: ఇజ్ ఇట్ నో వరీస్. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే బంధనంలో, సారీ బందీలుగా బతకొచ్చు. పదండి.
7: సార్ నిజంగా మాకు అర్థం కావటం లేదు, ఇంతకీ మా అమ్మని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఏ మోటివ్?
2: అవన్నీ కోర్టులో తెలుస్తాయి. లెట్ అస్ స్టార్ట్.
8: మేడం, ప్రవీణ్ గురించి ఏదో అన్నారు, ఏమిటది?
6: ఇది చాలా అన్యాయం. ఎక్కడో బెంగళూరులో ఉన్న నా కుమారుడికి ఇందులో ఏ సంబంధమూ లేదు. వాడు వెల్ ఎడ్యుకేటెడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద కార్పొరేట్ కన్సర్న్. ఏ ఆధారంతో వాడిని నేరస్తుడు అంటున్నారు?
0: ముందు సెల్ఫోన్ ఒకటి. కానిస్టేబుల్ దీన్ని జాగ్రత్త చేయి. చూడండి కుటుంబరావు, యూఆర్ అండర్ అరెస్ట్. మీరే కదా అడిగారు ప్రవీణ్కి ఈ కేసుతో ఏమిటి సంబంధం అని?
8: అవునండి.
0: వినండి, ప్రవీణ్కి ఈ హత్యకు ఉన్న సంబంధాన్ని తెలియజేసినవి ఈ రెండు: పులిగోరు గొలుసు, తర్వాత డెంచూర్ ముందు కట్టుడు పళ్ళు. చూడండి కుటుంబరావు, ఇవి ఎవరో గుర్తుపట్టారా? నేను చెప్తాను. ఈ పులిగోరున్న బంగారు గొలుసు నీ ముద్దుల కొడుకు ప్రవీణ్కి మీ అత్తమామలు, అదే ప్రొద్దుటూరులో ఉంటారే వాళ్ళు, అతని పసితనంలో చేయించింది. ఇక ఈ రెండు కట్టుడు పళ్ళు మీ వాడు ఆటల్లో కింద పడ్డప్పుడు మీరు కట్టించిన కట్టుడు పళ్ళు. పెద్దావిడిని చంపే ప్రక్రియలో ఆవిడ ఆత్మరక్షణ కోసం పెనుగులాడినప్పుడు ఆ స్పాట్లో కింద పడిపోయినాయి. హంతకుడు ఏదో ఒక ఆధారం వదలకుండా వెళ్ళడు. మిస్ రవళి.
2: ఎస్ సార్.
0: కంగ్రాచులేషన్స్ టు యూ, మంచి క్లూస్ ఇవి.
6: నో నో, అబద్ధం, ఇదంతా అబద్ధం. మా వాడికి ఈ కేసుతో ఏ సంబంధం లేదు. వాడుండేది బెంగళూరు,

0: ఆ ముసల్దాన్తో ఏ వైరమూ మాకు లేదు. ఫ్రెండ్స్, ఇదేదో పోలీసుల ఎత్తుగడ. మా అబ్బాయికి మాకు ఈ హత్యతో ఎలాంటి కనెక్షన్ లేదు లేదు లేదు.
1: నాకు మీరు చెప్పేది ఏమీ అర్థం కావటం లేదు.
2: కథ మొత్తం వినకుండా అడ్డం పడితే ఎలా సార్? వాడు కంచికి వెళ్ళాలంటే చాలా మంది నీళ్ళు ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ కట్టి 30 సంవత్సరాలు దాటింది. మీ అందరికీ వీటి స్థానంలో ఇదే ప్రదేశంలో ఒక్కొక్కరికి 2 అపార్ట్మెంట్ కట్టిస్తానన్న ఈ బిల్డర్తో ఏకీభావం కలిగింది. పాత 16 ఫ్లాట్స్ స్థానంలో 50 ఫ్లాట్స్ కట్టిస్తానని అతను ఆఫర్ ఇచ్చాడు. మీ అందరు ఆశలపై అడ్డం మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవణ్.
1: నో, నేనెప్పుడు కాదు అనలేదే.
2: కాదు అనడానికి కానీ అవును అనడానికి కానీ 203 ఫ్లాట్ మీ పేరు మీద లేదే. పుష్పలత గారికి తన ఫ్లాట్ను వదిలి ఎక్కడుండాలో తెలియలేదు. మీ శ్రీమతి ఆమెను ఫుట్పాత్ మీదకి పంపుతుందే తప్ప మీ వసారాలకు కూడా రానియదు.
3: సార్, మీరు నాపై పర్సనల్ రిమార్క్స్ చేస్తున్నారు.
4: ప్రాపర్టీ కోసం జరిగిన ఈ క్లాష్లో జరిగింది ఇంప్రాపర్ కాబట్టే ఇంత విషాదం జరిగింది.
2: లెట్ మీ కన్క్లూడ్. అసోసియేషన్ జరిపే మీటింగ్స్లో మీరు ఎప్పుడూ పాల్గొనలేదు. వాళ్ళు పంపిన సమాచారాన్ని మీ నుండి సమాధానం లేదు. కారణం, సమాధానం మీ వద్ద లేదు గనక. అందుకే మిస్టర్ కుటుంబరావు, ద ప్రెసిడెంట్ ఆఫ్ అపురూప అపార్ట్మెంట్స్, తనంతట తానుగా క్లీనర్ సర్టిఫికెట్ ఇచ్చుకోదలిచాడు. పెద్దావిడ మట్టు పెట్టడమే పరిష్కారం అన్న దురాలోచనతో తన కొడుకును సంప్రదించాడు. 27వ తేదీ రాత్రి పుష్పలత గారి చావుకి ముహూర్తం పెట్టాడు. కుటుంబరావు కొడుకు ప్రవీణు తనతో పాటు 10 దాకా చదివి ఆ తర్వాత చదువు మానేసి చిన్న చితగా పనులు చేసుకుని బతికే వేణుగోపాల్తో కలిసి అతి క్రూరంగా చంపాడు. అయితే ఆ స్నేహితులిద్దరి మధ్య అప్పుడే డీల్ చెడిపోయింది. ప్రవీణ్ ఇస్తానన్న దానికన్నా మరింత ఎక్కువ కావాలని అడిగిన వేణుగోపాల్ అభ్యర్థనని ప్రవీణ్ ఒప్పుకోలేదు. ఘర్షణలో ఊడిపోయిన పళ్ళను గట్టించుకునేందుకు మరో 2 రోజులు ప్రవీణ్ ఇదే నగరంలో ఉండాల్సి వచ్చింది. ఫ్లాట్ నెంబర్ 203కి వెళ్ళి వెతుక్కోవడానికి అతనికి ధైర్యం చాలేదు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండిపోయిన ప్రవీణ్ పళ్ళు కట్టించుకునేందుకు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆ మర్నాడు పళ్ళను అమ్ముచ్చుకోవడం జరిగింది. ఆ 2 రోజుల్లో దిక్కులేని చావుకు గురైన పుష్పలత గారి శవం కుళ్ళిపోయింది. ప్రవీణ్ తప్పుకున్నాడు. కుటుంబరావు గారు ఆ ఫ్లాట్లోకి అడుగు కూడా పెట్టకుండా అమాయకుళ్ళగా నటించాడు. ఇది సంగతి
0: సార్. ఇది అబద్ధం సార్. నా కుటుంబానికి ఇందులో ఏమాత్రమూ సంబంధం లేదు. నమ్మండి సార్, నన్ను నమ్మండి.
2: గుడ్ పర్ఫార్మెన్స్ కుటుంబరావు గారు. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందో చెప్పనివ్వండి. ప్రవీణ్కి ఈ హత్యాకాండలో సాయం చేసిన వేణుగోపాల్ టెలిఫోన్ కాల్స్కి ప్రవీణ్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ కసితో ఆకాశరామన్నగా మారి ఇన్ఫర్మేషన్ అందించాడు. ఆకాశరామన్న ఆనుపానులు తెలుసుకోవడం మా పోలీస్ డిపార్ట్మెంట్కి డిలీ చేసినంత తేలిక. సో కుటుంబరావు గారు, అనుకో మీ 70 సంవత్సరాల జీవితంలో ఇలాంటి ఉత్కంఠభరిత సన్నివేశం చూసి ఉన్నారనుకోను.
5: అమ్మా, ఇన్స్పెక్టర్ అమ్మా, దండాలు తల్లి, కూటికి గూటికి గుడ్డకి నోచుకొని బక్కోళ్ళు, చదువు రానోళ్ళం, ఈ సావు మా సావు కొత్తదని భయపడినాం. మమ్మల్ని అన్యాయం కాకుండా కాసినవు తల్లి, నీ కాలు మొక్తమయమ్మా.
4: చదువుకున్న వాళ్ళకి సంస్కారం రావాలి. కానీ నేటి పరిస్థితి, చదువు కొందరిలో స్వార్థాన్ని మోసాన్ని డబ్బు కోసం గడ్డి తినే నీచత్వాన్ని నేర్పుతోంది. చదువుకోకపోవడమే మీరు చేసిన మంచి పని యాదమ్మా. నిజానికి మిమ్మల్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశాడు ఈయన. సైదుల దగ్గరికి మనుషుల్ని పంపి మీ మీద అనుమానం కలిగేలా చేశాడు. అందుకే సైదుల్ని హంతకుడిగా కాకపోయినా అనుమానితుడిగా విచారించవలసి వచ్చింది. వీఆర్ సారీ. ఓకే సార్, లెట్ అస్ మూవ్. మా పేరెంట్స్ కంగారు పడతారు.
2: మొత్తానికి ఏ పొజిషన్లో ఉన్నా ఆడపిల్ల ఆడపిల్ల అనిపించవరావళి.
4: ఎస్ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్.

మీరింతవరకు ఎవ్వరిది పాపం నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి ముళ్ళపూడి రాజేశ్వరి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం. నిర్వహణ

0: డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట. మేజర్ చంద్రకాంత్ సినిమా కోసం జాలాది రాజారావు సాహిత్యాన్ని ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

రచిస్తూ నారు పోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్ప నూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యం ఎత్తుకుని తిని బతికే నీకు శిస్తుడు కట్టాలరా? అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి

ఎల్లాలి ముచ్చట్లు. ఈ సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

శుభ సంకల్పం సినిమా కోసం ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్పై ప్రసారాలు విన్నారు. నెలగిన సమయం 4 గంటలు దాటి 18 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇదే మీటర్లపై తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారాలు FM 102 MHz కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నాకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 925 కిలోహెర్ట్స్ పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

నేటి యువవాణి శ్రోతలకు స్వాగతం. ప్రపంచంలో యువశక్తి ఎక్కువగా ఉన్న దేశం మన దేశం. మన దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో ముఖ్యమైనది. నేటి యువత విషయ పరిజ్ఞానంతో పాటుగా కాలానుగుణంగా వచ్చే సాంకేతిక నైపుణ్యాలను కూడా పుణికిపుచ్చుకొని ముందుకు సాగాలి. ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నా, ఉన్న వృత్తిని నిలబెట్టుకోవాలన్నా కొన్ని ప్రధాన విషయాలను అలవర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకునే ముందు ఒక చిత్రగీతం వింటారు.

పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవీ లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు

కళల తుపందిళ్ళు వీళ్ళు వీడే నోయి నేటి మొనగాడు చెలిమికెప్పుడు బ్రతకాడు చెడుకెప్పుడు పగవాడు వీళ్ళ వయసు నూరేడు నూరేళ్లకు కుర్రాడు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు అందులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చాలా

வள்ளரே.

0: ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలతో పాటుగా తమకు నచ్చిన వృత్తిలో నిలదొక్కుకోవాలన్న లలిత నైపుణ్యాలను, అదేనండి సాఫ్ట్ స్కిల్స్, పెంచుకోవాల్సిందే. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నవారు దానికి అనుగుణంగా ఎంత కృషి చేశామన్నది కూడా ప్రాధాన్యత వహిస్తుంది. నేటి సాంకేతిక యుగంలో లలిత నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ సెమినార్లకు వెళ్ళడం, ప్రేరణాత్మకమైన పుస్తకాలను చదవడమే కాకుండా వాటిలో కనీసం 10% ఆచరించగలగాలి. ముఖ్యంగా పాజిటివ్గా ఆలోచిస్తూ ఆ దిశగా అఫర్మేషన్స్ తీసుకుంటూ అనుకుంటూ ఉండాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నమ్మాలి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న వాణిజ్య విరామం, అనంతరం ఒక చిత్రగీతం వింటారు.
1: గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

యువత ఏదైనా నిర్ణయం తీసుకునే ముందుగా బాగా ఆలోచించాలి, తగు జాగ్రత్తలు పాటించాలి, అవసరమైతే అనుభవజ్ఞుల సలహాలను సూచనలు తీసుకోవాలి. లక్ష్యం హిమవత్ పర్వతమంత ఉన్నా, విజయం సాధించాలన్న కోరిక ఆకాశమంత ఉన్నా అనువంత ఆచరణ కూడా అవసరం. దీంతోపాటు

అనుకో కూడా ముఖ్యం. ఆందోళన, మానసిక ఒత్తిడి నిర్వహణకు సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి. మరొక చిత్రగీతం వింటారు.

నేటి యువత తమ భాషను, భావ వ్యక్తీకరణను మెరుగుపరుచుకోవాలి. భాషతో పాటుగా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రేరణనిచ్చే కథలను కూడా చదువుతూ వింటూ ఉండాలి. స్వామి వివేకానంద వంటి ఉన్నత వ్యక్తిత్వం గలవారు మనకు ఆదర్శమే. వారి మాటలు వింటూనే వారి బాటను అనుసరించాలి. మరొక చిత్రగీతం.

0: నేటి యువకులు తెలుసుకోవాల్సిన మరికొన్ని అంశాలు. మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే మనుషులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీరు చేయవలసిన పనుల జాబితాను చక్కగా రాసి పెట్టుకోవాలి. ఇంకా ఏదైనా విషయాన్ని మనసులోనే దాచుకోకుండా మనోభావాల్ని చెప్పాలి. వ్యవహారంలోని మరింత ఖచ్చితంగా ఉండాలి. చక్కని టైం మేనేజ్మెంట్ కూడా మీరు అలవర్చుకోవాలి. సమస్యలు వస్తాయి, కానీ సమస్యలను సరదాగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. విశాల దృశ్యాన్ని, దృక్పథాన్ని కలిగి ఉండాలి. కొన్ని విషయాలు కంట్రోల్కి సాధ్యం కాని వాటిని కూడా కంట్రోల్ చేయాలని అస్సలు ప్రయత్నించవద్దు. పాజిటివ్ విషయాలపై దృష్టి పెట్టి సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటే విజయం మీ వెంటే. మరొక చిత్రగీతం.
1: మనస్సు మా

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు సినిమా పాటలు వింటారు. ముందుగా బొబ్బిల్ రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రల యుగళగీతం.

సంధ్యా రాగాల్లో తర్వాత కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రల యుగళగీతం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వంతు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
0: సంధ్యా రాగాల్లో తర్వాత పెళ్లి పందిరి చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం మను పడిన పాట.

మీరు ఇంతవరకు సంధ్యారాగాలులో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈరోజు సాయంత్రం అందించిన వాతావరణ వివరాలు, వాల్తేరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 85%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 73%. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.
1: హలో.
2: హాయ్.
1: గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్.
1: హౌ డు యు డు?
2: ఫైన్, థాంక్యూ.
1: హౌ అబౌట్ జాయినింగ్ మీ?
2: ఓకే, ఇట్స్ ఏ ప్లెజర్.
1: దట్స్ గుడ్.

0: बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: मूड कॉलेजी ललो।
3: डोंट वरी।
2: फीस चूडू।
4: हे यला उन्नारु।
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్.
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా. సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ధరల స్థిరీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు జరిగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ధరల స్థిరీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ ఆటోనగర్లోని ఏపీఐఐసీ రైతు బజార్లో ఆయన ఈరోజు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అమ్మకాల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు బియ్యం అమ్మాలని నిర్ణయించామన్నారు. బహిరంగ మార్కెట్లో 65 రూపాయల నుండి 62 రూపాయలకు లభ్యమవుతున్న బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యం ప్రత్యేక కౌంటర్లలో 52 రూపాయలకు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ కూడా తక్కువ ధరలకు అందించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్న మంత్రి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
1: రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోనూ 500 రైస్ మిల్ అవుట్లెట్లు, అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకి ఉన్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈ రోజు కల్పించాం. గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది.
0: పొగాకు రైతులకు నష్టం జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో ఎఫ్సివి పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించి రైతులకు తక్షణ ఉపశమనం కల్పించే చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి బార్నుకు 50,000 రూపాయలు చొప్పున 2 ఏళ్లపాటు వడ్డీ లేని రుణం అందించాలని నిర్ణయించిందని, దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 40,000 మంది పొగాకు రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో పొగాకు రైతులకు గణనీయమైన ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

0: ఉంది. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య అభివృద్ధి బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఎంఓయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. మూడో ఒప్పందం ప్రకారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థల్లో సాంకేతిక ఆధారిత విద్యార్థుల మానసిక ఆరోగ్యం సమగ్ర శ్రేయస్సుకు తోడ్పాటు అందించే పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. దీని ద్వారా విద్యార్థులు తమ గోప్యతకు భంగం కలగకుండా మానసిక ఆరోగ్య సమాచార వనరులు, వెల్నెస్ అసెస్మెంట్ టూల్స్, వర్చువల్ కౌన్సిలింగ్ సేవలను పొందగలుగుతారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు ఎక్కువగా జరిగేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జీవన్ దాన్ ఈరోజు నిర్వహించిన రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రులను దశల వారీగా పూర్తిస్థాయి అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. జీవన్ మృతులు అవయవాలను దానం చేస్తే 8 మందికి కొత్త జీవితం లభిస్తుందన్నారు. అవయవ దానంపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరగాలని, తమ నిర్ణయాన్ని ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మాట్లాడుతూ కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలో కూడా అవయవ దానానికి అంగీకరించడం గొప్ప విషయమని అన్నారు. అవయవదానం మరణానికి సంబంధించిన అంశం కాదని, అది జీవితానికి ఇచ్చే అత్యున్నత గౌరవమని చెప్పారు. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని, 5 నుంచి 8 తరగతి వరకు 250 సీట్లు భర్తీ చేసేలా అడ్మిషన్లు చేపట్టామని చెప్పారు. ఈ సంవత్సరం 6 బీసీ గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని అధికారులు, ఏజెన్సీలపై చర్యలు తప్పవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముస్లిం షాదీఖానా, అంబేద్కర్ భవనం, 100 ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి తీసుకువస్తున్న నిధులతో చేపడుతున్న పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధరల స్థిరీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు జరిగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్యా పరిశోధన పారిశ్రామిక సంస్థలతో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్
6: ఫసల్ బీమా కరాఓ, సురక్షా కవచ పాఓ, ప్రాకృతిక ఆపదా హో యా కోయి దుర్ఘటనా, ఉస్కీ చింతా సే ముక్తి పాఓ.
7: పీఎం ఫసల్ బీమా యోజనా సే కరీబ్ 2

0: वती प्रथमा भारतीया महिला अपि अस्ति। अन्ते मुख्यवार्ताः पुनः एकवारम्। प्रधानमन्त्री नरेन्द्र मोदी देशस्य यूनः शक्तिरूपेण स्वस्थाः मानसिकरूपेण च सुदृढाः भवन्तीति प्रार्थयत्। केरलम् राज्ये प्रचण्डवृष्टिः निरन्तरं विनाशं जनयति, अष्टजनाः मृताः इत्युच्यते। असम राज्ये 27,000+ जनगणनार्थं स्वगणना समारब्धा। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం. ఈనాటి కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను పెద్దలు అంటుండగా తరచు వింటూనే ఉంటాం. దేహదారుఢ్యం, మానసిక ప్రశాంతత మానవులందరికీ అవసరమే. శారీరక వ్యాయామంతో పాటుగా సమతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి కావలసిన పోషకాలు సరైన మోతాదులో తీసుకోవడం ఎంతో అవసరం. సమతుల ఆహారం అంటే శరీరానికి కావలసిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, క్రొవ్వు పదార్థాలు, విటమిన్స్ మొదలైనవి రోజువారీ ఆహారంలో ఉండే విధంగా తీసుకుంటే అది శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. వీటిలో భాగంగా ఫైబర్, ఖనిజాలు, విటమిన్స్ కలిగిన కూరగాయలని, సహజ చక్కెర గుణం కలిగిన పండ్లని, ప్రోటీన్స్ అంటే వేరుశనగ వంటి వాటిని తీసుకోవడం చాలా అవసరం. ఫిట్నెస్ మంత్రం విన్నారు కదా? ఇప్పుడు ఒక చిత్రగీతం.

సాయం సమీరాల్లో తర్వాత వికాసం శీర్షికన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ప్రజలకు అందించే పథకాలలో ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఈ పథకం ప్రమాదాల వల్ల మరణం లేదా వికలాంగత పొందిన వారికి 2 లక్షల వరకు బీమా కవరేజ్ ఇస్తుంది. ఇది చాలా తక్కువ ప్రీమియంతో 18 సంవత్సరాలు నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పథకంలో చేరవచ్చు. 70 ఏళ్ళు దాటిన తర్వాత బీమా కవరేజ్ ముగుస్తుంది. వయస్సు ధృవీకరణ పత్రం, ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రం చాలా అవసరం. ఈ పథకం ఆటో డెబిట్ విధానంతో పనిచేస్తుంది. ఈ పథకంలో చేరాలంటే సేవింగ్స్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఇదండి ఈరోజు వికాసం శీర్షికన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి కొన్ని వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో అనంతర అంశం ప్రేరణ. అది 2021 సంవత్సరం. భారతదేశ 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని స్వీకరించడానికి వేదికపై సంప్రదాయ గిరిజన వస్త్రధారణతో పాదరక్షలు కూడా లేకుండా వస్తున్న ఒక గొప్ప వ్యక్తిని చూసి అంత ఆశ్చర్యపోయారు, అంత అభినందించారు.

ఆ ఉన్నత వ్యక్తిత్వం పేరు తులసిగౌడ్. వృక్షో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. ప్రకృతి పరిరక్షణకు ఆలంబన ఈ వృక్షాలు. కర్ణాటకలో గల ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన హలక్కి గిరిజన సమాజానికి చెందిన పర్యావరణ కార్యకర్త ఈమె. 60 ఏళ్లకు పైగా అడవుల సంరక్షణలో పనిచేసి 30,000 కంటే ఎక్కువ మొక్కలు నాటారు ఈమె. ఈమెను అడవుల విజ్ఞాన సర్వస్వం అని కూడా పిలుస్తూ ఉండేవారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి తల్లికి తోడుగా నర్సరీలో కూలిగా పనిచేసేవారు. క్రమంగా ప్రతి చెట్టు మదర్ ట్రీగా గుర్తించే ప్రత్యేకమైన శక్తిని పొందారేమ. కర్ణాటక అటవీ శాఖలో 60 సంవత్సరాలకు పైగా సేవలందించిన వీర సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు, 1999లో రాజ్యోత్సవ అవార్డు, 2023లో ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు పొందారు. ఇదండి ప్రేరణలు. తులసిగౌడ గారి వ్యక్తిత్వం మనకి ఎంతో ప్రేరణాదాయకం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

సాయం సమీరంలో తర్వాత అంశం వ్యక్తిత్వం. ఉన్నతమైన ఆలోచన, చక్కటి ప్రవర్తన, నైతిక విలువలు, మంచి అలవాట్లు, ఇవన్నీ వ్యక్తిత్వంలో భాగాలే. మంచి వ్యక్తిత్వం గలవారు తమ సంబంధ బాంధవ్యాలను నిలుపుకుంటూ తమ జీవితాన్ని సార్థకం చేసుకోగలరు. వ్యక్తిత్వంలో ప్రధానమైన అంశం సానుకూల దృక్పథం. దీనినే పాజిటివ్ థింకింగ్గా చెప్పుకోవచ్చు. ఈ సానుకూల దృక్పథం కలిగిన వారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అవకాశాలను గుర్తిస్తూ ఉంటారు. వీరి ఆలోచనలో ఆశావాదం ఉంటుంది. వారు సమస్యలను చూసే విధానంతో మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ సానుకూల దృక్పథం ఉన్నవారు ఇతరులతో సంబంధాలను చక్కగా కొనసాగించగలరు. ఈ దృక్పథం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇంకా కష్ట సమయంలో కూడా ముందుకు వెళ్ళే ధైర్యాన్నిస్తుంది. ఒక విధంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది, అంటే ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుందన్నమాట. ఈ సానుకూల దృక్పథం గలవారు సమస్యలను పెద్దవిగా చూడడం కన్నా పరిష్కారాలు వెతికే దిశగా ఆలోచించగలుగుతారు. అయితే ఈ సానుకూల దృక్పథం పెంపొందించుకోవడానికి కొంచెం కృషి చేయాలి. అదేంటంటే, ప్రేరణాత్మకమైన పుస్తకాలను చదవడం, మంచి కథలను వినడం, ధ్యానం చేయడం, సత్సంగాన్ని అంటే మంచి స్నేహితుల్ని కలిగి ఉండడం, వీటి ద్వారా ఈ సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవచ్చు. ఇదండి వ్యక్తిత్వంలో కొన్ని విషయాలు. మరిప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: ఇప్పుడు ప్రకటన వింటారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలగిన అంశాలు విన్నారు. ఈనాటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో పంటల్లో పురుగులు, తెగుళ్ళు, జీవన ఎరువుల విత్తన శుద్ధులు ఈ అంశంపై విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారంలో సమీకృత వ్యవసాయ ఆవశ్యకత ఈ అంశంపై ఏ బృందా కుమార్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 స్వరమాలిక, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్, 9:30 స్వరమాలిక సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో సుధాకర్ దేవులే గారి గాత్రం వింటారు. ఇవి ఈపూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు. 6:00 దేశభక్తి గీతం, స్వర్గంలో ఒక ఖండం బృందగానం వింటారు. రచన శ్రీ పేరాల భరత శర్మ, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6:10 ప్రసారమయ్యే భక్తి రంజన్లో శివ పంచాక్షరీ స్తోత్రం, దశఖంట రావణకృత శివతాండవ స్తోత్రం వింటారు. 6:30 చింతన వ్యాఖ్యానం శ్రీ పెదిరెడ్ల కృష్ణమూర్తి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట శీర్షికన శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్య రంగంలో నిష్ణాతుడు అయిన శ్రీపాద పినాకపాణి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. తర్వాత శ్రీ కోరాడ అప్పలరాజు గారి స్వీయ కవితలు వింటారు. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి వినవచ్చు. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కూర్మాపు సంపతిరావు బృందం వారి నాదస్వరం వింటారు. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో మీకోసం కొంత సమయం ఎలా గడుపుతారు అనే అంశంపై ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 2727 2744 2727 2888. నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి. 2:31 ప్రసారమయ్యే జానపద రంజనులు ముందుగా రామాయణంలో అరణ్యకాండ కోలాటం వింటారు. నిర్వహణ శ్రీ ఎం శ్రీనివాసరావు బృందం. తర్వాత జానపద గీతాలు, శ్రీమతి బర్రె ముత్యాలమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన ఆయుష్మాన్ భారత్ ప్రేరణ, వ్యక్తిత్వం మొదలగు అంశాలు వినవచ్చు. 7:15 వ్యవసాయ పాఠశాల వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఈ కార్యక్రమంలో బయోచార్ తయారీ విధానం మరియు వివిధ పంటలలో వినియోగం ఈ అంశంపై లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి శైలజ్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:00 స్వరమాలిక, 8:15 టుడే ఇన్ పార్లమెంట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్, 10:00 పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమం వింటారు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాని సమీపంలోని మా కాంధునీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ పర్యటన కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. యువతను ఈ సామాజిక ముప్పు నుంచి కాపాడవలసిన అవసరం ఉందని, వ్యసనం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను ప్రతి యువకుడు అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటు చివరికి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి కుటుంబ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి వ్యక్తుల భవిష్యత్తును నాశనం చేస్తుందని మోదీ హెచ్చరించారు.
1: నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కీ ముస్కాన్ ఛీన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై. ఆర్ జబ్ పరివార్ మే సమాజ్ మే ఐసా హోతా హై ఆర్ కహీ నా కహీ రాష్ట్ర కీ శక్తి భీ కమ్జోర్ పడ్ జాతీ హై. ఆర్ ఇస్లీ హమే హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై.
0: దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,00,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మైభారత్, జాతీయ సేవా పథకం, స్వచ్ఛంద సేవకులు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 84వ ఎడిషన్ నిర్వహించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫిట్నెస్ అభిమానులు, సైక్లిస్టులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ పొందిన చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులు ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వచ్చే బుధవారం న్యూఢిల్లీలో జీఐ అండ్ బియాండ్ 2.0 సదస్సు నిర్వహిస్తుంది. జీఐ ట్యాగ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాటి స్థాయిని మరింత బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా ఈ సదస్సును ప్రారంభిస్తారు. సుమారు 10 దేశాల నుంచి విదేశీ కొనుగోలుదారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100కు పైగా జీఐ నమోదిత చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు 7% వృద్ధి చెందే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. మెరుగైన ఆర్థిక సూచీలు, పారిశ్రామిక కార్యకలాపాల్లో వృద్ధి, ఎగుమతుల పునరుద్ధరణ వంటి అంశాలు ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయని పేర్కొంది.

0: నిన్న విడుదల చేసిన ఎస్బీఐ రీసెర్చ్ ప్రీ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ నివేదికలో ఈ వృద్ధి అంచనా గతంలో అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని తెలిపింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అధిక ఫ్రీక్వెన్సీ ఆర్థిక సూచీలు విస్తృత స్థాయిలో పుంజుకోవడం వల్ల వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. భారతదేశ బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది జూలైలో 7.51% వృద్ధిని నమోదు చేసింది. తాత్కాలిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత నెలలో బొగ్గు రవాణా కూడా వార్షిక ప్రాతిపదికన 17.34% వృద్ధిని నమోదు చేసినట్టు అధికారులు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం లభించి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ క్యాడెట్ దళం ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026 నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ జెండా ఊపి సైక్లోథాన్ను ప్రారంభించారు. భారత జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా చేసిన పోస్టులో ఉపరాష్ట్రపతి పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని హెచ్చరించింది. కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయని, వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు విస్తరిస్తున్నాయని, పొరుగు దేశాలకు సరిహద్దులు దాటి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది ఇప్పటివరకు ఆ దేశంలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గురువారం నాటికి 3605 నిర్ధారిత కేసులు, 1587 మరణాలు నమోదయ్యాయి. మరణాల రేటు 44% ఉంది. భద్రతా సమస్యలు, ప్రజల వలసలు, రాకపోకలు ఎబోలా నియంత్రణ చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని, దీనివల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇండోనేషియాలోని మధుర ద్వీపం సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఫెర్రీ నౌకలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా మరో 41 మంది గల్లంతయ్యారు. ఈ ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 271 మంది ఉన్నారు. ఇప్పటివరకు 225 మందిని రక్షించినట్టు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఈనాటి కార్యక్రమంలో పంటల్లో పురుగులు, తెగుళ్లు, జీవని ఎరువుల, విత్తన శుద్ధులు ఈ అంశం గురించి డాక్టర్ ఎం స్వాతి గారి ప్రసంగం, తర్వాత జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారంలో సమీకృత వ్యవసాయ ఆవశ్యకత ఈ అంశంపై ఏ బృందాకుమార్ గారు అందించే వివరాలు వింటారు. ముందుగా పంటల్లో పురుగులు, తెగుళ్ళు, జీవన ఎరువుల, విత్తన శుద్ధులు ఈ అంశంపై విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారి ప్రసంగం వింటారు.
3: ఈరోజు మనం పంటల్లో పురుగులు, తెగుళ్ల జీవనియంత్రణ, అదేవిధంగా వివిధ పంటల్లో విత్తన శుద్ధి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వివిధ పంటల్లో చీడపీడలు ఆశించడం వల్ల దాదాపుగా మనకి 30-35% వరకు పంటకైతే నష్టం కలుగుతుంది. అయితే ఈ నష్టాన్ని తగ్గించడానికి రైతు సోదరులు మనకి ప్రధానంగా మార్కెట్లో దొరికే రసాయన పురుగు మందుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ రసాయన పురుగు మందులను ఎక్కువగా వినియోగించడం వల్ల ఇటీవల కాలంలో పురుగులు, అదేవిధంగా తెగుళ్ళు కలిగించే సూక్ష్మజీవులు ఈ మందులను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం వల్ల రైతులకు వీటి వాడకం వల్ల సత్ఫలితాలు రావడం లేదని చెప్పవచ్చు. అదే కాకుండా విచ్చలవిడిగా పురుగు మందులు వాడడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు పెరగడం వల్ల నాణ్యతాపరంగా లోపాలు తలెత్తడం అనేది పరిపాటిగా తయారైంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర అనేది రాకుండా ఉంటుంది. పంటల్లో మనం పురుగులు, తెగుళ్ల జీవనియంత్రణ గురించి ముందుగా తెలుసుకుందాం. వివిధ పంటల్లో చీడపీడలు ఆశించడం వల్ల దాదాపుగా పంటలకు 30-35% వరకు పంట నష్టం అనేది కలుగుతుంది. అయితే ఈ నష్టాన్ని తగ్గించడానికి రైతు సోదరులు ముఖ్యంగా మార్కెట్లో దొరికే రసాయన పురుగు మందులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పురుగు మందులు అనేవి ఎక్కువగా వాడడం వల్ల పురుగులతో పాటుగా తెగుళ్లను కలిగించే సూక్ష్మజీవులు ఈ మందులను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది. వీటి వల్ల రైతులకు సత్ఫలితాలు రావడం లేదనే చెప్పుకోవచ్చు. అయితే వీటిని ఎక్కువగా వాడడం వల్ల రైతులకు సస్యరక్షణ ఖర్చులు పెరిగిపోవడంతో పాటుగా మనకి నాణ్యతాపరమైన లోపాలు కూడా తలెత్తడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర అనేది రావడం లేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతకు ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చీడపీడల నియంత్రణకు రైతులు రసాయన పురుగు మందులతో పాటుగా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉంది. వీటిలో ముఖ్యమైనది జీవనియంత్రణ పద్ధతి. ఈ జీవనియంత్రణలో భాగంగా పరాన్నజీవులు, బదనికలు, వృక్ష సంబంధ పదార్థాలు, సూక్ష్మజీవుల ఆధారిత క్రిమి సంహారక మందులు, లింగాకర్ష బుట్టలను కనుక వాడుకున్నట్లయితే చీడపీడల ఉధృతిని పంటల మీద తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చు. ముందుగా మనం పరాన్నజీవుల గురించి తెలుసుకుందాం. ఈ పరాన్నజీవులు అనేవి పురుగు జీవితంలో అన్ని దశల్లోనూ ఆశించి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ పరాన్నజీవుల్లో గుడ్డు పరాన్నజీవి ముఖ్యమైనది. ట్రైకోగ్రామా అనే గుడ్డు పరాన్నజీవిని ఉపయోగించి పురుగులను గుడ్డు దశలోనే నాశనం చేయడం ద్వారా పంట మీద పురుగులు కలగజేసే నష్టాన్ని తగ్గించి అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ గుడ్డు పరాన్నజీవి అయినటువంటి ట్రైకోగ్రామా కిలోనిస్ అనేది మనకు ట్రైకోకార్డుల రూపంలో లభ్యమవుతుంది. వీటిని ఆకు అడుగు భాగాన పిన్నుల సహాయంతో అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో లభ్యమవుతాయి. ఇప్పుడు మనం ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అనేది ఏ ఏ పంటల్లో ఏ ఏ పురుగులకి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా వరిలో కాండం తొలిచే పురుగు, అదేవిధంగా ఆకుముడత పురుగు నివారణకు ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అనేది మనకు

ఉపయోగపడుతుంది. మనం 40,000 గుడ్లను ఒక ఎకరానికి విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని మనం పంట విత్తిని 30 నుంచి 60 రోజుల మధ్యలో 3 నుంచి 4 సార్లు 10 రోజుల వ్యవధిలో విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. మొక్కజొన్నల కత్తెర పురుగు అనేది ప్రధాన సమస్య కాబట్టి ఆ పురుగు నివారణకు కూడా ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ ఎకరానికి 40,000 గుడ్ల చొప్పున పంట విత్తిన 7 రోజుల నుంచి 2 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో కనుక విడుదల చేసుకున్నట్లయితే మొక్కజొన్న నాశించే కత్తెర పురుగు నుంచి మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చెరుకులో పీక పురుగు నివారణకు ఎకరానికి 20,000 గుడ్ల చొప్పున పంట విత్తిన 4 రోజుల నుంచి వారం రోజుల వ్యవధిలో 6 నుండి 8 సార్లు విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కాండం తొలిచే పురుగు నివారణకు ఎకరానికి 20,000 గుడ్ల చొప్పున పంట విత్తిన 120 రోజుల తరువాత 2 నుంచి 4 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. వేరుశనగలు ఆకుముడత నివారణకు ఎకరానికి 20,000 గుడ్ల చొప్పున పంట విత్తిన 30 రోజుల నుంచి 3 నుంచి 4 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. టమాటా, వంగ, అదేవిధంగా బెండలో కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు నివారణకు ఎకరానికి 20,000 గుడ్ల చొప్పున పూత సమయం నుండి 3 నుంచి 6 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో విడుదల చేసుకోవాలి. ఈ పరాన్నజీవులు విడుదల చేసిన 10 రోజుల వరకు రసాయన పురుగు మందులు వాడకూడదు. ఇప్పుడు మనం బ్యాక్టీరియాతో జీవనియంత్రణ గురించి తెలుసుకుందాం. బ్యాక్టీరియాలో ముఖ్యంగా బేసిలస్ తురింజెన్సిస్ అనే బ్యాక్టీరియా, అదే మనకు బీటీ అని ముఖ్యంగా లభ్యమవుతుంది. ఈ బ్యాక్టీరియాలో ముఖ్యంగా బేసిలస్ తురింజెన్సిస్ బీటీ అనే దాన్ని మనం పురుగుల నివారణకు విరివిగా ఉపయోగిస్తాము. ఈ బ్యాక్టీరియాని ద్రవ రూపంలోను అదేవిధంగా పొడి రూపంలోను ఎకరానికి 400 మిల్లీలీటర్లు కానీ లేకుంటే 400 గ్రాముల చొప్పున కానీ పిచికారీ చేసుకోవడం వల్ల చీడపురుగులను నియంత్రించుకోవచ్చు. ఈ బ్యాక్టీరియా పురుగు శరీరంలో ప్రవేశించిన 7 గంటల తర్వాత నుంచి పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ బ్యాక్టీరియా పురుగు శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత పురుగు శరీరం అంతా మెత్తగా అయిపోయి శరీరంలోని ద్రవం అంతా నల్లగా మారిపోవడం వల్ల పురుగు శరీరం నుంచి చెడు వాసన వస్తుంది. అదేవిధంగా పురుగుకి పక్షవాతం రావడం వల్ల పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా అపరాల్లో మారుక మచ్చల పురుగు, కాయతొలచే పురుగు నివారణకు 1 లీటర్ నీటికి 2 గ్రాముల ఈ బీటీని పూతకు ముందు, పూత దశలో, అదేవిధంగా కాయ ఏర్పడే దశలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పంట మీద వాటి ఉధృతిని తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున బీటీని కలుపుకొని పంటలో మనం ఎప్పుడైతే పురుగును గమనిస్తామో గమనించిన తర్వాత 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో కత్తెర పురుగును కూడా మనం నివారించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం శిలీంధ్రాల ద్వారా జీవనియంత్రణ గురించి తెలుసుకుందాం. శిలీంధ్రాలు మనం మొక్కల మీద పిచికారీ చేసినప్పుడు పురుగు ఎప్పుడైతే ఆకులను ఆహారంగా తీసుకుంటుందో అప్పుడు ఈ శిలీంధ్రాలు పురుగు శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అవి ప్రవేశించిన తర్వాత శిలీంధ్రాన్ని బట్టి తెలుపు, ఆకుపచ్చ, నలుపు లేదా ఇతర రంగుల్లో బూజు లాంటి పదార్థం పురుగు శరీరం అంతటా వ్యాపించి దాని శరీరం నుంచి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పురుగు చనిపోతుంది. మనం ఇప్పుడు ఏ శిలీంధ్రాలు మనకి పురుగుల నివారణకు వాడుకుంటారో అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా మెటరైజింగ్ అనెసోప్లియా కానీ, ఐసీరియా ఫ్యూమసోరోసియా కానీ, మెటరైజింగ్ రిలేవి అనే వాటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. ముఖ్యంగా మెటరైజింగ్ అనెసోప్లియా అనే దానిని కొబ్బరిలో ముక్కు పురుగు నివారణకు, వేరుశనగలో వేరు పురుగు నివారణకు, మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ శిలీంధ్రాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది కనుక చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుల బారి నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొబ్బరిలో సర్పిలాకార దోమ అనేది ఎక్కువగా ఆశించి పంటకు ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. ఈ దోమని మనం నివారించుకోవడానికి రసాయన పురుగు మందులు పనిచేయవు కాబట్టి దాని నివారణకు మనం ఐసీరియా ఫ్యూమసోరోసియా అనే శిలీంధ్రాన్ని 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమ నుంచి మనం కొబ్బరి పంటను కాపాడుకుని మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం పురుగుల నివారణ, వివిధ రకాల జీవ సంబంధిత బ్యాక్టీరియా, అదేవిధంగా శిలీంధ్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెగుళ్ల నివారణలో విరివిగా ఉపయోగించేటటువంటి ట్రైకోడర్మా విరిడి అనే శిలీంధ్రం మరియు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే బ్యాక్టీరియాని గురించి తెలుసుకుందాం. ఈ రెండూ కూడా మనం వీటిని విత్తనం మరియు భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు వాడుకోవచ్చు. ముఖ్యంగా వేరుకుళ్ళు, వడల తెగులు, నారుకుళ్ళు వంటి తెగుళ్ల నివారణలో ఎక్కువగా వినియోగిస్తారు. దీనిని వరి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాలు, శనగ,
మిరప, టమాటో, బత్తాయి, నిమ్మ వంటి పంటల్లో కూడా వాడుకోవచ్చు.

వీటిని ఏ విధంగా వాడుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే వీటిని మనం భూమిలో వేసుకోవచ్చు, విత్తన శుద్ధి చేసుకోవచ్చు, అదేవిధంగా పంట మీద కూడా పిచికారీ చేసుకోవచ్చు. ముందుగా భూమిలో ఏ విధంగా వేసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే 2 కిలోల ట్రైకోడర్మా విరిడే కానీ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ని కానీ 90 కిలోల బాగా చివికిన పశువుల ఎరువుతో కలిపి దానితో పాటుగా ఒక 10 కిలోల వేపపిండిని కూడా కలిపి దాన్ని ఒక గోను సంచితో కప్పి ఉంచి ప్రతి 2-3 రోజులకు ఒకసారి నీళ్లు చిలకరిస్తూ ఆ మిశ్రమాన్ని అంతా పారతో కలిగి తిప్పుకొని మళ్ళా గోను సంచిని కప్పుకొని 15 రోజులు కనుక ఉంచినట్లయితే ఆ సూక్ష్మజీవులు ఆ మిశ్రమం అంతా వ్యాపించి వృద్ధి చెందుతాయి. అప్పుడు ఆ మిశ్రమాన్ని మనం 1 ఎకరం పొలంలో ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్లయితే భూమిలో ఉన్న శిలీంధ్రాలు ఈ ట్రైకోడర్మా విరిడ్ లేకపోతే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేవి నాశనం చేస్తాయి. దానివల్ల మనం పంటను తొలిదశలో కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలనేది కనుక చూసుకుంటే కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడే కానీ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ని కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సూడోమోనాస్ బ్యాక్టీరియాని కనుక వాడుకున్నట్లయితే ఇది తెగుళ్ల నివారణతో పాటుగా మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి కొన్ని రకాల హార్మోన్లను ఉత్పత్తి చేసి అధిక దిగుబడిని సాధించడానికి సహాయం చేస్తుంది. వరిలో అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు నివారణకు 1 లీటర్ నీటికి 5 గ్రాములు కలుపుకుని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇక్కడ రైతు సోదరులు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ట్రైకోడర్మా కానీ లేకపోతే సూడోమోనాస్ కానీ ఏ విధమైనటువంటి జీవ సంబంధితమైనటువంటి బ్యాక్టీరియా కానీ శిలీంధ్రాలు కానీ ఇవి తయారు చేసినటువంటి 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కంటే కూడా ఎక్కువగా నిలవ ఉండవు. కాబట్టి వీటిని కొనుగోలు చేసినప్పుడు అదేవిధంగా వినియోగించేటప్పుడు కూడా రైతు సోదరులు వాటి మీద ఉన్నటువంటి నిల్వ ఉంచే తేదీని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం వివిధ పంటల్లో విత్తన శుద్ధి మరియు వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. రైతులు పండించేటటువంటి అన్ని ఆహార పంటలను విత్తనం ద్వారానే ప్రవర్ధనం చేస్తారు. విత్తు కొద్దీ పంట అనే నానుడి అందరికీ తెలిసింది. ఏ పంటలో అయినా నాణ్యమైన దిగుబడి సాధించడానికి మూలం విత్తనం. కొన్ని సందర్భాల్లో విత్తనంతో పాటు అనేక రోగకారక శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్లు కూడా వృద్ధి చెంది మొక్కలను నష్టపరుస్తాయి. అదేవిధంగా మరికొన్ని సందర్భాల్లో విత్తనం మంచిదైనప్పటికీ కూడా భూమిలో ఉండేటటువంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు పురుగులు ఆశించి పంట నాణ్యతపై ప్రభావం చూపుతాయి. అదేవిధంగా మరికొన్ని సందర్భాల్లో విత్తనం మంచిదైనప్పటికీ కూడా భూమిలో ఉండేటటువంటి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పురుగులు ఆశించి పంట నాణ్యతపై ప్రభావం చూపుతాయి. నేల విత్తనం ద్వారా సంక్రమించే హానికారక శిలీంధ్రాలు పురుగుల నుండి మొక్కలను కాపాడడానికి విత్తనపై రక్షణ కవచంగా కీటకనాశినితో పాటుగా శిలీంధ్ర నాశనలతో పూత పూసే పద్ధతిని విత్తన శుద్ధి అంటారు. ఇప్పుడు మనం ఉత్తర కోస్తాలో పండించేటటువంటి వివిధ పంటల్లో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ప్రధాన పంట అయినటువంటి వరిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం మందుతో కలిపి కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి తొలిదశలో ఆశించేటటువంటి తెగుళ్ల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలనేది కనుక చూసుకున్నట్లయితే 1 కిలో పొడి విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం మందును కలిపి 24 గంటలు ఉంచిన తర్వాత నారుమడిలో గనక చల్లుకున్నట్లయితే మనకి విత్తనం ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు అనేవి నాశనం అవ్వడం ద్వారా పంటను మనం తొలిదశలో తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది రైతులు దంప నారుమడిని కూడా వేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దంప నారుమడిని వేసుకునేటప్పుడు 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం మందును కలిపి ఆ ద్రావణంలో మన విత్తనాన్ని 24 గంటలు ఉంచిన తర్వాత ఆ విత్తనాన్ని నుంచి మొలకలు కట్టించి ఆ మొలక వచ్చిన విత్తనాన్ని కనుక నారుమడిలో చల్లుకున్నట్లయితే మనం ఆరోగ్యవంతమైన నారుమడిని పెంచుకుని మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. 1 కిలో విత్తనాన్ని నానబెట్టడానికి 1 లీటర్ నీరు అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే మొక్కజొన్నలో కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ కానీ థైరామ్ కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆశిస్తున్నటువంటి కత్తెర పురుగు నివారణకు కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సయాంట్రనిల్ప్రోల్, థయామిథాక్సమ్ అనే కాంబినేషన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం పంట విత్తన 20 రోజుల వరకు కూడా పంటను కత్తెర పురుగు బారి నుంచి రక్షించుకోవచ్చు. తర్వాత మనం రాగి కనుక చూసుకున్నట్లయితే రాగిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం లేదా మ్యాంకోజబ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం పంటను అగ్గి తెగుల బారి నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.

అపరాలు కనుక చూసుకున్నట్లయితే అపరాలలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం కానీ మ్యాంకోజెబ్ కానీ లేదా థైరామార్ క్యాప్టాన్లో ఏదో ఒక మందును పట్టించి 6 గంటలు ఉంచిన తర్వాత దానికి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS కానీ లేకపోతే థయామెథాక్సామ్ 30 FS కానీ కలిపి విత్తన స్థితి చేసుకున్నట్లయితే మనం పంట విత్తన 15 నుంచి 20 రోజుల వరకు కూడా తొలి దశలో ఆశించేటటువంటి తెగుళ్ళు అదేవిధంగా రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. వేరుశనగ కనుక తీసుకున్నట్లయితే వేరుశనగలో కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకొనజల్ 2DS కానీ 3 గ్రాముల మ్యాంకోజబ్తో కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటటువంటి మొదలకుళ్ళు కాండం కొళ్ళు బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. నువ్వుల్లో కనుక చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్తో కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే విత్తనం విత్తిన 20 రోజుల వరకు వచ్చేటటువంటి తెగుళ్ల బారి నుంచి మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.

0: విత్తిన 15 నుంచి 20 రోజుల వరకు కూడా తొలిదశలో ఆశించేటటువంటి తెగుళ్ళు, అదేవిధంగా రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. వేరుశనగ కనుక తీసుకున్నట్లయితే వేరుశనగలో కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకొనజల్ 2 డిఎస్ కానీ 3 గ్రాముల మ్యాంకోజబ్తో కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలిదశలో వచ్చేటటువంటి మొదల కుళ్ళు, కాండం కుళ్ళు బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. నువ్వుల్లో కనుక చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్తో కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే విత్తనం విత్తిన 20 రోజుల వరకు వచ్చేటటువంటి తెగుళ్ల బారి నుంచి మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ ఏ పంటల్లో ఏ ఏ రకాల మందులు వాడుకోవాలనేది చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం విత్తన శుద్ధి చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే, విత్తన శుద్ధి చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు, నోటుకు మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించాలి. అదేవిధంగా విత్తన శుద్ధి చేసిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఎందుకంటే మనం తెగుళ్ళు మందులు కానీ పురుగు మందులు కానీ వాడతాం కాబట్టి అవి నోట్లోకి వెళ్తే వాటి విష ప్రభావం చేత అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి మందులను, అదేవిధంగా విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తనాన్ని మనుషులకు, పిల్లలకు, పశువులకు దూరంగా ఉంచాలి. విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తనాన్ని నీటి గుంటలు, కాలువలకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఒకవేళ మనం వాటికి దగ్గరగా ఉంచినట్లయితే ఆ విత్తన శుద్ధి చేసిన మందు నీటిలో కలవడం వల్ల ఆ నీటిని పశువులు కానీ మనుషులు కానీ తీసుకోవడం వల్ల వాళ్ళకి అనారోగ్యం సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నీటి గుంటలు, కాలువలకు దూరంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం, అదేవిధంగా నేల ద్వారా సంక్రమించి చీడపీడలను నియంత్రించి ఆరోగ్యవంతమైన పంటను పండించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పంట మొలకెత్తిన తర్వాత పైరుపై సస్యరక్షణ మందులు పిచికారీ చేయవలసిన అవసరం కూడా తగ్గుతుంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు సస్యరక్షణ ఖర్చు కూడా తగ్గుతుంది. మనం విరివిగా పురుగు మందులను పిచికారీ చేయడం వల్ల మిత్ర పురుగులకు అనేది హాని జరుగుతుంది. కాబట్టి తొలిదశలో మనం విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మిత్ర పురుగులను పురుగు మందుల బారి నుంచి రక్షించుకోవచ్చు. మానవులు, అదేవిధంగా ఇతర జీవరాశుల ఆరోగ్యాన్ని కూడా పురుగు మందుల విష ప్రభావం నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు పంటల్లో పురుగులు, తెగుళ్ళు, జీవన ఎరువుల విత్తన శుద్ధులు ఈ అంశంపై విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతాలు వింటారు.

0: జానపద గీతాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వ్యవసాయ సమాచారంలో సమీకృత వ్యవసాయ ఆవశ్యకత ఈ అంశంపై ఏ బృందా కుమారి గారు అందించే వివరాలు వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం ఆవశ్యకత ఈ అంశం గురించి ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మనకి అందించిన వివరాలు విందా. మన దేశంలో 57% ప్రజలు వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. గడిచిన 60 సంవత్సరాల్లో జనాభా 3 రెట్లు పెరిగినప్పటికీ సాగు విస్తీర్ణంలో ఎలాంటి మార్పు లేదు. దీనివల్ల కమతాల సంఖ్య పెరిగి కమతాల సగటు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందనే చెప్పుకోవాలి. దీనికి తోడు సాగు ఖర్చులు పెరగడం, వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో కూడా వ్యత్యాసాలు రావడం, వాతావరణంలో మార్పులు, భూసార క్షీణత, ఏక పంటలు పండించడం వల్ల రైతుల ఆర్థిక స్థితిగతుల్లో పురోగతి లేక అనేక మంది రైతులు నష్టాల బారిన పడుతున్నారు. వ్యవసాయం మీదే ఆధారపడి వారి పరిస్థితులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలు అంటే పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం

0: కోళ్ళు, చేపల పెంపకం ఇలా మిగతా వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్నే మనం సమీకృత వ్యవసాయ విధానం అని కూడా అంటాం. సమీకృత వ్యవసాయాన్ని ఆచరించడం వల్ల పరిమిత విస్తీర్ణంలో పంటల సాంద్రత పెరిగి నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పాదకత కూడా పెరుగుతుంది. దానివల్ల నికర ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైనటువంటి పశుపోషణ, చేపలు, కోళ్ల పెంపకం చేపట్టడం వల్ల సంవత్సరం పొడవునా ఆదాయం లభిస్తుంది. ఇంటికి రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. పాలు, గుడ్లు, మాంసం, చేపలు, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా మంచి అవసరాలకు ఉపయోగించుకోవడం వల్ల కుటుంబ సభ్యులకు కూడా పౌష్టిక ఆహారం అందించవచ్చు. పశువులు మరియు కోళ్లకు దానాగా వాడుకోవడమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. అంతేకాకుండా రైతాంగానికి సంవత్సరంలో ఎక్కువ కాలం పని దొరకడం వల్ల గ్రామీణ నిరుద్యోగాన్ని మనం నిర్మూలించినట్టు అవుతుందన్నమాట. కాబట్టి రైతులు కేవలం పంటల సాగుపైనే దృష్టి కాక పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం ఇలాంటి వాటి మీద కూడా దృష్టి సారిస్తే వ్యవసాయ రంగంలో నిలదొక్కుని లాభాలు పొందడానికి వీలవుతుంది. మరి ఈ సమీకృత వ్యవసాయం ఉద్దేశ్యాలు ఏంటి అనేది మనం చూస్తే, వ్యవసాయాన్ని గ్రామీణ కుటుంబ వ్యవస్థని ఆర్థిక స్వావలంబన్ని చేకూరుస్తుంది. ఇక వ్యవసాయాన్ని సంబంధిత ఆదాయాన్ని స్థిరీకరించే సామర్థ్యం కూడా పెంపొందించుతుంది. వ్యవసాయం ఇంకా రైతు కుటుంబ తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. బాగానే గ్రామీణ రైతు కుటుంబం ఆర్థిక అవసరాలతో పాటు కావలసిన పోషక, సామాజిక, ఆహార సంబంధ కనీస అవసరాలు పూర్తి చేయగలుగుతాం అన్నమాట. పొలంలోని వ్యర్థాలన్నింటినీ శుద్ధి చేసి తిరిగి ఉపయోగించి పంటల ఉత్పత్తిని కూడా పెంచుకోవచ్చు. సమీకృత వ్యవసాయ రకాలేంటి అనేది చూస్తే, వ్యవసాయం చేస్తూ పాడి పశువుల్ని పెంచుకోవడం, వ్యవసాయం చేస్తూ పాడి పశువుల్ని పెంచుకుంటూ కోళ్ళని కూడా పెంచుకోవడం, అలాగే వ్యవసాయం చేస్తూ ఉద్యాన పంటలు ఇంకా తేనెటీగల పెంపకం చేసుకోవడం, అలాగే వ్యవసాయం చేస్తూ ఉద్యాన పంటలు పుట్టగొడుగుల పెంపకం కూడా చేసుకోవడం, అలాగే కొన్ని పైర్లు అన్ని వ్యవసాయం చేసుకుంటూ చేపల పెంపకాన్ని కూడా, అంటే వరి దానిలో చేపల పెంపకాన్ని కూడా చేసుకోవడం, ఇలా వీటన్నిటినీ కూడా సమీకృత వ్యవసాయంలో రకాలు అంటామన్నమాట. మరి సమీకృత వ్యవసాయ లాభాలు ఏమిటి చూస్తే, చేపలు, గొర్రెలు పాడి వలన అధిక ఆదాయం, ఎక్కువ పని దినాలు కూడా వస్తాయి. సంవత్సరం పొడవునా రైతు కుటుంబానికి పని దినం లభ్యం అవుతుంది. వంట చెరకు, బయోగ్యాస్ కూడా బాగానే ఇంట్లో మటుకి సరిపోతుంది. మరి ఈ సమీకృత వ్యవసాయం అనేది రైతులందరూ కూడా తెలుసుకుని చేసుకుంటే గనక ఆదాయం కూడా పెరుగుతుంది, అలాగే ఇంట్లో అందరికీ కూడా పని అనేది దొరుకుతుంది, అలాగే అందులోనే మనం ఇంట్లో కూడా ఉపయోగించుకోవడం వల్ల పోషకాహారం కుటుంబం అంతా తీసుకున్నట్టుగా కూడా అవుతుంది.
1: వ్యవసాయ సమాచారంలో మీరు ఇంతవరకు సమీకృత వ్యవసాయ ఆవశ్యకత ఈ అంశంపై ఏ బృందా కుమార్ గారు అందించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక సినిమా పాటలు వింటారు. ముందుగా సెగ చిత్రం నుండి సునీత సుజన్న పాడిన పాట వింటారు.

తర్వాత అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుండి రవివర్మ కౌసల్య పడిన పాట.

స్వరమాలికలో తర్వాత ఆరెంజ్ చిత్రం నుండి సాహిల్ చిన్మయి పడిన పాట.

తర్వాత సూర్య సన్ ఆఫ్ కృష్ణమూర్తి. ఈ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, దేవన్, ప్రసన్న బృందం పాడిన పాట వింటారు.

0: స్వరమాలికలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

స్వర్మాలికల తర్వాత ఫిదా చిత్రం నుండి సింధూరి సింజనారాజ్ పాడిన పాట వింటారు.

స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు, చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి 3 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. మన దేశం వికసిత్ భారత్గా రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశ యువత శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. స్వచ్ఛ భారత్, ఏక్ పేడ్ మాకే నామ్, హర్ ఘర్ తిరంగా వంటి జాతీయ కార్యక్రమాల పట్ల ఎన్సీసీ నిబద్ధతతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పీబీజీ సోల్జర్ థాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి సైనికుల కోసం పరిగెత్తండి, సైనికులతో కలిసి పరిగెత్తండి అనే దార్శనికతతో పౌరులకు, సాయుధ దళాలకు మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ సోల్జర్ థాన్ ఒక ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు.

మిజోరాం గవర్నర్ జనరల్ వికే సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా రాష్ట్రపతి రేపటి నుండి 3 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆమె కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాని ప్రాంతం

0: మిజోరాం గవర్నర్ జనరల్ వికే సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా రాష్ట్రపతి రేపటి నుండి 3 రోజుల పాటు ఒడిషా రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆమె కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాని ప్రాంతాల్లో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తొలి రోజున రాష్ట్రపతి కటక్లోని జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నారు. భారతదేశం వికసిత భారత్గా రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశ యువత శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, యువత ఎల్లప్పుడూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనం ప్రజలను వారి లక్ష్యాల నుంచి దూరం చేసి కలలను సాకారం కాకుండా అడ్డుకుంటుందని, కుటుంబాలను నాశనం చేయడమే కాక దేశాన్ని కూడా బలహీనపరుస్తుందని చెప్పారు. వీటి బారి నుండి యువతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వ్యసనాలు చెడు ప్రభావాలను యువత తప్పక అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంపై అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: మేరే యువా సాథియో आप 2047 में देश को विकसित भारत की मंजिल तक लेकर जाएंगे और उसके शिखर पर आप ही बैठे होंगे. नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है. हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है. साथियों, नशा मुक्त रहकर आपको अपने पोटेंशियल को प्रोटेक्ट करना है.
0: భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. పింగళి వెంకయ్య గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో ఏకం చేస్తున్న తరుణంలో ఆయన నిస్వార్థ సేవ, వారసత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంతో స్మరించుకోవాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పింగళి వెంకయ్యకు నివాళులు అర్పించి జాతీయ పతాకం రూపకల్పన ద్వారా ఆయన దేశానికి నిస్వార్థమైన సేవలు అందించారని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ద్వైపాక్షిక అంశాలపై భారతదేశ సహకారం కావాలంటే పాకిస్తాన్ ముందుగా తన దేశంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఉద్ఘాటించారు. సింధు నదీ వ్యవస్థపై పాకిస్తాన్ డిమాండ్లు నెరవేర్చకపోతే భారత్పై యుద్ధం చేస్తామని, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బెదిరించడం సరికాదని క్వాత్రా విమర్శించారు. తన అంతర్గత సమస్యల నుండి దృష్టి మరల్చడానికి భారత్పై యుద్ధం చేస్తామని బెదిరించడం పాకిస్తాన్కు సాధారణ విధానంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని నిందించడం మానుకుని పాకిస్తాన్ తన నీటి ఉత్పాదకతను సరిదిద్దుకోవాలని వినయ్ మోహన్ క్వాత్రా సూచించారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలలో గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ 3 రాష్ట్రాలలోనూ లెక్కింపు సజావుగా జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 79వ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ క్యాడెట్ కోర్స్ ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026ను నిర్వహించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ప్రముఖ బాక్సర్ ఎంసీ మేరీకోమ్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ల సమక్షంలో ఈ సైక్లోథాన్

0: ప్రారంభమైంది. భారతదేశ స్వాతంత్ర్య 79వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 79 మంది ఎన్సీసీ క్యాడెట్ల బృందం లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వాట్స్ నాయకత్వంలో 79 కిలోమీటర్ల సైకిల్ యాత్రను నిర్వహించింది. మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ సైక్లథాన్ రాజధానిలోని పలు ప్రముఖ ప్రదేశాల ద్వారా కొనసాగి అదే వేదికపై ముగిసింది. ఈ సైక్లథాన్ టీబీ ముక్త్ భారత్, స్వచ్ఛ భారత్, ఏక్ పేడ్ మాకే నామ్, హర్ ఘర్ తిరంగా వంటి జాతీయ కార్యక్రమాల పట్ల ఎన్సీసీ నిబద్ధతను వెల్లడిస్తుందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: एनसीसी फिटनेस का प्रतीक है. एनसीसी सोशल सर्विस के लिए जाने जाते हैं और ऐसे कैडेट्स देश का भविष्य भी है, देश की आशा भी है. आज आप साइकिलिंग करके देश को संदेश दे रहे हो, हम युवा विकसित भारत में अपनी भूमिका रखें. और इसलिए ही आज के दिन में ही आदरणीय प्रधानमंत्री जी 1 करोड़ से अधिक युवाओं को नशा मुक्ति का शपथ भी करवा रहे हैं.
0: న్యూఢిల్లీలోని 3 సర్వీసెస్ ఫ్యూచర్ వార్ఫేర్ కోర్స్ 4 రేపటి నుంచి ప్రారంభం కానుంది. 4 వారాల పాటు కొనసాగే ఈ కోర్సును హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ సమన్వయంతో నిర్వహిస్తున్నారు. భారత సైన్యంలోని 3 దళాలకు చెందిన అధికారులు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, విద్యా పరిశోధనా సంస్థలు, వ్యూహాత్మక అధ్యయన సంస్థల ప్రతినిధులు ఈ కోర్సులో పాల్గొంటారు. భవిష్యత్ యుద్ధ స్వరూపం, సాంకేతిక పరిణామాలు, జాతీయ భద్రతకు సంబంధించిన సవాళ్లపై సమగ్ర అవగాహన కల్పించడం ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. కోర్సులో భౌగోళిక రాజకీయ పరిణామాలు, కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికతలు, సైబర్ వార్ఫేర్, కాగ్నిటివ్ వార్ఫేర్, సమాచార యుద్ధం, సాంకేతిక ఆధారిత యుద్ధ వ్యూహాలు తదితర అంశాలపై నిపుణుల ఉపన్యాసాలు, చర్చలు నిర్వహిస్తారు. అలాగే సాయుధ దళాల భవిష్యత్ కార్యాచరణ అవసరాలను స్వదేశీ రక్షణ పరిశ్రమ సామర్థ్యాలతో అనుసంధానించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ సంవత్సరం జూలై నెలలో దేశంలో బొగ్గు ఉత్పత్తి గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 7.51% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై నెలలో దేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుందని పేర్కొంది. అలాగే బొగ్గు సరఫరాలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించిందని, గత ఏడాది జూలైలో 73.57 మిలియన్ టన్నులుగా ఉన్న సరఫరా ఈ సంవత్సరం జూలైలో 17.34% వృద్ధితో 86.33 మిలియన్ టన్నులకు పెరిగిందని వివరించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు మొత్తం బొగ్గు ఉత్పత్తి సరఫరా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.87% వృద్ధి సూచిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 3 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. మన దేశం వికసిత్ భారత్గా రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశ యువత శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు చిత్రగీతం వింటారు.

తర్వాత సతీ సావిత్రి చిత్రం నుండి ఎంఎల్ నరసింహమూర్తి, పి సుశీరల యుగళగీతం వింటారు.

0: స్వరమాలికల తర్వాత ఉమ్మడి కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.
1: చెప్పాలని

మీరు ఇంతవరకు స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలకు కావస్తుంది. మరికొద్దిసేపట్లో రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: been fixed for cases involving negligence in the discharge of duties by prison officials or staff, negligence by medical or paramedical personnel, and cases of prisoner suicide. All arrangements are in place for the counting of votes for the by-elections to three assembly constituencies in Bihar, Gujarat, and Madhya Pradesh tomorrow. Polling for the Bankipur constituency in Bihar, Manjalpur in Gujarat, and Datia in Madhya Pradesh were held on the 30th of last month. Counting of votes will begin at 8 a.m. tomorrow. The self-enumeration facility for Census 2027 has commenced in Assam from today. Citizens can now submit their household and individual details online through the dedicated portal se.census.gov.in. The self-enumeration facility will remain available until August 16, ahead of the house listing operation and housing census scheduled to begin on August 17. Over 88,06,000 enumeration forms across the national capital have been digitized as of today, according to the Office of Chief Electoral Officer of Delhi. About 1,45,00,000 forms have been distributed as part of special intensive revision of electoral rolls in Delhi. The house-to-house distribution of electoral enumeration forms is currently underway in Delhi. Electors can fill the enumeration form online at www.voters.eci.gov.in. In Odisha, the flood situation is improving as Mahanadi River recedes. However, the situation remains challenging in the worst affected districts. Shortages of drinking water, extensive crop damage, and destruction of houses have added to the hardships of flood affected families. The 2026 Commonwealth Games will come to a close with a spectacular closing ceremony at the iconic Hydro Arena in Glasgow tonight. On the occasion, Ahmedabad will receive the Commonwealth Games flag and the host baton in a ceremonial handover during the closing ceremony, marking India as the host for the centenary 2030 edition. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, స్వర్గంలో ఒక ఖండం బృందగానం వింటారు రచన శ్రీ పేరాల భరత శర్మ, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6:10 ప్రసారమయ్యే భక్తి రంజనిలో శివ పంచాక్ష స్తోత్రం, దశకంఠ రావణకృత శివతాండవ స్తోత్రం వింటారు. 6:30 చింతన వ్యాఖ్యానం శ్రీ పెద్దిరెడ్ల కృష్ణమూర్తి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో లాభదాయకమైన పశు పోషణ జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాల్లో భాగంగా నేటిమాట శీర్షికన శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్య రంగంలో నిష్ణాతుడు అయిన శ్రీపాద పినాక పాణిగారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. తర్వాత శ్రీ కోరాడ అప్పలరాజు గారి స్వీయ కవితలు వింటారు. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కూరుమాపు సంపతిరావు బృందం వారి నాదస్వరం వింటారు. 8:59 పాటల పలకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమం వింటారు విజయవాడ నుంచి రిలే. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో మీకోసం కొంత సమయం ఎలా గడుపుతారు అనే అంశంపై ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 2727244 2727288. నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి. 2:31 ప్రసారమయ్యే జానపద రంజనులు. ముందుగా రామాయణంలో అరణ్యకాండ కోలాటం వింటారు నిర్వహణ శ్రీ ఎం శ్రీనివాసరావు బృందం. తర్వాత జానపద గీతాలు శ్రీమతి బర్రె ముత్యాలమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:50 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ఆయుష్మాన్ భారత్ తర్వాత ప్రేరణ, వ్యక్తిత్వ

తో మొదలగు అంశాలు వినవచ్చు. 7:15 వ్యవసాయ పాఠశాలలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమంలో బయోచార్ తయారీ విధానం మరియు వివిధ పంటలలో వినియోగం ఈ అంశంపై లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి శైలజ్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:00 స్వరమాలిక, 8:15 టుడే ఇన్ పార్లమెంట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్, 9:30 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో బియాండ్ ద మ్యాప్ డిస్కవరింగ్ ద ప్రెజర్ ఆఫ్ కాన్షియస్ ట్రావెల్ అనే అంశంపై శ్రీమతి చావలి నాగలక్ష్మి గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 10:00 పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమం వింటారు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్య అంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణం, విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన వాతావరణ వివరాలు. వాతావరణ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:34. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.